ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్పై ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 28వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 17వ తేదీ శుక్రవారం. నిలయంలో సమయం 5:58 దాటి 43 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం. మా ప్రసారాలకు స్వాగతం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6 గంటలు. ఇప్పుడు విందాం మహనీయుల త్యాగఫలం, దేశభక్తి గీతం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

ವಿದ್ವಿಷೋಪಿ ಈ ಸನ್ನಿಷೀದತು ಮಯಿ ಕ್ಷಣ.

0: శ్రోతలు, ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు గానం చేసిన కనకధార స్తోత్రం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:30. ఇప్పుడు విందాం వినదగు మాట. వ్యాఖ్యాత శ్రీ అబ్దుల్ జబ్బార్.
1: కరుణించే మరియు కనుకరించే అల్లా పేరుతో మహాశివులారా, అస్సలాం అలేకం. ఈ సృష్టిలో అత్యుత్తమ జీవరాశి అయిన మానవునకు అల్లా ప్రసాదించిన జ్ఞానేంద్రియాల్లో కన్ను తర్వాత శ్రేష్టమైనది నాలుక. మూగవాడినే లేక పక్షవాతంతో నోరు పడిపోయిన వారిని చూస్తే

0: వారి ఆవేదన ఆకాంక్ష మనకు అర్థమవుతుంది. ఎముకలేని ఈ నాలుక మనిషిని స్వర్గానికి కొనిపోతుంది లేదా నరకంలో పడవేస్తుంది. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు పెద్దలు. మంచి మాట శక్తివంతమైన తూట. మంచి మాటలు మంచిని చేకూరుస్తాయి, చెడ్డ మాటలు చెరుపు చేస్తాయి. మహాప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సెలవిచ్చారు, మనిషి శరీరంలో రెండు అంగాల సద్వినియోగం మనిషికి స్వర్గాన్ని సంపాదించి పెడతాయి. అందులో ఒకటి నాలుక. నోటికి ఏది వస్తే అది, ఎంత వస్తే అంత విచ్చలవిడిగా మాట్లాడితే దాని ప్రతిఫలం వెంటనే అనుభవించవలసి వస్తుంది. కత్తెర గుడ్డల్ని కాగితాల్ని ఏ విధంగా చకచకా కత్తిరించగలదో మనం కూడా అదే విధంగా ఉదయం నుండి సాయంకాలం వరకు మన నాలుకను విధి విరామం లేకుండా ఇష్టం వచ్చినట్లు ఆడిస్తూ ఉంటాము. ఏ మాట పలకాలి, ఏ మాట పలకకూడదు అని కొంచెం కూడా ఆలోచించము. నోటికొచ్చినట్లు వాగి తర్వాత నాలుక కొరుక్కుంటాము. మాట్లాడటకు మునుపు ఆలోచించి ఈ మాట మాట్లాడితే దీనితో నష్టం ఉండదని నిర్ణయించుకున్న తర్వాతనే మాట్లాడాలి. ఈ పద్ధతిని అలవరించుకున్నట్టయితే ఈ నాలుక మనలను స్వర్గానికి కొనిపోతుంది. అట్లుకాక మన ఇష్టానుసారంగా మాట్లాడితే అందరితోనూ ఛీ అని అనిపించుకొని ప్రపంచంలోనే దాని ప్రతిఫలం అనుభవించవలసి వస్తుంది. ప్రవక్త శ్రీ హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా ప్రవచించారు, మనిషిని ఎక్కువగా నరకంలో బోర్లా పడవేయు వస్తువు నాలుక. అందువల్ల మాట్లాడవలసి వచ్చినప్పుడు ముందుగా ఆలోచించుకోవాలి, ఈ మాటలు పలుకవచ్చా అని ఆలోచిస్తే అల్లా సరియైన పలుకులు పలుకుటకు కావలసిన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. దీనివల్ల నీవు సరియైన పలుకులు పలుకుతావు. అల్లాకు సమ్మతం కాని పలుకులు నీ నోటి వెంట వెలువడవు. ఇతరులను బాధించునట్టి పలుకులు పలకలేవు. కావున శ్రేష్టతరమైన ఈ నాలుకను చాలా జాగ్రత్తగా వినయ విధేయత పూర్వకంగా ఉపయోగించాలి. ఒక మనిషి మరొక మనిషి నోటితోనూ చేతులతోనూ క్షేమంగా ఉండాలి. నోటితో క్షేమంగా ఉండడం అంటే ఒకరు తన నోటితో ఎదుటివాని మనస్సును గాయపడినట్లు మాట్లాడరాదు, మన పలుకులు ఇతర హృదయాలను చీల్చరాదు. ఒకరితో ఏదైనా విషయం ముచ్చటించినప్పుడు లేదా ఆరా తీయినప్పుడు ఎదుటివాని మనసు నొప్పించకుండా హృదయం బాధపడకుండా వ్యవహరించాలి. దివ్య ఖురాన్లో అల్లా ఇలా ఆదేశిస్తున్నాడు, ఓ విశ్వాసులారా, అల్లాకు భయపడండి, సత్యం పలకండి, అప్పుడు అల్లా మీ కర్మలను చక్కపరుస్తాడు, మీ తప్పులను మన్నిస్తాడు. ఈ రోజుల్లో ద్వందార్థపు పదాలతో మాట్లాడటం ఒక కళ అయినది. అట్లు మాట్లాడు వారిని ప్రజలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అటువంటి మాటలతో సాటి మానవులను బాధించుట భావ్యం కాదు. హజరత్ మౌలానా ముఫ్తీ మొహమ్మద్ షరీఫ్ రహమతుల్లా అలే గారు ఇట్లు ఉపదేశించుండ్రి, కొంతమంది నాలుక కాటు వేస్తుంది అంటే ఇతరులతో సంభాషించినప్పుడు నిందారోపణలు చేస్తూ చాడీలు చెప్తూ గేలి చేస్తూ ద్వందార్థపు మాటలు మాట్లాడుతుంటారు. వారి మాటలు తూటాల వలె గుండెలను చీలుస్తూ ఉంటాయి. అట్టి వారితో మాట్లాడవాలంటే గుండెలు గుబుళ్ళు ఉంటాయి. ఒకసారి వారు తన స్నేహితుని ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఆ ఇంటి కోడలు చాలా కోపంతో చిందులు వేస్తూ ఉంది. అత్తగారు మాత్రం దగ్గరగా కూర్చొని మౌనంగా వింటూ ఉంది. మౌలానా గారికి విషయం బోధపడక విషయం ఏమిటని అత్తగారిని అడిగారు. అందుకు ఆమె, చూడు నాయన, ఎంతటి మాటలు అంటూ ఉందో, నీవు కూడా వింటున్నావు కదా, అసలు నేనేమీ అనలేదు, కేవలం రెండే రెండు మాటలు అన్నాను. ఆ రెండు మాటలకే ఉదయం నుంచి అనరాని మాటలు అంటూ ఉంది, కోపంతో చిందులు వేస్తూ ఉంది అన్నది. ఇంతకు మీరన్న రెండు మాటలు ఏమిటి అని అడిగారు మౌలానా గారు. నీ తండ్రి ఒక బానిస, నీ తల్లి ఒక పరిచారిక అని అన్నాను నాయన, అంతే, ఆమె నేనేమీ తిట్టలేదు కొట్టలేదు అని అత్తాడది. ఇప్పుడు చూడండి, వినడానికి ఆ రెండు చిన్న మాటలే, నోటి దురుసు వల్ల ఇంట్లో యుద్ధ వాతావరణం అలుకోంది. ఆ మాటలు మనిషిలో అగ్నిని రగిలించి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసేవిగా ఉన్నాయి. హృదయంలో ద్వేషాన్ని, ప్రతీకారేచ్ఛను మరియు ఏకభావాన్ని కలిగిస్తున్నాయి. అటువంటి మాటలతో మనం ఎల్లప్పుడూ రక్షింపబడుతూ ఉండాలి. అంతేకాక ఎల్లప్పుడూ మృదు మధుర సంభాషణను సాగించాలి. మనసుకు రంజింపచేయు మాటలు మాట్లాడాలి.
1: శ్రోతలు, ఇంతవరకు శ్రీ అబ్దుల్ జబ్బార్ గారు వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో చీనీ తోటలు యాజమాన్య పద్ధతులు గురించి ధర్మవరం ఉద్యానవన అధికారిని శ్రీమతి బి అమరేశ్వరి గారు అందించే వివరాలు విందాం.
2: అందరికీ నమస్కారం. ఈరోజు మనము చీనీ తోటలలో యాజమాన్య పద్ధతులు మరియు సస్యరక్షణ చర్యలను తెలుసుకుందాము. ముఖ్యంగా కొత్తగా చీనీ తోటలు నాటుకునే రైతులైతే ఖచ్చితంగా మట్టి పరీక్ష మరియు నీటి పరీక్ష అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి. ఎందుకంటే ఒకసారి మనం పండ్ల తోట నాటిన తర్వాత

దాని నుంచి దాదాపు 20 నుంచి 25 సంవత్సరాల వరకు కూడా దిగుబడి తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి పండ్ల తోట నాటినా కానీ రైతులు ఖచ్చితంగా మట్టి పరీక్ష మరియు నీటి పరీక్ష అనేది చేయించుకోవాలి. ముఖ్యంగా మన అనంతపూర్ జిల్లాలో కానీ సత్యసాయి జిల్లాలో కానీ చీనీ తోటలు చాలా ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించున్నాయి. కాబట్టి ఇంకా కొత్తగా కూడా రైతులు ప్రతి సంవత్సరం తోటలు కొన్ని వందల ఎకరాల్లో నాటడం జరుగుతుంది. కాబట్టి ముందుగా ఖచ్చితంగా మట్టి పరీక్ష నీటి పరీక్ష అనేది చేయించుకొని చీనీ తోటలకైతే ఎర్ర నేలలు బాగా అనుకూలంగా ఉంటాయి. ఆ తర్వాత తేలికపాటు నల్ల నేలలు కూడా, అంటే 30% వరకు నల్ల నేలలు కూడా దీనికి సూట్ అవుతాయి. కానీ బాగా బరువుగా ఉండే నల్ల నేలల్లో మాత్రం చీనీ తోటలని సాగు చేయకూడదు. తర్వాత నీటి పరీక్ష విషయానికి వస్తే, నీటిలో లవణ శాతం 1 మిల్లీమోల్స్ కంటే తక్కువగా ఉండే నీరు అయితే సూటబుల్గా ఉంటుంది. మట్టి పరీక్ష నీటి పరీక్ష చేసుకున్న తర్వాత రైతుకి మొక్కల ఎంపిక అనేది కూడా చాలా ముఖ్యమైన అంశము. ఈ మొక్క ఎంపిక చేసుకునేటప్పుడు ఈ వేరుమూలం, అంటే మనకు చీనీ తోటల్లో ఎక్కువ సమస్య వచ్చేది వేరుకుళ్ళు తెగులు అనే సమస్య ఎక్కువగా రావడం వలన మొక్కలు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ వేరుమూలం ఎంపిక అనేది కూడా చాలా ముఖ్యమైన అంశము. వీటిలో మనము రంగపూర్ నిమ్మ మీద అంటుకట్టిన చీనీ మొక్కలను నాటుకుంటే రైతులకు ఈ వేరుకుళ్ళు సమస్య అనేది తగ్గించుకోవచ్చు. అందుకనే ఉద్యాన శాఖ ద్వారా కానీ లేదంటే శాస్త్రవేత్తల ద్వారా కానీ కూడా అందరూ రంగపూర్ నిమ్మ మీద అంటుకొట్టిన చీనీ మొక్కలను రైతులు నాటుకోవాలని సూచిస్తున్నారు. అంట్లు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా వైరస్ తెగుళ్ళు లేకుండా, చీడపీడలు లేకుండా ఉండే అంట్లను మాత్రమే సెలెక్ట్ చేసుకొని 6 నుంచి 8 నెలల వయసున్న అంట్లను సెలెక్ట్ చేసుకుని నాటుకుంటే మొక్క నాణ్యత కానీ తర్వాత వచ్చే దిగుబడులు కానీ బాగుంటాయి. మొక్క సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ రైతులు ఎరువులు పెట్టుకునేటప్పుడు కూడా ముఖ్యంగా గాడి తీసుకొని, అంటే చెట్టు చుట్టూ 2 నుంచి 5 అడుగుల వరకు గాడి తీసుకొని పాదిలో మాత్రమే ఎరువులు వేసుకోవాలి. ముఖ్యంగా ఎరువులు వేసుకునేటప్పుడు మనము నత్రజని ఎరువు అందించేటప్పుడు కంప్లీట్గా మనము రసాయనిక ఎరువుల వైపే కాకుండా 25% పశువుల ఎరువు లేదా వానపాముల ఎరువు రూపంలోను, లేదంటే మిగిలిన 25% వేపపిండి ఆముదం చెక్క రూపంలో, మిగిలిన 50% మాత్రమే మనము రసాయనిక ఎరువులు అనేటివి వాడుకోవాలి. పశువుల ఎరువు, వేపపిండి, ఆముదం చెక్క వాడడం వల్ల నేల కొంచెం సారవంతం అవడమే కాకుండా ఆ మొక్కకు నీరుని పట్టి ఉంచే శక్తిని కూడా పెంచుతుంది. కాబట్టి ఈ పశువుల ఎరువు, వేపపిండి, ఆముదం చెక్క అనేది ఖచ్చితంగా వాడాలి. మిగిలిన 10% మాత్రమే మనము రసాయనిక ఎరువులు ఉపయోగించుకోవాలి. తర్వాత ఈ కాపుకు వచ్చిన చెట్లలో చూసుకుంటే యూరియాను 400 నుంచి 600 గ్రాములు ఒక చెట్టుకు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 600 గ్రాములు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 400 గ్రాములని ఒక చెట్టుకు చొప్పున వేసుకోవాలి. తర్వాత నులిపురుగుల సమస్య ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అయితే కార్బోఫ్యూరాన్ గ్రాన్యూల్స్ కూడా 50 గ్రాములు ఒక చెట్టుకు చొప్పున వేసుకోవాలి. తర్వాత పశువుల ఎరువు, ట్రైకోడర్మా విరిడి, వేపపిండి అనేది ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఈ చెట్లకు అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చీనీ చెట్లలో ముఖ్యంగా రైతులు సమస్య పడుతున్న విషయం ఏంటంటే దానిలో వేరుకులు తెగులు వ్యాపించడము. ప్రతి సంవత్సరం తోటల్లో, బాగా కాపుకొచ్చిన తోటల్లో 100ల చెట్లు చనిపోవడం గమనిస్తున్నాం. కాబట్టి దీన్ని నివారించుకోవాలంటే ప్రతి సంవత్సరం రైతులు ఈ రసాయనిక ఎరువులతో పాటుగా పశువుల ఎరువు ఎలాగో వేస్తారు కాబట్టి పశువుల ఎరువుతో పాటుగా, అంటే 90 కిలోల పశువుల ఎరువు తీసుకుంటే దానికి 10 కిలోల వేపపిండి, ట్రైకోడర్మా విరిడి 2 నుంచి 3 కిలోలు కలుపుకొని బాగా 15 రోజుల పాటు మగ్గబెట్టుకున్న తర్వాత చెట్టుకు 10 కిలోల చెప్పిన ఈ మిశ్రమాన్ని అనేది ఖచ్చితంగా వేసుకోవాలి. తర్వాత ఫర్టికేషన్, అంటే డ్రిప్లో ఎరువులు అందించేటప్పుడు పూత సమయంలో కానీ కాయ ఏర్పడే సమయంలో కానీ యూరియా మరియు 3:19 రూపంలో మనము డ్రిప్లో ఎరువులు వేసుకుంటాము. తర్వాత కాయ డెవలప్ అయ్యే స్టేజ్లో కానీ హార్వెస్టింగ్ అంటే కాయ కోత సమయం వరకు కూడా 15 రోజులకు ఒకసారి మనము ఖచ్చితంగా 13:045 కానీ లేదంటే 13:060 కానీ 15 రోజుల గ్యాప్తో మనము డ్రిప్లో పంపించుకుంటాం. తర్వాత ముఖ్యంగా మనకు అన్ని పండ్ల తోటలకు సూక్ష్మ పోషకాలు అనేటివి అవసరమైనప్పటికీ చీనీ నిమ్మ తోటల్లో మాత్రం అత్యవసరం. ఈ సూక్ష్మ పోషకాలను జింక్ కానీ, మెగ్నీషియం కానీ, ఐరన్ కానీ, మ్యాంగనీస్ కానీ, బోరాన్ కానీ ఇవన్నిటివి ఖచ్చితంగా అత్యవసరం. కాబట్టి రసాయనిక ఎరువులతో పాటుగా, అంటే యూరియా, సూపర్ అండ్ పొటాష్తో పాటు మిక్స్ చేయకుండా ఈ రసాయనిక ఎరువులు వేసిన తర్వాత 2 నుంచి 3 వారాల పాటు గ్యాప్ ఇచ్చి తర్వాత మనము సూక్ష్మ పోషకాలను భూమిలో కూడా వేసుకోవాలి. ఈ జింక్ సల్ఫేట్ అయితే మనము ఒక చెట్టుకి 400 గ్రాములు, మెగ్నీషియం సల్ఫేట్ 250 గ్రాములు, ఫెర్రస్ సల్ఫేట్ 250 గ్రాములు,
మ్యాంగనీస్ సల్ఫేట్ 100 గ్రాములు, బోరాన్ 100 గ్రాములు, ఇవన్నీ కలుపుకొని చెట్టు పాదిలో వేసుకొని నీరు పెట్టుకుంటే ఈ సూక్ష్మ పోషకాల లోపాలన్నిటివి లేకుండా ఉంటాయి. ఈ సూక్ష్మ పోషకాలు అనేటివి చాలా తక్కువ మోతాదులో అవసరమైనప్పటికీ కూడా ఇవి ఈ లోపిస్తే మాత్రం చెట్టు ఆకులు రంగు మారడము, తర్వాత చెట్టు పాలు

0: చెడిపోయినట్టు కనిపించడము, ఇంకా ఈ కాయ సైజు సరిగ్గా రాకపోవడం, దిగుబడి సరిగ్గా రాకపోవడము, కాయ వెయిట్ పెరగకపోవడం, ఇవన్నీ కూడా మనం సమస్యలు ఎదుర్కొంటాం. కాబట్టి సూక్ష్మపోషకాల యాజమాన్యం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకు ప్రేయింగ్స్ కూడా, సూక్ష్మపోషకాలను మనం భూమిలో మాత్రమే కాకుండా ఖచ్చితంగా పిచికారి కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. ముఖ్యంగా ఈ కొత్త చిగురులు వచ్చే టైంలో కానీ, లేదంటే పూత దశల్లో కానీ, పిండి దశలో కానీ, కాయ డెవలప్మెంట్ స్టేజ్లో కానీ, హార్వెస్టింగ్ వరకు కూడా నెలన్నర రెండు నెలల గ్యాప్తో మనము సూక్ష్మ పోషకాల మిశ్రమం అనేది ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి. ఈ సూక్ష్మ పోషకాల మిక్స్చర్ అనేది మనకు రకరకాల పేర్లతో మార్కెట్లో దొరుకుతున్నాయి. న్యూట్రీ ఫీడ్ అని, పాలీఫీడ్ అని, ఫార్ములా 4 అని, ఫార్ములా 7 అని, అగ్రోమిన్ మ్యాక్స్ అని, రెగ్జోలిన్ అని, ఇట్లా రకరకాల పేర్లతో మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇవే కాకుండా మనకు ఐఏహెచ్ఆర్ బెంగళూరు వాళ్ళు అర్కా సిట్రస్ స్పెషల్ అనే ప్రోడక్ట్ కూడా మార్కెట్లో లభ్యమవుతుంది. దీన్ని మనము 5 గ్రాముల లీటర్ నీటికి చొప్పున కలుపుకొని ఈ ముఖ్యమైన దశల్లో, చిగురు దశలో, పూత దశలో, పిండ దశలో, డెవలప్మెంట్ దశలో, తర్వాత కాయకోత కోసే వరకు కూడా, ఇలా అన్ని స్టేజ్లలో మనము ఈ సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని స్ప్రే చేసుకుంటే కూడా కాయ దిగుబడి కానీ, నాణ్యత కానీ, షైనింగ్ కానీ అనేది పెరిగి మంచి మార్కెట్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత చెట్లకు పూత పూసే పద్ధతి, అంటే కాండానికి బోర్డెక్స్ పేస్ట్ అనే మిశ్రమాన్ని ఖచ్చితంగా ప్రతి 6 నెలలకు ఒకసారి చీని నిమ్మ తోటల్లో తప్పనిసరిగా పాటించాల్సిన పద్ధతి. ఇది కూడా ఏంటంటే మనకు కాండం ద్వారా కూడా ఈ పులుసు పురుగులు కానీ, లేదంటే ఈ బంక తెగులు కానీ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని నివారించుకోవడానికి ప్రతి 6 నెలలకు ఒకసారి రైతులు ఈ బోర్డో మిశ్రమం, అంటే మైలుతుత్తి సున్నము కలుపుకొని పూసుకోవాలి. 5 లీటర్ల నీళ్లకు మనము మైలుతుత్తి 1 కేజీ తీసుకుంటే, మళ్ళీ సపరేట్గా 5 లీటర్ల నీళ్లకు 1 కేజీ బావు బట్టి సున్నం తీసుకొని బాగా కరిగిన తర్వాత రెండింటిని మిక్స్ చేసి పూతలాగా చెట్టు కాండంకి 2 నుంచి 2.5 అడుగుల ఎత్తు వరకు ఈ బోర్డో పేస్ట్ అనేది పూసుకుంటే కూడా స్కేల్, అంటే పులుసు పురుగుల సమస్య కానీ, లేదంటే కాండానికి బంకగారే సమస్య కానీ రైతులు నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత అంతర పంటలు, ఇప్పుడు కొత్తగా నాటుకున్న వాళ్ళైతే 2 నుంచి 3 ఏళ్ళ వరకు కూడా ఈ అంతర పంటలు వేసుకుంటుంటారు రైతులు. చాలామంది టొమాటో కానీ, వంకాయ కానీ, మిరప కానీ పెడుతుంటారు. వీటిల్లో మనం గమనిస్తుంటాం సక్కింగ్ పెస్ట్ చాలా ఎక్కువ, అంటే రసం పీల్చే పురుగులు, పేను, దోమ, తామర పురుగులు, నల్లి, ఇవన్నీ చాలా ఎక్కువ ఈ 3 పంటల్లో. కాబట్టి ఈ 3 పంటలు అవాయిడ్ చేయడం చాలా ఉత్తమమైన పద్ధతి. అదేవిధంగా వీటికి నులు పురుగులు ఆశించే అవకాశం కూడా చాలా ఎక్కువ. అందుకని టొమాటో, వంకాయ, మిరప పంటలు వేసుకోకపోవడమే మంచిది. ముఖ్యంగా వేరుశనగ కానీ, బంతి కానీ, పుచ్చ పంటలు కానీ, దోసకాయ పంటలు కానీ ఇలాంటి పంటలు వేసుకోవచ్చు. అదేవిధంగా పచ్చిరొట్ట పైర్లు కూడా మనం సాగు చేసుకోవచ్చు. పచ్చిరొట్ట పైర్లు అంటే జనుము, జీలుగ, పిల్లి పెసర, ఉలవలు కానీ, ఇవన్నీ విడివిడిగా లేదంటే మిక్స్ చేసుకొని కానీ చెట్ల పాదుల్లో మరియు మధ్యలో ఉండే స్థలంలో కూడా ఇవన్నీ చల్లుకొని పూత దశలో, ముఖ్యంగా వీటికి పూత దశలో అంటే 1.5-2 నెలల సమయంలో భూమిలోకి కలియదున్నేస్తే మనకు నత్రజని శాతం పెరగడంతో పాటుగా భూమి బాగా గుల్లబారి మెత్తబడి మంచి క్వాలిటీ పంట రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకని పచ్చిరొట్ట పైర్లు వేసుకోవచ్చు, వేరుశనగ, బంతి, పుచ్చ, దోస పంటలు వేసుకోవచ్చు. ఈ మిరప, వంగ, టమాటా పంటలని రైతులు అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిది. ముఖ్యంగా మన దగ్గర 2 రకాల పంటలు తీస్తుంటారు. సంవత్సరంలో 2 సార్లు పంటలు తీస్తుంటారు. ఒకటి గైరంగం పంట అయితే, ఒకటి సీజన్ పంట తీస్తుంటారు. గైరంగం పంట పెట్టేవాళ్ళు దాదాపుగా ఈ జూలై మాసంలో వాడు పెట్టడం జరుగుతుంది చెట్లకి. ఈ జూలై మాసంలో వాడు పెట్టినప్పుడు 2 నుంచి 3 వారాలు చెట్లకు నీళ్ళు ఇవ్వకుండా ఆర్టిఫిషియల్గా వాడు అనేది తెప్పిస్తారు. తెప్పించిన తర్వాత 1 డోసు ఎరువులు అనేది చెట్లకు వేసి నీళ్లు పెట్టడం ద్వారా ఆగస్ట్ నుంచి పూత అనేది స్టార్ట్ అవుతుంది.
1: శ్రోతలు, ఇంతవరకు సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో చీనీ తోటలు యాజమాన్య పద్ధతుల గురించి ధర్మవరం ఉద్యానవన అధికారిణి శ్రీమతి బి అమరేశ్వరి గారు అందించిన వివరాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: జీవన విధానంలో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఆధ్యాత్మికత అవసరమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేటలో ఈరోజు జరిగే రుణమేళా కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తుందని తెలిపిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని వెల్లడించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. ఇక వార్తల్లోని వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారిగా నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న పాల్గొన్నారు. వెంకటపాలెం వద్ద సంప్రదాయ క్రతువు ప్రకారం బంగారు చీపురుతో రథం ముందు శుభ్రపరిచి రథయాత్రను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆధునిక జీవన విధానంలో మానసిక ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను అందించేది ఆధ్యాత్మికతే అని అన్నారు. ప్రతి ఏడాది అమరావతిలో జగన్నాథ రథయాత్రను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి తెలియజేస్తూ
1: మొట్టమొదటిసారిగా అమరావతిలోనే రథయాత్ర ప్రారంభించాం. ఈ రథయాత్రలో భాగస్వాములైన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. భారతదేశ చరిత్రలో జగన్నాథ రథయాత్రకి ఎంతో ప్రత్యేకత ఉంది. అలాంటి రథయాత్రని మొట్టమొదటిసారిగా మన అమరావతిలో నిర్వహించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది.
0: టీజీ20 లీగ్ విజేతగా నిలిచిన హైదరాబాద్ ఈ చాంపియన్స్ జట్టు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డిని నిన్న మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా జట్టు సభ్యులను ముఖ్యమంత్రి అభినందించి నగదు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక క్రీడా విధానాన్ని తీసుకువచ్చామని, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా కల్పిస్తున్నామని చెప్పారు. క్రీడా మౌలిక వస్తువుల అభివృద్ధిపై దృష్టి సారించామని, క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశామని, గచ్చిబౌలి స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ పైవంతెన పనులను నిర్ణీత గడువులో పూర్తి చేస్తామని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరులో పైవంతెన నిర్మాణ పనులను అధికారులతో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో ఎదురవుతున్న సమస్యలను త్వరలోనే పరిష్కరించి నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని చెప్పారు. ఈ వంతెన పూర్తయితే గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని మంత్రి తెలియజేస్తూ
2: డిఫికల్ట్ పార్ట్ అంతా కూడా పిల్లర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసుకున్నాం. కింద పిల్లర్ చేయటం, రెండు మూడు పిల్లర్స్ ఉన్నాయి, అవి అయిపోతాయి. మెటీరియల్ ఇష్యూస్ ఉన్నాయి, గ్రావెల్ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత కొంత స్టీల్ కావాల్సినటువంటి సైజెస్ రాడ్స్ దొరకని ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నిటినీ సార్ట్అవుట్ చేసుకుని ఏ విధంగా చేయాలి అవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇచ్చిన టైం ఏదైతే ఉందో దానికి అవసరం అయితే ఒక రెండు మూడు వారాల ముందే కంప్లీట్ చేసి నెక్స్ట్ జూలై ఎండింగ్ 2027 నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ టైంకి ఎట్టి పరిస్థితులు ఇస్తామని మేము అందరికీ తెలియజేసుకుంటాం.
0: ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగే రుణమేళా కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పాల్గొంటారు. ఈ సందర్భంగా నరసరావుపేటలోని కోడెల శివప్రసాద్ క్రీడా ప్రాంగణంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు నిన్న పరిశీలించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ప్రజల భద్రతతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు రాష్ట ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలమనేరు ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న అడవి ఏనుగులను విజయవంతంగా పట్టుకున్న అటవీశాఖ అధికారులు సిబ్బందిని ఉప ముఖ్యమంత్రి అభినందించారు. దాదాపు నెల రోజుల పాటు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో డ్రోన్లు, కెమెరాలు, 5 కుంకీ ఏనుగుల సహాయంతో ఏనుగును సురక్షితంగా బంధించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవరం తెలిపారు. బీజేపీ రాష్ట నాయకులతో కలిసి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రాజెక్టు పనులు ఇప్పటికే 89% పూర్తయ్యాయని చెప్పారు. గోదావరి, నాగావళి నదుల అనుసంధానాన్ని కూడా అమలు చేస్తామని కేంద్ర మంత్రి తెలియజేస్తూ

0: పోలవరం ప్రాజెక్టు మీద ముందు ఖర్చు పెట్టుండే ప్రతి ఒక్క రూపాయిని కూడా విడుదల చేసి అదనంగా ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు 8,300 కోట్ల రూపాయలని 2 సంవత్సరాల వ్యవధిలో మాత్రమే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది అనేటువంటి విషయం మనంతా కూడా గ్రహించాలి. ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించిన సందర్భాన్ని బట్టి పోలవరం ప్రాజెక్టు మీద కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి ఎంత చిత్తశుద్ధి ఉన్నదో అనేటువంటి విషయం మనంతా కూడా అర్థం చేసుకోవాలి.
1: ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు గుర్తింపు ఆధారంగా వివక్షకు గురికాకుండా శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకురానుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ ఉన్నత విద్యలో గుర్తింపు ఆధారిత వివక్ష నివారణ బిల్లు 2026 రూపకల్పనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో నిన్న సమావేశమైంది. సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రోహిత్ వేముల వంటి ఘటనలు పునరావృతం కాకుండా వివక్షరహిత విద్యా వాతావరణం కల్పించేందుకు ఈ బిల్లును రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం బిల్లును త్వరలోనే శాసనసభలో ప్రవేశపెడతామని చెప్పారు. విజయనగరం జిల్లాను ఆంధ్రప్రదేశ్లోని ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్ఛార్జి హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత తెలిపారు. విజయనగరంలో నిర్వహించిన జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. జలధార జలహారతి కార్యక్రమం ద్వారా జిల్లాలో భూగర్భ జలాల మట్టం పెరగడంతో పాటు నీటి నిల్వ సామర్థ్యం మెరుగుపడిందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ
2: జలధార కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి ఒక్క నీటి బొట్టుని కూడా ఒడిసి పట్టుకోవాలి, దానికి సంబంధించి భూగర్భ జలాలని పెంచాలి, వ్యవసాయానికి కానీ రేపొద్దున తాగునీటికి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అనుకునేటప్పుడు కంపల్సరిగా ఇప్పటి వరకు ఇరిగేషన్ ట్యాంక్స్ అన్నింటినీ కూడా మనం డిసిల్టేషన్ చేయాలి అని ఒక మంచి కాన్సెప్ట్ లో పెట్టుకుంటే విజయనగరం జిల్లాలో చూసుకుంటే దగ్గర 8,059 ఎంఐ ట్యాంక్స్ ఉన్నాయి. దానిలో దగ్గర 6,446 ట్యాంక్స్ శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన వీరిలో కూడా 6,424 ట్యాంక్స్ కంప్లీట్ కూడా చేసుకోవడం జరిగింది.
1: ఢిల్లీలో జరుగుతున్న భారత్ టెక్స్ 2026 అంతర్జాతీయ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ లేపాక్షి పెవిలియన్ను రాష్ట చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట హస్తకళలు చేనేత ఉత్పత్తులకు ఆదరణ లభిస్తుందన్నారు. లేపాక్షి పెవిలియన్కు దేశీయ అంతర్జాతీయ కొనుగోలుదారుల నుంచి 120కి పైగా వ్యాపార విచారణలు వచ్చినట్లు వెల్లడించారు. కళాకారులకు మరిన్ని మార్కెట్ అవకాశాలు కల్పిస్తూ చేనేత హస్తకళల అభివృద్ధికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఎస్ సవిత తెలిపారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర నుంచి తెలంగాణ మహారాష్ట వరకు ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మేఘావృత వాతావరణంతో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ను ఆహార శుద్ధి పరిశ్రమ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఫుడ్ వరల్డ్ ఇండియా 2026 సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్ 9% వాటాతో అగ్రస్థానంలో ఉందన్నారు. సుదీర్ఘ తీర ప్రాంతం, రేవులు, విమానాశ్రయాలు, ఫుడ్ పార్కులు, కోల్డ్ స్టోరేజ్ వంటి మౌలిక వస్తువులతో పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానంగా మారిందని మంత్రి వివరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆధునిక జీవన విధానంలో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఆధ్యాత్మికత అవసరమన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేటలో ఈరోజు జరిగే రుణమేళ కార్యక్రమంలో పాల్గొననున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేస్తామని వెల్లడించిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 7 గంటలకు లలితగీతం,

7:05 జాతీయ వార్తలు. 7:15 భగవద్గీత పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, నాట్య కళ, ఆ తరువాత డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో ప్రమాదాలు, కాలిన గాయాలు, పుట్టుకతో వచ్చే లోపాలను సరిదిద్దే ప్రక్రియ, ప్లాస్టిక్ సర్జరీ వంటి విషయాలను గురించి ప్లాస్టిక్ కాస్మెటిక్ మరియు సౌందర్య పునర్నిర్మాణ శస్త్రవైద్యులు డాక్టర్ జి భార్గవి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ లంకా ప్రసాద్. నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 వార్తా వ్యాఖ్య. 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:00 శభాషాంధ్ర శీర్షికన గండికోట రూపకం మొదటి భాగం వింటారు. రచన శ్రీ పి నాగాంజనేయులు. నిర్వహణ శ్రీమతి యాగంటి అరుణకుమారి. 9:30 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. ఈ ఉదయం 10:00 క్యాచ్ ద రెయిన్ ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి. అతిథి శ్రీ ఎం శివప్రసాద్, అదనపు కమిషనర్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ. పరిచయకర్త రావల సాయి గిరీష్. 10:20 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:30 అలాగే 11:30 వాణిజ్య ప్రకటనలు వింటారు అనంతపురం ఆకాశవాణి కేంద్రం నుండి. అనంతరం వివిధ భారతి కార్యక్రమాలు. ఇక మధ్యాహ్న ప్రసారంలో 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు. 12:15 వాణిజ్య ప్రకటనలు వింటారు అనంతపురం ఆకాశవాణి కేంద్రం నుండి. ఆ తర్వాత వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి సాయంత్రం 5:00 వరకు. ఇక ఈనాటి సాయంత్రం ప్రసారంలో 5:00 లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. 5:30 యువవాణి కార్యక్రమంలో శాస్త్రీయ సంగీతంలో కుమారి డి సోమలాస్య గారి గానం వింటారు. ఆ తర్వాత శ్రీ లెనిన్ బాబు గారు పాడిన అభ్యుదయ గీతాలు. ఇక సాయంత్రం 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం, 7:05 జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. రాత్రి 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో స్థానీయ దేవుళ్లపై జానపదాలు, ఆ తర్వాత శ్రీ టి నాగేంద్ర బృందం పాడిన జానపద గీతాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్ర సమర్పణ. రాత్రి 8:00 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు వింటారు. 8:30 జాతీయ వార్తలు వింటారు. 8:45 సామరస్యం నాటిక. రచన శ్రీ కె రవీంద్ర త్రివిక్రమ్. నిర్వహణ శ్రీ వి ఉదయ్ భాస్కర్ మూర్తి. ఇక రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 9:16 స్పాట్లైట్. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ హెచ్ గుండూరావు గారి గానం వింటారు. 10:00 ఇంద్రధనస్సు కార్యక్రమంలో సినిమా పాటలు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

శ్రీ ఎంఎల్ నరసింహం గారు గానం చేసిన లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొంచెం సేపట్లో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానా

చండీగఢ్ పంజాబుల్లో పర్యటిస్తారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు వ్యూహం ఖరారు చేసేందుకు ఎన్డీఏ ఈరోజు కూటమి భాగస్వామ్య పక్షాలకు చెందిన మంత్రుల సమావేశం నిర్వహిస్తుంది. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. భారత ఇంగ్లాండ్ జట్ల మధ్య కార్డిఫ్లో నిన్న జరిగిన రెండో వన్డే క్రికెట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానా, చండీగఢ్, పంజాబుల్లో పర్యటిస్తారు. హర్యానా పర్యటనలో భాగంగా జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే భారత్ మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. అలాగే జింద్లోని ఏకలవ్య స్టేడియంలో దాదాపు 14,700 కోట్ల రూపాయలు విలువ చేసే వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, జాతికి అంకితం చేయడంతో పాటు అక్కడ జరిగే సభనుద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. రైల్వే రంగంలో స్వచ్ఛమైన, స్థిరమైన రవాణా విధానాన్ని అవలంబించడంలో ఈ మొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభం ఒక ముఖ్యమైన ముందడుగని ఆకాశవాణి విలేకరి అంటున్నారు. ప్రస్తుతం ఈ సాంకేతికతను పరీక్షిస్తున్న ఇతర అనేక దేశాలను అధిగమించి భారత్ ఈ ప్రాజెక్టుతో సరికొత్త ప్రపంచ బెంచ్ మార్క్ను నెలకొల్పింది. జర్మనీ, చైనా వంటి దేశాలు సాధారణంగా 2 లేదా 3 కోచ్ల హైడ్రోజన్ రైళ్లు నడుపుతుండగా భారత్ 10 కోచ్ల నిర్మాణాన్ని అభివృద్ధి చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర హైడ్రోజన్ రైళ్లతో పోలిస్తే అత్యధిక సామర్థ్యంతో దాదాపు 2,600 మంది ప్రయాణికులను తీసుకెళ్లేలాగా రూపొందించారు. ఈ హైడ్రోజన్ రైలు 3,200 హార్స్పవర్ ప్రొపల్షన్ సిస్టంతో పనిచేస్తుంది. ఇది ప్రస్తుతం నడుస్తున్న అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ ఆధారిత రైలు సెట్లలో ఒకటిగా నిలిచింది. ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. హైడ్రోజన్ను విద్యుత్తుగా మార్చి రైలు ముందుకు సాగేలాగా చేస్తుంది. ఈ ప్రక్రియలో ఉత్పత్తిగా కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదలవుతుంది. దీనివల్ల రైలు నడిచే సమయంలో కార్బన్ ఉద్గారాలు అస్సలు ఉండవు. సాంప్రదాయ విద్యుత్ రైళ్లలా కాకుండా వీటికి నిరంతరం ఓవర్ హెడ్ విద్యుదీకరణ మౌలిక సదుపాయాలు కూడా అవసరం లేదు. ఒక స్వచ్ఛమైన, సమర్థవంతమైన రవాణా పరిష్కారంగా దీన్ని పరిగణిస్తున్నారు. ఈ రైల్లో హైడ్రోజన్ లీకేజీలు, వేడి, మంటలు, పొగను గుర్తించగల మల్టీలేయర్ సేఫ్టీ సిస్టమ్స్ను కూడా అమర్చారు. సురక్షితమైన, సమర్థవంతమైన, నమ్మదగిన హైడ్రోజన్ ఆధారిత రైలు సేవ నిర్వహించేందుకు జింద్లో హైడ్రోజన్ సదుపాయం ఏర్పాటు చేశారు. జింద్ పర్యటన ముగిసిన తర్వాత ప్రధానమంత్రి చండీగఢ్కు, ఆ పైన పంజాబ్లోని జలంధర్కు చేరుకుని అక్కడ పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ సాయంత్రం ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 75 అమృత్ స్టేషన్లతో పాటుగా కేరళలో పునరాభివృద్ధి చేసిన 6 అమృత్ రైల్వే స్టేషన్లను కూడా ప్రారంభిస్తారు. కేరళలోని 6 స్టేషన్లు రాష్ట్రవ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలను, ప్రయాణికుల సౌకర్యాలను గణనీయంగా పెంపొందించాయని భావిస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన సీనియర్ కూటమి మంత్రుల సమావేశం నిర్వహిస్తుంది. వర్షాకాల సమావేశాల్లో తమ సభాపక్ష వ్యూహానికి ఈ సమావేశంలో తుది రూపిస్తారు. ప్రధానంగా ఎన్డీఏ శాసనసభ ఎజెండా, కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం, ఈ సమావేశాల సమయంలో విపక్షాలను ఎదుర్కొనేందుకు ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడంపై ఈ సమావేశంలో ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాటి నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సరిహద్దు భద్రత, సుపరిపాలన, శాంతి భద్రతలు, అభివృద్ధిపై దృష్టి సారించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికార వర్గాలు తెలియజేశాయి. అమిత్ షా రేపు సిలిగుడిలోని జుమాగఢ్ బోర్డర్ అవుట్పోస్ట్ను సందర్శిస్తారు. అలాగే 18వ బెటాలియన్ బోర్డర్ అవుట్పోస్ట్లో బీఎస్ఎఫ్ సిబ్బందితో ముఖాముఖి నిర్వహిస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ ఫలితాలను ప్రకటించింది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్, డెంటల్, ఆయుష్ అనుబంధ కోర్సుల్లో ప్రవేశాల కోసం 11 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్ష ద్వారా అర్హత సాధించారు. అభ్యర్థులందరికీ స్కోర్ కార్డులు అధికారిక వెబ్సైట్ neet.nta.nic.inలో అందుబాటులో ఉంచారు. అభ్యర్థుల వైద్య విద్యా ప్రవేశాలు, కౌన్సిలింగ్ షెడ్యూల్ సజావుగా సాగేలాగా ఈ ఫలితాలను సకాలంలో ప్రకటించినట్లు జాతీయ పరీక్షల సంస్థ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్
అట్ ఏఆర్ న్యూస్.

@ndhnews_hd4 లకండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పాకిస్తాన్కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రర్ మాడ్యూల్పై జరుపుతున్న విచారణలో భాగంగా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ 5 వ్యక్తులను అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన వారిని బిలాల్ అబీద్ భాయ్ షేరా, మొహమ్మద్ అయూబ్ కడివాలా, మొహమ్మద్ పాలన్పూరి అలియాస్ ఖాళీ అయూబ్ సుంచారా, షఫియా రైస్ ముక్తి అహ్మద్ హసన్ కాడియా గుర్తించారు. పటాన్ జిల్లా సిద్ధపూర్ తాలూకాలోని కడియాల్ గ్రామం నుంచి వీరిని అదుపు

0: ఎలియాస్ ఖాళీ అయూబ్ సుంచారా, షఫియా రైస్ ముక్తి అహ్మద్ హసన్ కాడియాగా గుర్తించారు. పటాన్ జిల్లా సిద్ధపూర్ తాలూకాలోని కడియాల్ గ్రామం నుంచి వీరిని అదుపులోకి తీసుకున్నారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఒక జువెనల్ హోంలో ఇద్దరు మైనర్లపై తోటి ఖైదీలు శారీరక లైంగిక దాడికి పాల్పడినట్లు వచ్చిన వార్తలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, భోపాల్ పోలీస్ కమిషనర్కు నోటీసులు జారీ చేసింది. ఒక మీడియా నివేదిక ఆధారంగా ఈ వ్యవహారాన్ని సోమోటగా స్వచ్ఛందంగా విచారణకు స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ 2 వారాల్లోగా దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. బాధితులకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ ఆరోపణలు నిజమేనని నిర్ధారణ అయినట్లు కమిషన్ పేర్కొంది. మరోవైపు బీహార్లోని ముజఫర్పూర్ జిల్లా కాంతి ప్రాంతంలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ నిర్మించిన యాష్డైక్ లాగూన్లో మునిగి 3 పిల్లలు మరణించిన ఘటనపై ఢిల్లీలోని ఎన్టీపీసీ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్కు, బీహార్లోని ముజఫర్పూర్ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ కూడా ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఈ కేసును కూడా స్వచ్ఛందంగా విచారణకు స్వీకరించిన కమిషన్ 2 వారాల వ్యవధిలో వివరణాత్మక నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మార్కెట్లో అమ్ముకోవడానికి బొగ్గు వ్యర్థాలను సేకరించేందుకు వచ్చే గ్రామస్తులను ఈ చెరువుల వైపు రాకుండా నిరోధించడానికి ఎలాంటి భద్రతా సిబ్బందిని అక్కడ మోహరించలేదని తెలుస్తోంది. ఒడిశాలోని పూరిలో ప్రపంచ ప్రసిద్ధ రథయాత్రలో భాగంగా పవిత్ర త్రిమూర్తుల రథయాత్ర ఈ ఉదయం 9:30 తిరిగి ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి చీకటి పడిన తర్వాత 3 అద్భుతమైన రథాలలాగే క్రతువును నిలిపివేయడంతో దేవతలు రాత్రంతా తమ తమ రథాలపైనే ఉండిపోయారు. తోబుట్టు విలైన ఈ దేవతల మేనత్తేలుగా భావించే శ్రీ గుండెచ్చ ఆలయం వైపు సాగే పవిత్రయాత్రను వీక్షించేందుకు జగన్నాథుని నందిఘోష, బలభద్రుని తాళధ్వజ, సుభద్రాదేవి దర్పదళన రథాలను చూడటానికి లక్షలాది మంది భక్తులు పూరిలోని గ్రాండ్ రోడ్కు చేరుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కూడళ్లలో ఒకటైన ఈ వార్షిక రథయాత్ర విస్తృతమైన బహుళంచెల భద్రతా నియంత్రణల వ్యవస్థల పర్యవేక్షణలో జరుగుతుంది. కేరళలో ఇవాటి నుంచి రామాయణం మాస వేడుకలు ప్రారంభమవుతాయి. కేరళలో మలయాళ శకం ప్రకారం కర్కిడకం మాసాన్ని రామాయణ మాసంగా జరుపుకుంటారు. భక్తులు ఆధ్యాత్మికమైన బలాన్ని, మనశ్శాంతిని పొందేందుకు ఈ సమయంలో పవిత్ర గ్రంథమైన రామాయణాన్ని ఆశ్రయిస్తారు. ఈరోజు కర్కిడక మాసంలో మొదటి రోజు నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇళ్లలో, దేవాలయాల్లో ప్రతిరోజు రామాయణ పారాయణించడం ఒక ఆచారంగా కొనసాగుతోంది. కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో నిన్న రాత్రి జరిగిన 3 క్రికెట్ మ్యాచ్ల సిరీస్లోని 2వ వన్డేలో ఇంగ్లాండ్ జట్టు భారత్ను 4 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ను 1-1 సమం చేసింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేయవలసిన శుభ్మాన్ గిల్ నేతృత్వంలోని టీమిండియా 44 ఓవర్లలో కేవలం 233 పరుగులకే ఆల్అవుట్ అయింది. సిరీస్ విజేత నిర్ణయించే చివరి మ్యాచ్లో ఆదివారం నాడు లార్డ్స్ క్రికెట్ మైదానంలో 2 జట్లు తలపడతాయి. మలేషియాలోని కోలాలంపూర్లో ఉన్న ఏఎఫ్సి హౌస్లో నిర్వహించిన డ్రా అనంతరం ఏఎఫ్సి U17 విమెన్స్ ఏషియన్ కప్ చైనా 2027 క్వాలిఫైయర్స్ గ్రూప్ ఈలో భారత్ U17 మహిళల జట్టు స్థానం సంపాదించుకుంది. మలేషియా, సిరియా, ఇరాక్ దేశాలు కూడా ఇదే గ్రూప్లో ఉన్నాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానా, చండీగఢ్, పంజాబ్లో పర్యటిస్తారు. మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభిస్తారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు వ్యూహం ఖరారు చేసేందుకు ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలకు చెందిన మంత్రులు ఈరోజు సమావేశమవుతారు. నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య కార్డిఫ్లో నిన్న జరిగిన 2వ వన్డే క్రికెట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు 4 వికెట్ల తేడాతో గెలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము. 74వ శ్లోకం. సంజయ ఉవాచ.

అద్భుతం రోమహర్షణం, అద్భుతం రోమహర్షణం. సంజయ వాచ. సంజయుడు పలికెను. ఇతి ఈ విధంగా మహాత్మనః మహాత్ముడైన వాసుదేవస్య శ్రీకృష్ణుడి యొక్క చ మరియు పార్థస్య అర్జునుడి యొక్క ఇమం ఈ అద్భుతం ఆశ్చర్యకరమున్ను రోమహర్షణం పులకింతలు కలిగించేదియున్ను అయినటువంటి సంవాదం సంభాషణను అహం నేను అశ్రౌషం విన్నాను.

అద్భుతం రోమహర్షణం. సంజయుడు ఇలా అన్నాడు, ధృతరాష్ట్ర మహారాజా, శ్రీకృష్ణుడు అర్జునుడు ఇద్దరూ మహాత్ములే. వారిద్దరి మధ్య జరిగిన ఈ సంవాదం ఆశ్చర్యకరంగా ఉంది. దాన్ని తలుచుకుంటే ఒళ్ళు పులకరింతలుగా ఉంది. అలాంటి ఆ సంవాదాన్ని నేను విన్నాను. పక్షపాతరహితులైన బయటి వ్యక్తులు ఈ గీతాశాస్త్రాన్ని విన్నప్పుడు వారికి కలిగేది కలుగవలసినది అయిన అనుభూతిని వివరించేందుకోసమే వ్యాసమహర్షి ఈ సంజయ వాక్యాలను మనకు వినిపిస్తున్నాడు. ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమశ్రౌషు అద్భుతం రోమహర్షణం.

0: అద్భుతం రోమహర్షణం, అద్భుతం రోమహర్షణం.
1: భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ

ಅಲ್ಲಾದಿ ಶ್ರೀರಾಮ ಪ್ರಸಾದ್. ನಿರ್ವಹಣೆ ಡಾಕ್ಟರ್ ಚುಂಡೂರು ಮಾಣಿಕ್ಯರಾವ್. ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಾಯೋಜಕರು ಆರ್ಷ ಭಾರತಿ ವಿಕಾಸ್ ಪರಿಷತ್, ಸೀತಾನಗರಂ, ತಾಡೇಪಲ್ಲಿ ಮಂಡಲಂ, ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ. ವಿವರಾಲಕು ಸೆಲ್ ನಂಬರ್ 7382262736, మరొక సెల్ నెంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి హేమావతికి స్వాగతం పలుకుతున్నది శ్రీమతి మాధవి. ఈ ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, నాట్య కలం, ఆ తర్వాత డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో ప్రమాదాలు, కాలిన గాయాలు, పుట్టుకతో వచ్చే లోపాలను సరిదిద్దే ప్రక్రియ, ప్లాస్టిక్ సర్జరీ వంటి విషయాలను గురించి ప్లాస్టిక్ కాస్మోటిక్ మరియు సౌందర్య పునర్నిర్మాణ శస్త్రవైద్యులు డాక్టర్ జి భార్గవి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీలంకా ప్రసాద్, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమాలు విందాం. వినే ముందుగా పాట విందామా?

వ్యక్తం విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు విందాం సమాచార వేదిక. చేనేత కార్మికులకు కూటమి ప్రభుత్వం నేతన్న భరోసా పథకం క్రింద సొమ్ము అమలు చేయనుంది. సొంత మగ్గం ఉన్న కార్మికులకు 25,000 చొప్పున ఆర్థిక సాయాన్ని 7 ఆగస్టున జాతీయ చేనేత దినోత్సవం రోజు అందించనుంది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం, ముదిరెడ్డిపల్లి, సోమందేపల్లి, గోరంట్ల, అనంతపురం జిల్లా సిండికేట్ నగర్, ఉర్వకొండ, యాడికి, తాడిపత్రి, పెద్దపప్పూరు ప్రాంతాల్లోని చేనేత మగ్గాలు ఉన్నాయని, శ్రీ సత్యసాయి జిల్లాలో 14,000 మందికి, అనంతపురం జిల్లాలో 8,000 మందికి ఈ పథకం క్రింద లబ్ధి చేకూరనున్నట్లు చేనేత జౌళి శాఖ అధికారులు తెలియజేశారు.

భారత వైమానిక దళంలో ఎయిర్మెన్, అగ్నివీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఐఏఎఫ్లో కమాండింగ్ రిక్రూట్మెంట్ అధికారులు తెలిపిన మేరకు భారతీయ పురుషులను ఎయిర్మెన్, అగ్నివీరులుగా శాశ్వత క్యాడర్లో నియమించడానికి పరీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలియజేశారు. అగ్నివీర్ ఉద్యోగాలు ప్రస్తుతం 4 ఏళ్లకే పరిమితం చేశారని, ఎంపికైన అభ్యర్థుల్లో 25% మందిని శాశ్వత క్యాడర్లో చేర్చుకుంటారని వెల్లడించారు. ఎంపిక పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ 26తో ముగుస్తుందని తెలిపారు. ప్రొవిజనల్ అడ్మిట్ కార్డు పొందిన అభ్యర్థులను మాత్రమే పరీక్షకు అనుమతిస్తారని కలెక్టర్ వివరించారు. నగరు శివార్లోని శిల్పారామంలో ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసి పూర్వ వైభవం తీసుకురావాలని నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంత్రావు అన్నారు. నిన్న నగరపాలకలోని కలెక్టర్ ఆదేశాల మేరకు పలు శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధిక సంఖ్యలో ప్రజలు అక్కడికి వెళితేనే మంచి కేంద్రంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందన్నారు. శిల్పారామంలో మొత్తం 20 దుకాణాలు ఉన్నాయని, వాటిలో ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయడానికి బ్రాండెడ్ కంపెనీల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. షాపుల ఏర్పాటుకు నగరపాలకలోని మెప్మా కార్యాలయంలో ఈరోజు దరఖాస్తులు అందించే అవకాశాన్ని కల్పిస్తామన్నారు. సమాజంలో కుల వివక్షను రూపుమాపేందుకు నిర్వహించనున్న సామాజిక శంఖారావానికి ప్రతి ఒక్కరూ కదిలి రావాలని కుల వివక్ష పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నల్లప్ప పిలుపునిచ్చారు. నిన్న గురువారం నగరంలోని కేవీపీఎస్ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ 15 వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని దళిత కాలనీల్లో అధ్యయన యాత్రలు, సమస్యలపై నిరసనలు నిర్వహిస్తామన్నారు. వివక్ష, అంటరానితనం, శ్మశాన వాటికల సమస్యలపై ప్రత్యక్ష ప్రతిఘటన చేపడతామని ఆయన తెలియజేశారు. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో చదివే పేద బాలబాలికలకు నాణ్యమైన విద్యతో మంచి పౌష్టిక ఆహారం అందించాల్సిన బాధ్యత సిబ్బంది తీసుకోవాలని రాష్ట్ర ఫుడ్ కమిటీ సభ్యుడు లక్ష్మిరెడ్డి పిలుపునిచ్చారు. నిన్న కురుగుంట గురుకుల విద్యాలయాన్ని ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. వంటగదులు, భోజనాల నాణ్యతను పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ మేరకే పిల్లలకు పౌష్టికాహారం వడ్డించాలని ఆయన ఆదేశించారు. మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం, చదువు, అభివృద్ధికి పెద్దపీటన వేసిన విషయం తెలిసిందేనని ఆయన తెలియజేశారు. గురుకులాల్లో పనిచేసే ఉపాధ్యాయులు, సిబ్బంది అక్కడి విద్యార్థులను తమ సొంత బిడ్డలా చూసుకోవాలని తెలియజేశారు. వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని సూచించారు. వారికి ఎలాంటి సమస్యలు వచ్చినా తెలుసుకుని వెంటనే పరిష్కరించాలన్నారు. అనంతరం ఆయన విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వేసిన పంటలు ఎండుముఖం పట్టగా విత్తు నాటుకునేందుకు తడిలేక అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. వర్షాలు ఆలస్యమయ్యే అవకాశమున్నందున మిశ్రమ పంటలు సాగు చేసుకుంటే ఆదాయం వస్తుందని వ్యవసాయ సంయుక్త సంచాలకులు సాలురెడ్డి రైతులకు సూచించారు. నిన్న అనంతపురం, రాప్తాడు మండలాల్లో వేరుశనగ, కందితో పాటు పీఎండిఎస్ కింద సాగు చేసిన పొలాలను ఏడీఏ వెంకటకుమార్తో కలిసి పరిశీలించి పలు సూచనలు అందించారు. తక్కువ వర్షానికి చేతికొచ్చే మినుము, పెసలు

0: అలసంద, కొర్ర తదితరాలను అంతర పంటలుగా సాగు చేసుకుంటే ఆదాయం ఉంటుందని తెలియచేశారు. ఈ నెలాఖరుకు వేరుశనగ వేసుకోవచ్చని, ఆ తర్వాత ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని ఆయన తెలిపారు. నీటి ఆధారం ఉన్న రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటించాలని, వరికి బదులు ఆరుతడి పంటలు వేసుకోవాలని జేడీఏ సూచించారు. విద్యార్థులు సానుకూల దృక్పథం, సేవాభావం అలవర్చుకుని ముందుకు సాగితే ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని ఎస్కేయు ఉపకులపతి ఆచార్య జ్యోతికుమార్ తెలిపారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో యువజన సాధికారిత నైపుణ్యం అనే అంశంపై ఎస్కేయు ఫార్మసీ కళాశాల ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంయుక్త ఆధ్వర్యంలో కార్యశాల నిర్వహించారు. హాజరైన ఉపకులపతి మాట్లాడుతూ, మానసిక ప్రశాంతత, మానవీయ విలువలు, సేవాభావం పెంపొందించడమే లక్ష్యంగా రవిశంకర్ గురూజీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఏర్పాటు చేశారని తెలియజేశారు. నేటి పోటీ ప్రపంచంలో ఒత్తిడి, జీవనశైలిలో మార్పులతో అనేక రుగ్మతలకు గురవుతున్నారని, శారీరక, మానసిక భావోద్వేగ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరమన్నారు. ఈ తరహా శిక్షణ విద్యార్థులకు, అధ్యాపకులకు, పరిపాలన సిబ్బందికి ఎంతో ఉపయోగకరమని ఆయన తెలియజేశారు. నగరంలోని పలు ఆలయాల్లో నిర్వహిస్తున్న వారాహి నవరాత్రుల ఉత్సవాలు రెండవ రోజు శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి. బుడ్డప్ప నగర్లోని కనకదుర్గాదేవిని బ్రాహ్మీదేవిగా అలంకరించి పూజలు నిర్వహించారు. కొత్త ఊరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని లఘు వారాహిగా అలంకరించి పూజలు నిర్వహించారు. దేశ విదేశాలకు చెందిన లక్షల మంది భక్తుల జయజయధ్వానాల మధ్య ఒడిశాలోని పూరిలో జగన్నాథుని రథయాత్ర నిన్న శ్రీక్షేత్రం నుంచి గుండీచా మందిరం వైపు కదిలింది. ఉదయం 8:50 గర్భగుడిలోని జగన్నాథ, బలభద్ర, సుభద్రలకు గోప్య సేవలు పూర్తి చేసిన సేవాయత్లు 9:00 స్వామివారి మెడలోని పూలమాలలు వెలుపలకు తెచ్చి నందిఘోష్, తాళధ్వజ, దర్పదళన్ రథాలకు ప్రతిష్ఠించారు. అనంతరం సుదర్శన, బలభద్ర, సుభద్ర, జగన్నాథునికి పోహండి చేపట్టారు. దివ్య విగ్రహాలను వెలుపలకు తీసుకుని వచ్చి రథాలపై ఆసీనులను చేశారు. పత్రికల ఆధారంగా సేకరించిన సమాచారం సమాచార వేదిక విన్నారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕ್ಕೂ ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ಖಾನ್ ಮೊಟಿಮಲ ಗಜ್ಜಾ ಬಬ್ಬಲ నడుగుల తామర సైబాల్ బురద పుల్ల
2: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్
3: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు.

0: షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం నాత్యా కలాం.

0: నాత్యా కలాం విన్నారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది
2: స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: పిఎం జయ్, అబ్ గరీబో కి జయ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 కు కాల్ చేయండి.
1: ముఖాన మొటిమల
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడువుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్ల
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
4: గుడ్ మార్నింగ్ పిల్లలు.
5: గుడ్ మార్నింగ్ మేడం.
4: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
6: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
7: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
8: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
9: శ్రోతలు 101.7 మెగాహెడ్స్ పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం డాక్టర్ గారి సలహాలు కార్యక్రమం.

0: ప్రమాదాలు, కాలిన గాయాలు, పుట్టుకతో వచ్చే లోపాలను సరిదిద్దే ప్రక్రియ, ప్లాస్టిక్ సర్జరీ వంటి విషయాలను గురించి ప్లాస్టిక్ కాస్మెటిక్ మరియు రీకన్స్ట్రక్టివ్ సర్జన్ డాక్టర్ జి భార్గవి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీలంక ప్రసాద్, నిర్వహణ కె శృతి ప్రియాంక. విందామా.
1: ప్లాస్టిక్ సర్జరీ అన్నది ఒక వైద్యంలోని ప్రత్యేకత. ఇది శరీరంలోని వివిధ భాగాల రూపాన్ని మెరుగుపరచడం మరియు సాధారణ పనితీరును పునరుద్ధరించడంపై దృష్టి పెడుతుంది. దీనిని సౌందర్య కారణాల కోసం లేదా పునర్నిర్మాణ ప్రయోజనాల కోసం నిర్వహించుకోవచ్చు. అయితే ఈ ప్లాస్టిక్ సర్జరీ వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది, అలాగే భవిష్యత్తులో ఏవైనా సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందా, ఈ వివరాలన్నీ తెలియజేయడానికి ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి ప్లాస్టిక్ కాస్మెటిక్ మరియు రీకన్స్ట్రక్టివ్ సర్జన్ డాక్టర్ జి భార్గవి గారు వచ్చేశారు. వీరిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ జి భార్గవి గారు.
2: నమస్కారం అండి.
1: ముందుగా ఈ ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏమంటారు?
2: ప్లాస్టిక్ సర్జరీ అనే పదం అనేది మనకు ఒక గ్రీక్ వర్డ్ నుంచి వచ్చిందండి, అంటే ప్లాస్టికోస్ అన్నమాట. సో అది టు మౌల్డ్, అంటే మనం ఎలా అయినా దాన్ని మార్చుకోగలిగేలాగా అనే పదం నుంచి వచ్చింది. కానీ ఇది చాలామంది అపోహ పడుతూ ఉంటారు, ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏదో ప్లాస్టిక్ వాడుతారు అనేది. సో ఇది దాని యాక్చువల్ మీనింగ్ అన్నమాట.
1: అవునండి, ఎందుకంటే చాలామందిలో ఉన్నటువంటి అపోహ కూడా అదే. అయితే మరి ఈ ప్లాస్టిక్ సర్జరీ అన్నది ఎలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువగా ఉపయోగించే అవకాశం ఉంది, అంటే శరీరం కాలింది అలాంటప్పుడు ఎలా చేస్తారు ఈ ప్లాస్టిక్ సర్జరీ అనే ప్రయోగాన్ని?
2: ముఖ్యంగా ప్లాస్టిక్ సర్జరీ అంటే కేవలం ఒక కాస్మెటిక్ సర్జరీ అని అందరూ అనుకుంటూ ఉంటారని, కానీ ప్లాస్టిక్ సర్జరీలో చాలా సబ్ స్పెషాలిటీస్ లాగా ఉంటాయి. సో అందులో ఒకటి బర్న్స్ అన్నమాట. బర్న్స్, ఇంకా బర్న్ రీకన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉంటాం. అంటే కాలిన వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ నుంచి, మనం ఫస్ట్ కాలిన వెంటనే, దాని తర్వాత ఆ ఊండ్ అనేది దానికి డిఫరెంట్ ఊండ్ డ్రెస్సింగ్ విధానాల ద్వారా, కొంతమందికి చర్మం వేయాల్సి వస్తుందండి, సో చర్మం వేయడం, కొంతమంది కండ కూడా వేయాల్సి వస్తుంది. ఆ తర్వాత కొంతమందిలో బర్న్స్ అనేది చాలా నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు కాంట్రాక్చర్స్ వస్తూ ఉంటాయి, సో ఆ పోస్ట్ బర్న్ కాంట్రాక్చర్స్ రిలీజ్ చేయడం, సో ఇవన్నీ బర్న్స్ అండి. ఆ తర్వాత ఫేషియో మ్యాక్సిలరీ ట్రామా, అంటే దవడ ఎముకలు ఇరగడం, యాక్సిడెంట్స్ అయినప్పుడు, ఇంకా దాంతోపాటు మనకి వేరే టిష్యూ లాస్ ఉన్నప్పుడు, సో వీటి వరకు. మూడోది కంజనైటల్ అనామలీస్, అంటే గ్రహణ మొర్రి అంటూ ఉంటారు కదండి, క్లెఫ్ట్ లిప్, ప్యాలెట్, సో ఇలా ఇంకా పుట్టుకతో రెండు వేళ్ళు అతుక్కుపోవడం, సిండాక్టలీ, సో ఇలాంటి కంజనైటల్ అనామలీస్ కూడా ట్రీట్ చేస్తూ ఉంటాం. వీటితో పాటు అడ్వాన్స్ ఊండ్ కేర్ అనమాట. సో డయాబెటిక్ ఊండ్స్ ఇలాంటివి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ద్వారా ఊండ్స్ మనం హీల్ చేస్తూ ఉంటాం. ఇది కాకుండా మైక్రోవాస్కులర్ సర్జరీ అండి, అంటే మనకు ఇప్పుడు ఒక తెగిన భాగం మళ్ళీ అతికించడం, సో ఇది. ఇంకా ఆంకో రీకన్స్ట్రక్షన్, అంటే పోస్ట్ క్యాన్సర్ రీకన్స్ట్రక్షన్స్, సో వీటితో పాటు కాస్మెటిక్ సర్జరీ కూడా ప్లాస్టిక్ సర్జరీలో భాగం అండి. సో ఇవన్నీ డీల్ చేస్తూ ఉంటాం.
1: డాక్టర్ గారు, మీరు చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం వివరంగా తెలుసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు మీరు సపోజ్ చర్మం కాలినప్పుడు అని ముందుగా అడిగాం, అంటే ఇప్పుడు ఈ చర్మం కాలినప్పుడు మన శరీరంలో ఏ పార్టులైనా ఆ భాగం అంతా కూడా చర్మం లేదనుకోండి, మరి మిగతా చర్మాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చి మీరు అక్కడ ఇది చేయడం జరుగుతుంది?
2: మామూలుగా ఒక సపోజ్ మనకు ఒక చేతి భాగం కాలింది అనుకున్నాం, సో అది డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ బర్న్స్ ఉంటాయండి. సో జస్ట్ ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ బర్న్స్కి కేవలం డ్రెస్సింగ్స్తో సరిపోతాయి, కానీ డీప్గా వెళ్ళిన బర్న్కి మనం చర్మం వేయాల్సి వస్తుంది. సో అటువంటప్పుడు మనం తొడ భాగంలో, ముఖ్యంగా తొడ నుంచి చర్మం తీసి వేస్తూ ఉంటాం. సో అది మెల్లగా అలానే సెటిల్ అయ్యి హీల్ అవుతూ ఉంటుంది అన్నమాట. కొన్నిసార్లు మనకు ఎముక కనిపించడం లేదా కండరాలు కూడా కనిపించినప్పుడు అప్పుడు కండ వేయాల్సి వస్తుంది. సో కండ అనేది మనకి రెండు రకాలు, పక్కనున్న కండని జరుపుకొని వేయడం, లేదు అంటే ఫ్రీ ఫ్లాప్ సర్జరీ, అంటే వేరొక భాగం నుంచి కండని అక్కడికి జరుపుకోవడం జరుగుతుంది. సో వీటి ద్వారా మనం దాన్ని కవర్ చేస్తాం.
1: ఇప్పుడు ఇలా మీరు చేసినప్పుడు ఆ గాయం మానడానికి ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుంది?
2: బర్న్స్లో మనం డిగ్రీస్ ఆఫ్ బర్న్స్ బట్టి అని, సో ఫస్ట్ సెకండ్ డిగ్రీ బర్న్స్ వరకు మనకి జనరలీ ఒక 14 డేస్లో ఉండ్ అనేది హీల్ అవుతుంది. సో ఇలా గ్రాఫ్ట్ అలా వేసినప్పుడు మనకి రఫ్గా ఒక 1 మంత్లో ఉండ్ అనేది హీల్ అవుతుంది. అంటే గ్రాఫ్ట్ అనే చర్మం వేసినాక కూడా మనం ప్రాపర్ మసాజెస్ తర్వాత తీసుకోవాల్సిన కేర్ అంతా, అంటే ఒక 1 మంత్లో హీల్ అవుతుంది.
1: అలాంటి సమయంలో మీరు చెప్పినట్టుగా మెడిసిన్స్ వాడడం కానివ్వండి, లేదా మీరు ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తుంటారో వాటిని ఖచ్చితంగా

0: ఫాలో అయ్యే విధంగా ఉంటే త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. లేకపోతే దానివల్ల మరి ఇతర సమస్యలు ఏమైనా వచ్చా ఉంటుందన్నా?
1: అవునండి, అంటే కొంతమంది సరిగ్గా దాని డ్రెస్సింగ్ కానీ తర్వాత మెయింటైన్ చేయనప్పుడు ఏమవుతుంది, మనకు ఏదైనా కాలినప్పుడు గట్టిగా అవ్వడం, దగ్గరికి రావడం, అది పోస్ట్ బర్న్ కాంట్రాక్చర్స్ అంటాం. సో అలా రావడం చాలా మందిలో జరుగుతూ ఉంటుంది. అంటే కాలిన గాయం అలానే వదిలేయడం, చాలా నెలల తర్వాత అది చర్మం గట్టిగా అయిపోయి కాంట్రాక్చర్ లాగా, ఇంకా వాళ్ళ చెయ్యి జరపడానికి ఇబ్బందిగా వేళ్ళు, ఇలాంటివి కామన్గా చూస్తాం. సో ఈ కాంప్లికేషన్స్ రాకుండా అర్లీగా బర్న్స్ అనేది మనం ఒక ప్రొఫెషనల్తో ట్రీట్ చేసుకుంటే చాలా మంచిదండి.
0: అలాగే మీరు ముందుగా చెప్పినట్టుగా గ్రహణ మొర్రి అంటే ఈ పెదవి భాగం చీలిన విధంగా దానిని మీరు ఏ విధంగా సెట్ చేయడం జరుగుతుంది అంటారు?
1: ఇవి మామూలుగా పుట్టుకతో వచ్చే సమస్యలు అండి. క్లెఫ్ట్ లిప్ ఇంకా క్లెఫ్ట్ ప్యాలెట్ అంటాం. సో అది మనం కొన్ని సర్జరీస్ ద్వారా, ప్యాలెటోప్లాస్టీ ఇంకా క్లెఫ్ట్ లిప్ రిపేర్ ద్వారా మనం దాన్ని సరిచేస్తాం. అది జనరల్లీ మనం 6 నుంచి 9 నెలల వయసు అప్పుడు లేదా 9 నుంచి 12 నెలల లోపల చేసుకుంటే వాళ్ళకి త్వరగా స్పీచ్ డెవలప్మెంట్ ఇంకా ఫీడింగ్ డిఫికల్టీస్ లేకుండా ఉంటాయండి. సో ఈ క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్ కూడా చాలామంది ఎక్కడికో వెళ్తూ ఉంటారండి. సో అవి కూడా ప్లాస్టిక్ సర్జరీలో ఒక భాగమే అండి.
0: మరి అలాగే ఇప్పుడు సపోజ్ మీరు అన్నట్టు పుట్టుకతోనే 2 వేళ్ళు కానీ లేదా ఇతరత్ర మన శరీరాల్లో భాగాలు కానీ కలిపి ఉంటాయి, అలాంటి వాళ్లకు కొద్దిగా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. అలా మీరు అలాంటప్పుడు ఆ 2 వేళ్లను సపరేట్ చేయడానికి అవకాశం ఉంది అంటారా ఈ ప్లాస్టిక్ సర్జరీ ద్వారా?
1: అవునండి, ఇది కూడా చాలామంది పుట్టుకతో వచ్చే సమస్యనే. 2 వేళ్ళు కానీ లేదా కాళ్ళ వేళ్ళు కానీ అతుక్కొని ఉండడం, సో వీటిని సిండాక్టలీ అంటూ ఉంటాం అన్నమాట. సో ఇవి కూడా మనం సపరేట్ చేసి అది ఆపరేటివ్ ప్రొసీజర్ ద్వారా సపరేట్ చేస్తాం. ఆ తర్వాత చాలా నీట్ ప్రికాషన్స్ తీసుకుంటే అది గ్రాడ్యువల్గా హీల్ అవుతూ ఉంటుందండి. ఇది కేవలం పుట్టుకతోనే కాదు, కొంతమంది కాలిన తర్వాత కూడా కొంతమంది సరిగ్గా డ్రెస్సింగ్స్ చేసుకోకపోవడం వల్ల అతుక్కుంటాయి వేలు. సో ఇది ఏమంటే అక్వైర్డ్ సిండాక్టలీ, పుట్టుకతో కాకుండా మనం సరిగ్గా లైక్ బర్న్స్ వల్ల కానీ లేదా యాక్సిడెంట్ అయినప్పుడు చిన్న స్కార్ ఉండడం వల్ల ఆ స్కార్ని అలానే హీల్ అవుతుంది అంటే అప్పుడు 2 వేలు భాగం అతుక్కోవడం జరుగుతూ ఉంటాయి.
0: అలాంటప్పుడు మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటారు?
1: వాటికి మోస్ట్లీ ఫస్ట్ మనం ఏదైనా స్కార్స్ కానీ ఏదైనా అండి, మనం ఫస్ట్ స్కార్ మసాజెస్ కానీ ఫిజియోథెరపీ కానీ ఇలాంటివి అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఆ తర్వాత మనం సర్జికల్గా కరెక్షన్కి ముందుకు వెళ్లాల్సి వస్తుంది.
0: మరొక విషయం అండి, ఇప్పుడు చాలామంది కాస్మెటిక్ సర్జరీ అంటే అందం కోసం, మనం ముక్కు ముఖము అన్నీ బాగున్నా కూడా వాటిలో ఏదో మళ్ళీ ఒకరిని చూసి మేము అలాగే ఉండాలి అన్న ధోరణి కూడా ఈ మధ్యన చాలా ఎక్కువగా వినిపిస్తుంటుంది, ముఖ్యంగా యువతలు. మరి అలాంటి వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
1: అవునండి, ఈ మధ్య కాస్మెటిక్ సర్జరీ అనేది చాలా ముఖ్యమైన అదిగా అయిపోతుంది. ఎందుకంటే బేసిక్గా సోషల్ మీడియా కానీ దీనివల్ల చాలామంది ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు. సో ఎవరైనా పేషెంట్ కానీ మాకు ఇలాంటి ముక్కు కావాలి, ఏదైనా ఫోటో తెచ్చి రెఫరెన్స్గా అనేది ఒక రెడ్ ఫ్లాగ్ అండి. జనరలీ అలాంటివి మేము ఎంకరేజ్ చేయం. సో మనకి ఎప్పుడు మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దీనివల్ల దెబ్బతింటుంది, మనకి ఇది బెటర్ అయితే బాగుంటుంది అన్న వాళ్ళల్లో మాత్రమే మనం ప్లాస్టిక్ సర్జరీ చేయగలుగుతాం అన్నమాట. సో వీళ్ళలాగా వాళ్ళలాగా కాకుండా వాళ్ళు వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడం కోసం మాత్రమే చేసుకోగలగాలండి అట్లా.
0: అంటే మీరు అంటున్నట్టు వాళ్ళలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావడానికి కానివ్వండి, లేదా ఇప్పుడు దేవుడిచ్చినట్టు శరీర భాగాలన్నీ చక్కగా ఉన్నప్పుడు మరీ వాటిని మార్చుకోవాల్సిన అవసరం ఉండకూడదు. అంటే ఏదైనా ప్రమాదవశాత్తు జరిగినప్పుడు మాత్రమే వాటిని సరిచేసుకునే అవకాశం ఉండాలి. అలాగే మరొక ఈ మైక్రో సర్జరీ అంటారు, అది ఏమండి మైక్రో సర్జరీ?
1: మైక్రోవాస్క్యులర్ సర్జరీ అండి. అంటే ఇది ఇప్పుడు రక్తనాళాలు కట్ అయినప్పుడు మనం వాటిని రిపేర్ చేయడం. సపోజ్ ఇప్పుడు ఒక యాక్సిడెంట్ వల్లనో లేదా ఒక కత్తితో వాళ్ళు కానీ యాక్సిడెంట్ వల్లనో ఎలానో కట్ అయినప్పుడు రక్తనాళాలని మనం మళ్ళీ రిపేర్ చేయడం అండి. సో ఆర్టరీస్ని మళ్ళీ దీనికి చాలా ఫైన్ సూచర్స్ వాడతాం అన్నమాట, చాలా చిన్నగా ఇంకా మైక్రోస్కోప్తో చేస్తామన్నమాట. సో అలానే ఏదైనా భాగం మనకి వేళ్ళు కట్ అయినప్పుడు దాని ప్రాపర్ ప్రిజర్వేషన్స్తో కానీ తీసుకురాగలిగితే మనం మళ్ళీ దాని మైక్రోవాస్క్యులర్ సర్జరీ ద్వారా రీకన్స్ట్రక్ట్ చేయొచ్చు.
0: అంటే నరాల శస్త్రచికిత్స ఇవన్నీ కూడా దీని క్రిందకి వస్తాయి?
1: అవునండి.
0: మరి అలాగే చాలామంది ఈ తల మెడ ఇలాంటి ప్రాంతాలు ఏమైనా ఇబ్బందులు వచ్చా లేదా ప్రమాదాలు ఏర్పడ్డప్పుడు, ఎందుకంటే చాలా సున్నితమైనటువంటి ప్రదేశాలు తల కానివ్వండి, అక్కడ ఒకవేళ ప్లాస్టిక్ సర్జరీ చేసే అవకాశం ఉంది అంటారా, చేయొచ్చా?
1: ఒకటి అండి యాక్సిడెంట్ వల్ల, సో యాక్సిడెంట్స్ వల్ల

0: మనకి మొహం మీద గాయాలు అవ్వడం లేదా మొహం ఎముకలు విరగడం జరుగుతూ ఉంటాయి. సో వీటికి మనం మొహాని వరకు మనం రివిజన్ సర్జరీస్ చేస్తాం. సో ఎయిదర్ స్కార్ చిన్నగా రావడం కోసం కాస్మెటిక్గా కానీ, రెండోది ఇలా ఎముకలు అలా విరిగినప్పుడు వాటికి కూడా చిన్న ప్లేట్లు లాంటివి వేసి సో ఫిక్స్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఇవన్నీ ఫేషియో మాక్సిలరీ సర్జరీ కింద వస్తాయండి. సో ఇది కూడా ప్లాస్టిక్ సర్జరీలో ఒక భాగమే.
1: ఇలాంటి శస్త్రచికిత్స జరిగినప్పుడు అది తగ్గడానికి ఎన్ని నెలలు పట్టే అవకాశం ఉందంటారు దాదాపుగా?
0: ముఖ్యంగా ఇదండి, ఇది చాలామంది ప్లాస్టిక్ సర్జరీ అంటే స్కార్స్ ఏమీ ఉండవు అనుకుంటూ ఉంటారండి. ఏ ఉండన్నా మనకి హీల్ అయ్యేది ఒక చిన్న స్కార్తోనే అండి. సో మేము చేయగలిగింది ఏమంటే దాన్ని ఇంకా ఫైన్ స్కార్గా, అంటే చిన్న స్కార్గా, ఇంకా కనిపించకుండా ఉండేలాగా మాత్రమే చేయగలుగుతాం, కానీ ఒక స్కార్లెస్ సర్జరీ అయితే కాదండి. సో ఇది చాలామందిలో ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏం స్కార్ ఉండదు అనుకుంటూ ఉంటారు. బెటర్గా ఫైన్గా కనిపించేలాగా చేయగలుగుతాం అంతే.
1: అదే, ఎందుకంటే ప్లాస్టిక్ సర్జరీ అనగానే అది చేసుకుందాం అంటే, కానీ మనకు ఒరిజినల్గా ఉన్నటువంటి శరీర ధర్మాలలో కొద్దిగా చేంజ్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా అది ఎక్కడో చోట కనిపించే విధంగానే ఉంటుంది, కానీ మరి పూర్తి కనబడించుకోకుండా చేయడం అన్నది చాలా కష్టతరంతో కూడుకున్నది. అలాగే రొమ్ము పునర్నిర్మాణం అంటాం, అది ఏమంటారు మామూలుగా?
0: ఓకే అండి, బ్రెస్ట్ రిలేటెడ్ సర్జరీస్ అంటే ఒకటి అండి, కొంతమందిలో పుట్టుకతోనే బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉండకపోవచ్చు అండి. సో దానికి మనం బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ సర్జరీస్ లాగా చేస్తూ ఉంటాం. సో అంటే బ్రెస్ట్ సైజ్ని పెంచడం అన్నమాట. సో అది మనకి రెండు రకాలుగా ఉంటాయండి, ఒకటి ఇంప్లాంట్ లాగా మనం పెట్టడం, లేదు అంటే ఫ్యాట్ ట్రాన్స్ఫర్ లాగా చేయడం. అలాగే ఇంకొక సమస్య ఏమంటే బ్రెస్ట్ రిడక్షన్ అండి. అంటే కొంతమంది పెద్ద రొమ్ము సైజ్ వల్ల బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, స్కిన్ ర్యాషెస్ ఇలాంటి వాటి ఇబ్బందులన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళల్లో మనం రొమ్ము సైజ్ని చిన్నగా కూడా చేయగలుగుతామండి, సాగీగా. అంటే వాళ్ళు ఇది కేవలం కాస్మెటిక్ కాదండి, ఫంక్షనల్ కూడా, ఎందుకంటే వాళ్ళు దానివల్ల చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో దానికి బ్రెస్ట్ రిడక్షన్ సర్జరీస్ ఉంటాయి. ఇంకా అలాగే యాక్సిలరీ బ్రెస్ట్స్ ఉంటాయి, అంటే రొమ్ము గడ్డ యాక్సిలరీ రీజియన్లో పెరగడం. సో ఇది కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ యాక్సిలరీ బ్రెస్ట్ అనేది లైపోసక్షన్ ద్వారా మనం క్లియర్ చేయగలుగుతాం. సో ఇవన్నీ రీకన్స్ట్రక్టివ్ కాకుండా ఉండేవండి. ఇంకొకటి ఏమంటే బ్రెస్ట్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ, అంటే పోస్ట్ క్యాన్సర్ అయినాక బ్రెస్ట్ అనేది రీకన్స్ట్రక్ట్ చేయడం ఫ్లాప్ సర్జరీ ద్వారా చేస్తామండి. సో ఇవన్నీ బ్రెస్ట్ రిలేటెడ్గా చేస్తున్న సర్జరీస్.
1: ఇప్పుడు ఈ ప్లాస్టిక్ సర్జరీ విధానంలో కూడా నూతనంగా ఆధునికంగా వైద్యం చికిత్స ఉంది అంటారు?
0: ఇప్పుడిప్పుడే మనకి కాస్మెటిక్ సర్జరీస్ అనేది చాలా ఎక్కువ అవుతున్నాయండి. అంటే ఈ ఇప్పుడు నేను చెప్పినట్టు లైపోసక్షన్ కానీ, ఇప్పుడు లేటెస్ట్ ఇంకా వేరే మిషనరీ ద్వారా లైపోసక్షన్ చేయడం, అలానే మనకి కాస్మెటిక్ కాకుండా ఏమంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఇంతకుముందు స్కిన్ గ్రాఫ్ట్ వేయడం అన్నాను కదా. సో వాటిలో మనకి బయాలజికల్ డ్రెస్సింగ్స్ వస్తున్నాయి, అంటే మెరైన్ కొలాజెన్ లాంటివి, ఇంకా వేరే యానిమల్స్ నుంచి అట్లా తీసినవి. సో అమ్నియాటిక్ మెంబ్రేన్ వాడడం, సో ఇవన్నీ కూడా ఊన్ డ్రెస్సింగ్కి. ఇంకొకటి ఏమంటే స్కిన్ బ్యాంక్ అండి, జస్ట్ మనకి ఆర్గన్ డొనేషన్ ఎలా ఉందో స్కిన్ డొనేషన్ కూడా ఉందండి. సో ఎక్కువ శాతం కాలిన వాళ్ళకి వాళ్ళ స్కిన్ సరిపోదు మనకి రీకన్స్ట్రక్ట్ చేసుకోవడానికి. సో అలా ఎస్టాబ్లిష్ స్కిన్ బ్యాంక్స్ ఉన్నాయండి. సో అక్కడి నుంచి మనం మ్యాచ్ అయ్యేలాగా స్కిన్ని కూడా తెప్పించి సో అట్లా స్కిన్ గ్రాఫ్టింగ్ కూడా చేసుకోవచ్చు.
1: ఇప్పుడు మనము బ్లడ్ శాంపుల్స్ అంటే మన బ్లడ్ గ్రూప్స్ ఇవన్నీ ఉంటాయి, ఇప్పుడు మళ్ళీ స్కిన్కి సంబంధించి ఎలా ఉంటుందంటారు? అంటే ఇప్పుడు ఒకరి సరిపోవడానికి అలాంటి స్కిన్నే ఉండాలా, లేకపోతే ఎలా దాన్ని మీరు చేయడం జరుగుతుంది?
0: వాటిలో కూడా మనం అన్ని ప్రిజర్వేటివ్స్ అన్నీ తీసుకొని దానికి మినిమల్ మ్యాచింగ్ ఉంటుందండి, ఎగ్జాక్ట్గా అట్లా కాదు, దాని ప్రాపర్ ప్రిజర్వేషన్తో అది టైంకి దొరికే బట్టి, అంటే ఎగ్జాక్ట్గా ట్రాన్స్ప్లాంటేషన్లో ఉన్నట్టు అట్లా ఉండదు కానీ, సో మినిమల్ మ్యాచింగ్ అనేది జరుగుతుంది దీనికి కూడా. దాని తర్వాతనే స్కిన్ ట్రాన్స్ఫర్ది జరుగుతాయి. కాకపోతే స్కిన్ బ్యాంక్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయండి మనకి ఇండియాలో ప్రజెంట్. సో అది ఇంకా అవేర్నెస్ రావాలి ప్రజల్లో, అంటే స్కిన్ కూడా డొనేషన్కి చేయొచ్చని, ఇలా స్కిన్ బ్యాంక్స్ ఆపరేట్ అవుతున్నాయి. సో ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా పెట్టడం స్టార్ట్ అయింది, మనకి హైదరాబాద్లో కూడా ఎస్టాబ్లిష్ అయ్యాయండి. సో ఇది మెల్లమెల్లగా ఇంకా కొన్ని ఎక్కువ అయితే అలా ఎక్కువ మంది ఇప్పుడు యాసిడ్ విక్టిమ్స్ కానీ బర్న్స్ వాళ్ళు వీళ్ళకి ఉపయోగించుకోవచ్చు.
1: అవునండి, అంటే ఇప్పుడు ఈ బ్లడ్ బ్యాంక్స్ లాగా ఈ స్కిన్ బ్యాంక్స్ కూడా ఎక్కువగా ఉంటే ఎవరికైనా అత్యవసర పరిస్థితులలో త్వరగా ఇవ్వడానికి ఉంటుంది, ఏదో దూర ప్రాంతం కాకుండా చుట్టుపక్కల దగ్గర దగ్గరలోనే కనుక ఇలాంటి స్కిన్ బ్యాంకులు కూడా ఉంటే చక్కగా త్వరగా

0: అది శస్త్రచికిత్స జరిగే అవకాశం ఉంది అని మీరు అంటారు.
1: అవునండి.
0: సపోజ్ ఇప్పుడు ఇట్లా వేరే వాళ్ళ నుంచి స్కిన్ తీసుకొని వేసినప్పుడు అది ఈ వ్యక్తికి కనుక సరిపోలేదనుకోండి, సపోజ్, ఎందుకంటే ఈ స్కిన్ డిసీజెస్ అనేవి చాలా తొందరగా, అట్లాంటప్పుడు ఏమన్నా అట్లా జరిగే సమస్యలు ఉన్నాయంటారా?
1: స్కిన్ రిజెక్షన్స్ కొన్నిసార్లు ఉంటాయని, కానీ అన్ని కంపాటబిలిటీ చెక్ చేసుకుని మనం వేసుకుంటూ ఉంటాము.
0: అంటే వీటికి కూడా మీరు తగ్గట్టుగా మామూలు మెడిసిన్స్ రాయడం కానివ్వండి, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి.
1: అవునండి, దాని ప్రకారం
0: అన్నట్టు మీరు అన్నట్టు మరి మసాజ్ కానివ్వండి లేదా ఫిజియోథెరపీ కానివ్వండి, ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. మరి అలాగే ఇప్పుడు మనం కనుక తీసుకున్నట్టు ఇప్పుడు మోకాల నుంచి క్రింది భాగం, సపోజ్ చాలా పెద్ద పెద్ద దెబ్బలు తగిలాయనుకోండి, అసలు కాలు తీసే అలాంటి వాటిని కూడా మనం ఈ ప్లాస్టిక్ సర్జరీ ద్వారా చేయొచ్చంటారా?
1: అవునండి, ముఖ్యంగా ఏమంటే యాక్సిడెంట్స్ ద్వారా అండి. యాక్సిడెంట్లో క్రష్ ఇంజరీ జరుగుతూ ఉంటాయి. సో బేసిక్గా సో ఇది ఆర్థో ప్లస్ ప్లాస్టిక్, అంటే ఆర్థోప్లాస్టిక్ ఇద్దరు, అంటే ఎముక భాగం వరకు వాళ్ళు చేసినాక తర్వాత మనం కండరాలు మజిల్స్ మిగిలిన స్కిన్కి రీకన్స్ట్రక్షన్ చేయగలుగుతాం. సో అది చిన్న గాయం అన్నప్పుడు ఫస్ట్ మనం కండరాలు ఇంకా రక్తనాళాలు నేను చెప్పినట్టు అవన్నీ రిపేర్ అయినాక దానికి ఒక కవరింగ్ ఇవ్వడం, అది ఆ కవర్ అనేది ఈదర్ ఓన్లీ స్కిన్ ఆర్ కండ రూపంలో ఇస్తామన్నమాట. సో ఆంప్యుటేషన్స్ అనేవి మనం చాలా రేర్గా అండి, అంటే ఇంకా ఆ లెగ్ ఇంకా సర్వైవ్ అవ్వదు, ఇంకా బ్లడ్ సప్లై అసలు లేనప్పుడు మాత్రమే ఉంటుంది. సో ఈ లెగ్ ఇంజరీస్లో ఇది కాకుండా ఇంకోటి ఏమంటే లింఫెడిమా అండి. సో చాలామంది లింఫెడిమాతో కూడా బాధపడుతూ ఉంటారు, అంటే కాలు బోదకాలు అంటూ ఉంటారు కదా, సో అది చాలా లావుగా ఉండడం. సో వీటికి కూడా మనకి చాలా సర్జరీస్ ఉన్నాయండి. సో అంటే ఏదో డీబల్కింగ్ సర్జరీ కానీ లింఫోవీనస్ అనాస్టమోసిస్ అని, అంటే సైజ్ తగ్గించడానికి, సో అవి కూడా చేస్తూ ఉంటారండి ప్లాస్టిక్ సర్జన్.
0: ఇప్పుడు మీరు అన్నట్టు ఈ బోదకాలు ఉంది, అంటే కాలు లావుగా అయిపోవడం, చాలా బరువుగా ఉండడం, వాళ్ళు నడవడానికి ఇబ్బంది పడుతుండడం, అది కనుక సపోజ్ ప్లాస్టిక్ సర్జరీ చేశారంటే మళ్ళీ యథాప్రకారం నడిచే అవకాశం ఉంది అంటారా?
1: అవునండి, అది స్టేజ్డ్ ప్రొసీజర్గా జరుగుతాయండి. సో మనం అంత లావుగా ఉన్నదాన్ని ఒక్కసారిగా మనం తగ్గించాం కానీ అది ఒక స్టేజెస్గా తగ్గిస్తూ వస్తాం. కొంతమందికి డీబల్కింగ్ చేస్తామండి, అంటే ఆ ఎక్సెస్ రిమూవ్ చేసుకొని గ్రాఫ్టింగ్ లాంటివి వేసుకోవడం, లేదు అంటే లింఫాటిక్ డ్రైనేజ్ బ్లాక్ అవ్వడం వల్ల వస్తుంటుంది కాబట్టి ఆ డ్రైనేజ్ని పెంచేలాగా వేరే సర్జరీస్ కూడా ఉంటాయండి దాన్ని.
0: డాక్టర్ గారు, మరి అలాగే క్రానియోఫేషియల్ సర్జరీ దీని ప్రాముఖ్యత ఏమంటారు?
1: క్రేనియోఫేషియల్ సర్జరీస్ అంటే ఒకటి నేను చెప్పినట్టు యాక్సిడెంట్ అయినప్పుడు దవడ ఎముకలు మిగిలిన ఎముకలు అలాంటివి అప్పుడుకి చేయడం అని, కొంతమంది పుట్టుకతోనే టెంపరో మాండిబులర్ జాయింట్కి, కొంతమంది ఏమంటే నోరు తెరవలేకపోతూ ఉంటారు అక్కడ జాయింట్ స్టిఫ్నెస్ ఉంటుంది, లేదా పెద్దవాళ్ళలో కూడా జాయింట్ స్టిఫ్నెస్ చూస్తూ ఉంటాం. సో ఈ టెంపరో మాండిబులర్ జాయింట్కి కావాల్సిన సర్జరీస్, ఇంకా పుట్టుకతో వచ్చేటప్పుడు ఏమన్నా డెవలప్మెంటల్ అనామలీస్, సో అలాగే అక్కడ ఏమన్నా గడ్డలు రావడం, సో బోన్ నుంచి ఏమైనా ట్యూమర్స్ రావడం దవడ ఎముకకు, సో ఇవన్నీ మనకు క్రేనియోఫేషియోమాక్సిలరీ సర్జరీలో ఒక భాగం అండి. సో వీటికి వాటికి అనుగుణంగా డిఫరెంట్ సర్జరీస్ చేస్తూ ఉంటాం.
0: చాలామందిలో ఏమంటుందంటే, కొంతమంది సపోజ్ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఉండేలే ఉండేలేదు, ఏమవుతుంది, తగ్గిపోతుంది అనుకుంటూ అలాగే వచ్చేస్తుంటారు. కానీ వయసు పెరిగే కొద్దీ తర్వాత వాళ్ళు ఎప్పుడైనా తెలుసుకున్నారే ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటే మేలు అన్నప్పుడు, అలాంటప్పుడు వస్తే కూడా మీరు చేసే అవకాశం ఉంది అంటారు?
1: కొన్ని కంజనైటల్వి ఎర్లీగా చేసుకోవడం వల్ల చాలా యూజ్ ఉంటుందండి. కొంచెం ఏంటంటే బేసిక్గా అవేర్నెస్ అనేది, అంటే తెలియకపోవడం వల్ల డిలే చేయడం వల్ల, అంటే లేట్గా చేసుకోవడం వల్ల ఇంకా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట సర్జరీగా మనం ముందుకెళ్ళడం కూడా. సో ఈ మామూలుగా ప్లాస్టిక్ సర్జరీ అనేది ఈ ప్లాస్టిక్ సర్జరీ డేగా ఇట్లా అంత సెలబ్రేట్ చేయడానికి కూడా ముఖ్య కారణం ఏమంటే ప్రజల్లో అవేర్నెస్ పెంచడం కోసమే అండి. సో ప్లాస్టిక్ సర్జరీ అనేది మనకి హెడ్ టు టో చాలా డీల్ చేస్తూ ఉంటుంది కానీ అది కేవలం కాస్మెటిక్ సర్జరీ అనే చాలామంది అపోహపడుతూ ఉంటారు.
0: అదేనండి, మీరు అన్నట్టు జూలై 15 కదండి?
1: అవునండి,
0: ప్లాస్టిక్ సర్జరీ డే జూలై 15.
1: అవునండి,
0: కాబట్టి ఆ రోజున మీరు ఏమన్నా ప్రత్యేకంగా కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుందంటారా, అంటే ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి?
1: అవునండి, యాక్చువల్లీ ఈ వరల్డ్ ప్లాస్టిక్ సర్జరీ డే జూలై 15 అనేది ఇంతకుముందు మనకి నేషనల్ ప్లాస్టిక్ సర్జరీ డేగానే జరుగుతూ ఉంది, అది 2011 నుంచి అలా జరుగుతుందని. తర్వాత ఒక డెకేడ్ తర్వాత వరల్డ్ అంతా కూడా మన డేనే వరల్డ్ ప్లాస్టిక్ సర్జరీ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు. అంటే ప్లాస్టిక్ సర్జరీ అనేది ఫస్ట్ పుట్టింది మన ఇండియాలోనే అండి, అంటే ద గ్రేట్ సుశ్రుత మనకి ఆల్మోస్ట్ 2000

0: థౌజండ్ బీసీ ఆ టైంలోని రీకన్స్ట్రక్టివ్ ప్రొసీజర్స్ అనేది ఫస్ట్ చేస్తున్నారు. సో మనకి ఇప్పుడు ముక్కు అనేది ఇరిగినప్పుడు ఆయన ఫోర్ హెడ్ నుంచి కండ తీసి వేశారనమాట. సో అలా ప్లాస్టిక్ సర్జరీకి ఆయననే మనకి ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ కూడా. సో ఆయన ద్వారానే మనకి ఇక్కడ ప్లాస్టిక్ సర్జరీ రూట్ స్టార్ట్ అయ్యాయి. సో దీన్ని హానర్ చేసుకుంటూ ఇప్పుడు మనం చేసే నేషనల్ ప్లాస్టిక్ సర్జరీ డేని ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ సర్జరీ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. సో దీని ముఖ్యంగా ఈ డే సెలబ్రేట్ చేయడానికి ఏంటంటే ప్రజల్లో ప్లాస్టిక్ సర్జరీ గురించి అవేర్నెస్ తీసుకురావడం కోసమని. సో మామూలుగా ప్రతి ప్లాస్టిక్ సర్జన్గా మేము ఈ వీక్లో కానీ లేదా స్పెసిఫిక్ డే రోజు ఫ్రీ కన్సల్టేషన్స్ ఇవ్వడం, ప్రజలకి ఇంకా ప్లాస్టిక్ సర్జరీ అంటే ఏంటి అనేది వాళ్ళలో ఇవన్నీ కూడా ప్లాస్టిక్ సర్జరీలో ఒక భాగమే అని, కేవలం కాస్మెటిక్దే కాదు అని చెప్పడానికే ఈ డే ఎక్కువగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది.
1: కాబట్టి మీరు ఆ రోజు చాలామందికి ఒక అవగాహన తీసుకొచ్చారంటే ఎంతోమందికి ఉన్నటువంటి అపోహలన్నీ కూడా తొలగిపోతారే. చాలామంది ఏమంటే ప్లాస్టిక్ సర్జరీ అంటే చేసుకుంటే ఏదైనా ప్రమాదమేమో అని, కానీ అవసరరీత్యా చేసుకోవడం కూడా మంచిది అని చెబుతూ అట్ ది సేమ్ టైం అలాగే ప్రికాషనరీ మెజర్స్ ఖచ్చితంగా పాటిస్తూ వాళ్ళ వాళ్ళ శరీరాన్ని కాపాడుకునేది ఇంట్లో ఉండాలి. డాక్టర్ గారు మరొక విషయం కూడా, ప్లాస్టిక్ సర్జరీ అంటున్నారు, చాలామంది దీంట్లో ఈ హెయిర్ ప్లాంటేషన్ అని కూడా అంటుంటారు, అది కూడా దీని క్రిందికి వస్తుందంటారు లేదా అది సపరేటా?
0: అవునండి, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా మనకు ఒక కాస్మెటిక్ సర్జరీలోనే. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఏమంటే ఇప్పుడు మనకి ఆండ్రోజెనిక్ ఎలోపేషియా కానీ ఫీమేల్స్లో గ్రాడ్యువల్గా రిసీడ్ అయినప్పుడు మనం హెయిర్ని వెనక భాగంలో ఉన్న హెయిర్ని మనం గ్రాఫ్ట్స్గా తీసి మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉంటామండి. సో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తారు. సో ఇది ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటా అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక సర్జికల్ ప్రొసీజర్ అండి, కేవలం డర్మటాలజిస్ట్ అండ్ ప్లాస్టిక్ సర్జన్స్ మాత్రమే చేయాలి. కానీ ఈ మధ్య కాలంలో మనం బయట చాలామంది చేయడం చూస్తున్నాము. ఇంకా చాలా కాస్మెటిక్ క్లినిక్స్ అని, కాస్మెటాలజిస్ట్ అని ఇలా చాలా వస్తున్నాయండి. కానీ ప్రజలకి ఏమంటే ఎవరైనా వారి డాక్టర్ యొక్క క్వాలిఫికేషన్ చూసి వెళ్ళాల్సిందిగా ఇది ఈ కార్యక్రమం ద్వారా ఇంకొకసారి అందరికీ చెప్తున్నానండి.
1: డాక్టర్ గారు, నేను మిమ్మల్ని అడగడానికి కూడా కారణం అదేనండి, ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే ఎవరో ఒకరు చెప్పేసారు ఎక్కడికో వెళ్ళడం చేసుకోవడం, దానివల్ల అనేక రకమైనటువంటి అనర్థాలను కొని తెచ్చుకోవడమే జరుగుతుంది. యాక్చువల్లీ మీరన్నట్టు ప్రొఫెషనల్ ఎవరైతే ఉన్నారో ఈ కాస్మెటిక్ సర్జరీలు కానీ లేదా ప్లాస్టిక్ సర్జరీ కానివ్వండి, ఎవరైతే ప్రొఫెషనల్గా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యి ఇలాంటివి చేసుకోవడం మంచిది అని మా రేడియో ద్వారా తెలపాలన్న ఉద్దేశంతోనే మిమ్మల్ని అడగడం జరిగింది. ఎందుకంటే ఎక్కడంటే అక్కడ చేయడం అది ఒక రకంగా తప్పే, కానీ ఉన్న పరిస్థితుల్లో మనం ఏం చేయలేం. కానీ అది ఎవరైతే చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా వివరాలన్నీ తెలుసుకొని వెళ్ళడం మంచిది అన్న ఉద్దేశంతోనే ఆ విధంగా. మరి డాక్టర్ గారు, ఇంకా మా శ్రోతలకు ఏమైనా మీరు ఈ ప్లాస్టిక్ సర్జరీ గురించి తెలపాలని అనుకుంటున్నారా వివరాలు?
0: ప్రజల్లో ఏమంటే ప్లాస్టిక్ సర్జరీ అనేది నేను ఇంతకు ముందు చెప్పినట్టు హెడ్ టు టో అనేది చాలా డీల్ చేస్తూ ఉంటామని, కొన్నిసార్లు ఆ సమస్యకి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని అనేది ప్రజల్లో అసలు తెలియకపోవడం కూడా ఒక మెయిన్ రీజన్ అని. సో ఇప్పుడు బర్న్స్ అనగానే జనరలీ ఫస్ట్ ఎవరికో ఒకరికి చూపించేస్తూ ఉంటారు. సో అలాంటివి కాకుండా ఒక ప్రొఫెషనల్ని మీట్ అయినప్పుడు మీకు త్వరగా హీల్ అవుతుంది. సో మేము ఈ ప్లాస్టిక్ సర్జరీ కేవలం కాస్మెటిక్ కాదు, సో వీటిలో రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ చాలా ఉన్నాయి. సో ఇట్లా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ హ్యాండ్ ఇంజరీస్ కానీ లెగ్ ఇంజరీస్ కానీ యాక్సిడెంట్స్ అయినప్పుడు మొహం భాగంలో లేదా స్కార్ రివిజన్స్ వాటితో పాటు కాస్మెటిక్ సర్జరీస్ అని, అంటే కాస్మెటిక్ అన్నది కూడా ఇప్పుడు ఏమంటే ప్రజలు వాళ్ళ చాయిస్గా వెళ్ళాలి కానీ లేదు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వెళ్ళకూడదండి. సో లేజర్స్ కానీ ఈ మిగిలినవి కూడా కాస్మెటిక్ సర్జరీలో భాగంగానే వస్తాయండి. సో ఇవన్నీ కూడా ప్లాస్టిక్ సర్జరీలో ఒక భాగం. సో ప్లాస్టిక్ సర్జరీ అవేర్నెస్ కూడా ఈ వరల్డ్ ప్లాస్టిక్ సర్జరీ రోజు అందరికీ ఇంకా బాగా తెలియాలని ఒక చిన్న ప్రయత్నం అండి.
1: డాక్టర్ గారు, అలాగే ఇప్పుడు ఈ ప్లాస్టిక్ సర్జరీ అన్నామంటే దీనికి సంబంధించినటువంటి ప్రొఫెషనల్ మీలాంటి వాళ్ళు మీ విభాగమే కాకోకుండా ఇతరత్ర అన్ని విభాగాల డాక్టర్లతో కలిసి చేసేటటువంటి ఒక కార్యక్రమం ఇది. ఏదైనా శరీరానికి భాగంలో సంబంధించినప్పుడు అక్కడ జరిగేటటువంటి ఆ డాక్టర్ చేసిన ప్రయత్నం తర్వాత మీరు చేసేటటువంటి, అంటే మీరు అన్ని విభాగాలను సమన్వయం చేసుకుంటూ వెళ్తూ అటు పేషెంట్స్కి చక్కటి వాళ్ళల్లో కూడా ఒక అవేర్నెస్ కల్పిస్తూ ఒక వైద్య విధానం ద్వారా ఈ ప్లాస్టిక్ సర్జరీని చేయడం అన్నది చాలా విభిన్నమైనటువంటి కార్యక్రమంగానే.

0: చేయవచ్చు. మన శరీరాన్ని పునర్నిర్మాణం చేయడం అంటే అదంత చిన్న విషయం అయితే కాదు కదండి.
1: అవునండి, మీరు చెప్పినట్టు ప్లాస్టిక్ సర్జరీతో వేరే డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ ఖచ్చితంగా కావాలండి. అంటే నేను చెప్పినట్టు ఆర్థో మనకి ఎముకలు కూడా విరిగి ఉంటాయి. సో సేమ్ థింగ్ తల గాయమైనప్పుడు న్యూరో సర్జరీ వాళ్ళు కూడా కావాల్సి వస్తుంది. సో కంటికి దెబ్బ తగిలినప్పుడు మేము కంటి చుట్టూ చేసే రీకన్స్ట్రక్షన్ అప్పుడు ఆఫ్థాల్ వాళ్ళు అలా. సో అన్నిట్లో కోఆర్డినేషన్ అనేది ఖచ్చితంగా కావాలండి. సో అందరూ దాని ప్రకారమే అన్ని టీమ్స్ కోఆర్డినేటెడ్ అయినప్పుడే మనం పేషెంట్కి ఒక 100%
0: గైడ్ చేసే అవకాశం ఉంటుంది. డాక్టర్ జి భార్గవ్ గారు, మీరు మా ఆకాశవాణి కేంద్రానికి వచ్చేసి శ్రోతలకు ఈ ప్లాస్టిక్ సర్జరీ విధానం మీద ఉన్నటువంటి అపోహలను తొలగించడమే కాకుండా ఒక చక్కటి అవగాహన, అంటే ఎలా చేసుకోవాలి, ఎవరిని సంప్రదించాలి, ఇవన్నీ కూడా వివరంగా తెలియజేశారు. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.
1: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా ఆకాశవాణికి. చాలా థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు.

0: మీద ఉన్నటువంటి అపోహలను తొలగించడమే కాకుండా ఒక చక్కటి అవగాహన, అంటే ఎలా చేసుకోవాలి, ఎవరిని సంప్రదించాలి, ఇవన్నీ కూడా వివరంగా తెలియజేశారు. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.
1: థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా. ఆకాశవాణికి చాలా థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు.
2: శ్రోతలు, ఇంతవరకు డాక్టర్ గారి సలహాలు కార్యక్రమంలో ప్రమాదాలు, కాలిన గాయాలు, పుట్టుకతో వచ్చే లోపాలను సరిదిద్దే ప్రక్రియ, ప్లాస్టిక్ సర్జరీ వంటి విషయాలను గురించి ప్లాస్టిక్ కాస్మెటిక్ మరియు సౌందర్య పునర్నిర్మాణ శస్త్రవైద్యులు డాక్టర్ జి భార్గవి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీలంకా ప్రసాద్, కార్యక్రమ నిర్వహణ కె శృతి ప్రియాంక. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
3: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
4: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
3: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
4: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు.
3: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: The department has issued orange color warning for heavy to very heavy rainfall conditions at isolated places over Arunachal Pradesh, Assam, Meghalaya and Odisha today. It has predicted heavy rainfall conditions over Bihar, Chhattisgarh, East Madhya Pradesh, East Uttar Pradesh and Jharkhand during the day. Similar weather conditions are expected over Nagaland, Manipur, Mizoram, Tripura, Uttarakhand, Vidarbha, West Bengal and Sikkim for the day. According to the IMD, isolated to scattered rainfall conditions are expected over Delhi, Haryana, Chandigarh and Punjab during the next 2 to 3 days. In Jammu and Kashmir, Meteorological Centre has forecast a significant change in weather across the Union Territory from tomorrow, with chances of heavy rain and flash floods in vulnerable areas. And now, for a look at today's newspapers, it's over to BC Pramod.
1: Thank you, Shagun. Most of the dailies have covered the Prime Minister unveiling various projects in Punjab, Haryana and Chandigarh to flag off India's first hydrogen power train. BIMSTEC National Security, ZARS, discuss ways to combat terrorism, organized crime, mentions the statesman, while the Asian Age writes BIMSTEC nations to bolster anti-terror, maritime law links. Equity model replaces grants. Center joins Ventura Capitals to invest in chip firms, informs the Financial Express. The Hindu writes, Parliament set to take up bills to amend FCRA, prevent insult to Vande Mataram. ED cracks alleged terror trail across 5 states, reads a headline in the Pioneer. The Tribune headlines, after over 100 resignations, Center tightens ISRO exit rules. Supreme Court flags third language timing, mentions the Pioneer. In editorial titled, A Game Bigger Than Its Grand Spectacle, the Indian Express writes, as Spain and Argentina face off in what will be their first meeting in the FIFA World Cup since 1996, the finale promises a grand spectacle. Last-minute winners, comebacks, extraordinary underdog performances and teeming moments of individual brilliance have made sure that the football itself has never been overshadowed. The spotlight now falls on Spain and Argentina. And finally, the Times of India informs that about the first private orbital rocket launch on Saturday. The papers add Skyroot Aerospace is days from becoming India's first private space tech startup to launch an orbital class rocket. Vikram 1 is set to lift off at 11:30 from Sriharikota. And with that, it's back to you, Shagun.
0: Thank you, Pramod. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to flag off India's first hydrogen-powered train from Jind Railway Station in Haryana this morning. Delhi government approves 400 crore rupees startup and incubation policy to promote innovation and self-employment. National Testing Agency declares results of NEET UG 2026 re-examination. Gujarat ATS arrests 5 persons from Patan district in connection with its probe into Jaish-e-Mohammed terror module. And in men's cricket, hosts England beat India by 4 wickets in second ODI to level 3-match series 1-1. And with that, we end the morning news. Have a nice day.
2: Akashvani. భారత టెక్స్ 2026 వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. దేశీయ అంతర్జాతీయ మార్కెట్లలో భారతీయ వస్త్ర పరిశ్రమ స్థానాన్ని మరింత బలోపేతం చేసి 2030 నాటికి భారతీయ వస్త్ర ఎగుమతులను 100 బిలియన్ డాలర్లకు చేర్చడం ప్రధాన లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తోంది. ఆ దిశగా ప్రధానమంత్రి నిర్దేశించిన ఫామ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారెన్ అనే 5F దార్శనికతతో కేంద్ర జౌళీ శాఖ ఢిల్లీలో భారత్ టెక్స్ 2026 పేరుతో అత్యంత ప్రతిష్టాత్మకమైన అతిపెద్ద అంతర్జాతీయ వస్త్ర ప్రదర్శనను నిర్వహించింది. ఈ నెల 14 నుండి జరిగిన ఈ ప్రతిష్టాత్మక ప్రదర్శనను కేంద్ర జౌళీ శాఖ మంత్రి గిరిరాజు సింగ్, సహాయ మంత్రి పబిత్రా మార్గరీటాతో కలిసి ప్రారంభించారు. 130కి పైగా దేశాల నుండి 7,000 మందికి పైగా కొనుగోలుదారులు, 100,000 మందికి పైగా వాణిజ్య సందర్శకులు పాల్గొన్న ఈ ప్రదర్శనలో తిరువూర్, ఇచల్కరంజీ, అహ్మదాబాద్ వంటి భారతదేశంలోని ప్రఖ్యాత టెక్స్టైల్ క్లస్టర్లతో పాటు 1,600 మందికి పైగా ప్రదర్శనకారులు నూలు, ఫైబర్, వివిధ రకాల వస్త్రాలు, రెడీమేడ్ దుస్తులు, గృహ అలంకరణ వస్త్రాలు, చేనేత, తివాచీలు, సాంకేతిక వస్త్రాలు వంటి విభాగాలన్నింటినీ ఒకే చోట ప్రదర్శించారు. అమెరికా, యూకే, జపాన్, పోర్చుగల్, స్పెయిన్, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా, నేపాల్తో సహా 14 దేశాలు

0: దేశాల నుండి అంతర్జాతీయ ప్రదర్శనకారులు, ఐక్యరాజ్య సమితి, ఐరోపా సమాఖ్య నుండి సంస్థాగత ప్రతినిధులతో పాటు పాల్గొన్నారు. అమెరికా, జపాన్, స్పెయిన్, యునైటెడ్ కింగ్డమ్, పోర్చుగల్, రష్యా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, యుఏఈ, థాయిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, మయన్మార్ తదితర దేశాల నుంచి పారిశ్రామిక వ్యాపార ప్రతినిధి బృందాలు కూడా భారత్ టెక్స్లో పాల్గొనడం విశేషం. తద్వారా వాణిజ్యం, సరఫరా, పెట్టుబడులకు కొత్త అవకాశాలు కలిగాయి. ప్రత్యేక ద్వైపాక్షిక సమావేశాలలో భారత్కు అమెరికా, న్యూజిలాండ్ దేశాలతో పత్తి, ఉన్ని ఉత్పత్తులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయి. భారత్ యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమలు, జపాన్ ప్రతినిధి బృందంతో సమావేశం, రష్యాతో వస్త్రరంగ చర్చలు జరిగాయి. భారత్ టెక్స్ట్ ట్రేడ్ ఫెడరేషన్, ఫ్రాన్స్కు చెందిన ప్రీమియర్ విజన్ ప్యారిస్ మధ్య కుదిరిన కీలక లెటర్ ఆఫ్ ఇంటెంట్, అంతర్జాతీయంగా సరికొత్త డిజైన్లు, పర్యావరణ అనుకూల విధానాలు ఫ్యాషన్ రంగంలో పరస్పర సహకారానికి దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రదర్శన జరిగిన 4 రోజుల్లో 4,000కు పైగా సమావేశాలు, 30కి పైగా అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ప్రధాన ప్రదర్శనకర్తలుగా పాల్గొనగా, ఆంధ్రప్రదేశ్, అస్సాం, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్, ఒడిశా, మణిపూర్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్తో పాటు పలు కేంద్రపాలిత ప్రాంతాలు ఎగ్జిబిటర్లుగా తమ ప్రదర్శనలను ఏర్పాటు చేశాయి. భారత టెక్స్ 2026లో ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రసిద్ధ వస్త్ర సంప్రదాయాలైన శ్రీకాళహస్తి పెన్ కలంకారీ, మచిలీపట్నం బ్లాక్ ప్రింట్ కలంకారీ, నరసాపురం లేసు అల్లికలు, ఏలూరు తివాచీలు వంటి అద్భుతమైన కళాఖండాలను లేపాక్షి స్టాల్లో ప్రదర్శించారు. తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా తీర్చిదిద్దిన హస్తకళా ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సందర్శకులను, ఎగుమతిదారులను, కొనుగోలుదారులను విశేషంగా ఆకర్షించాయి. ఇది ప్రపంచ వస్త్ర పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్కున్న బలమైన ఉనికిని చాటడమే కాకుండా రాష్ట్ర సంపన్న చేనేత వారసత్వాన్ని జాతీయ స్థాయిలో తెలియజేసింది. ఈ ప్రదర్శన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగానే వస్త్రరంగానికి సంబంధించిన అతిపెద్ద ప్రదర్శనలలో ఒకటిగా నిలిచింది. భారత్ టెక్స్ 2026 కేవలం ప్రదర్శన మాత్రమే కాదు, భారత వస్త్ర రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లే ఒక ప్రధాన మార్గమని చెప్పవచ్చు. భారతదేశ జౌళి రంగ దార్శనికతకు, ప్రపంచ వాణిజ్య ఆకాంక్షలకు ఒక అనుసంధాన వేదికగా నిలిచే ఈ ప్రదర్శన ద్వారా పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్కులు, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకం, సమృద్ధి వంటి ప్రభుత్వ పథకాల ద్వారా సుమారు 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడం, 2.1 మిలియన్లకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత టెక్స్ 2026 మన దేశ గొప్ప వస్త్ర వారసత్వాన్ని ప్రోత్సహించడానికి దేశ నేత కార్మికులు, హస్తకళాకారులను అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించడానికి, ఎగుమతి అవకాశాలను విస్తరించడానికి ఒక విశిష్టమైన అవకాశాన్ని కల్పించింది. అంతర్జాతీయ వేదికలపై భారత టెక్స్ వంటి ప్రదర్శనలు భారతీయ సాంప్రదాయ కళలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెస్తాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. భారత టెక్స్ 2026పై వార్తా వ్యాఖ్య ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా వినండి అమ్మ చెప్పింది చిత్రం కోసం ప్రణవి పాడిన పాట, సాహిత్యం సంగీతం ఎంఎం కీరవాణి

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే. చిక్కుకున్నాడు.
2: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
3: ఆర్బీఐ అంటుంది.
2: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట విందాం. ఆకలి రాజ్యం చిత్రం కోసం ఎస్పీ బాలుగారు, ఎస్ జానకమ్మ పాడిన ఈ పాట.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల టోపీ రూసీ, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
2: విజయవాడ బ్రాంచ్.

విన్న పాట బావ నచ్చాడు. చిత్రం కోసం హరిహరన్, సుజాత పాడిన పాట విన్నారు. శ్రోతలు 101.7 మెగాహెడ్స్పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత పాట విందాం. ఆహా చిత్రం కోసం వందే మాతరం శ్రీనివాస్ స్వీయ స్వర కల్పనలో సీతారామశాస్త్రి గారు సాహిత్యం అందించిన ఈ పాట.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది
1: స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
3: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
2: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
3: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
2: మీకందిస్తున్నాం. పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 9 గంటలు. ఇప్పుడు విందాం శభాషాంధ్ర శీర్షికన గండికోట రూపకం మొదటి భాగం. రచన శ్రీ పి నాగాంజనేయులు. నిర్వహణ శ్రీమతి యాగంటి అరుణకుమారి. వినండి శభాషాంధ్ర శీర్షికన గండికోట రూపకం.

0: శుభాషాంధ్రప్రదేశ్ కార్యక్రమానికి స్వాగతం.
1: ప్రముఖ పర్యాటక కేంద్రం గండికోట రూపకం మొదటి భాగం వింటారు.

0: ఆంధ్రదేశంలో చరిత్రకెక్కిన ప్రదేశాలలో గండికోట ఒకటి. గతకాలపు వైభవ చిహ్నాలుగా నేటికీ నిలిచిన ఆ కట్టడాలు ఆనాటి విశేషాలను చెప్పకనే చెప్తున్నాయి. కడప జిల్లాలోని గండికోటను, పరిసర కట్టడాలను సందర్శించినప్పుడు కలిగే అనుభూతులను తెలుసుకోవాలంటే ఆలస్యం ఎందుకు?
1: గండికోట కడపవాసుల గుండెకోట, ఘన ఘన ఘన గండికోట. సమరాలు, సంక్షేమాలు పరిడవిల్లిన చోట, రగిలిన పౌరుషాలు నినదించిన మాట, ఘన ఘన గండికోట. మన దేశం దక్షిణ ప్రాంతంలోని నాలుగు గొప్ప కోటల్లో ముఖ్యమైనదని, ఫ్రెంచ్ యాత్రికులచే కొనియాడబడిన ఈ కోట స్వీయ రక్షణ కోసం జరిపిన పోరాటాలకు సీమవాసుల రోషానికి ప్రతీకగా నిలిచింది. రగిలి మలిగిన ధీరుల చరిత్రను వినేవారుంటే చెప్పేందుకు గండికోట సామ్రాజ్య శిథిలాలు ఎదురుచూస్తున్నాయి. ఇండియన్ గ్రాండ్ క్యానియన్గా పేరుగాంచిన గండికోటకు 1000 సంవత్సరాల ఘన చరిత్ర ఉంది. వనదుర్గంగా, గిరిదుర్గంగా, జలదుర్గంగా సహజ శక్తిని, సౌందర్యాన్ని కలిగి ఉన్న గండికోట రాయలసీమ చారిత్రక ప్రతిష్టకు సజీవ సాక్ష్యంగా నిలిచి ఉంది. ఎలాంటి పునాదులు లేకుండా 8 కిలోమీటర్లు గండశిలలపై కొండ బండలతో నిర్మించబడిన ఈ కోట సమరాలకే కాదు, సంక్షేమానికి కూడా ముఖ్య కేంద్రంగా విలసిల్లింది. గండికోట ఒక వజ్రాల మూట. పెన్నా తీరంలో లభించే వజ్రాలను గండికోట కేంద్రంగా విక్రయించేవారు. కళ్యాణి చాళుక్యులు, కాకతీయులు, విజయనగర చక్రవర్తుల పాలనలో వైభవాన్ని చూసిన ఈ కోట తరువాత ముస్లిం, బ్రిటిష్ పాలన కూడా చూసింది. క్రమంగా ఆ వైభవ ప్రాభవాలను కోల్పోయి నాటి పాలకుల కలలే శిలలుగా, శిథిలాలుగా నిలిచి ఉంది.

దేశంలో సుప్రసిద్ధ చారిత్రక వారసత్వ పర్యాటక ప్రాంతంగా పేరుగాంచిన సీమవాసుల గుండెకోట. మనకు కనిపిస్తున్న ఈ గండికోట మహాదుర్గం వైఎస్ఆర్ కడప జిల్లా ప్రధాన కేంద్రమైన కడప నగరానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. జమ్మలమడుగు పట్టణానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. కడప నుండి జమ్మలమడుగు వెళ్ళి అక్కడి నుండి గండికోటకు వెళ్ళవచ్చు, లేదా కడప నుండి ముద్దనూరు మీదుగా కూడా వెళ్ళవచ్చు. గండికోటకు ఆసక్తికరమైన విలక్షణమైన చరిత్ర ఉంది. ఈ కోటను కళ్యాణి చాళుక్య ప్రభువు త్రైలోక్య మల్లునికి సామంతుడైన కాకరాజు అనబడే చిద్దన చోళ మహారాజు క్రీస్తు శకం 1123 జనవరి 9 నిర్మించినట్లు కైఫియత్ ద్వారా తెలుస్తోంది. 1279 అత్తిరాల శాసనం, 1290 నాటి త్రిపురాంతకం శాసనాల ద్వారా దీని గురించిన సమాచారం తెలుస్తోంది.

గండికోటకు పడమర ఉత్తరం వైపుల సహజ కందకాల్లా నిలిచిన పెన్నా నది ఇక్కడి ఎర్రమల కొండల మధ్య ప్రవహిస్తూ కోటను చుట్టేసినట్లు కనిపిస్తుంది. ఈ కోటను నదీ ప్రవాహానికి 90 మీటర్ల ఎత్తున నిర్మించారు. కాయస్థరాజులలో చివరివాడైన 2వ త్రిపురారి దేవుడిని ఓడించిన కాకతీయ చక్రవర్తి, ప్రతాపరుద్రుని సేనాధిపతి పట్టణసాహిణి నాయకుడు కొంతకాలం గండికోటను పాలించాడు. కాకతీయుల తర్వాత గండికోట చరిత్ర మరుగున పడింది. అనంతరం ఇది విజయనగర రాజ్య పాలనా పరిధిలోకి వచ్చింది. ములికినాడు రేనాటి సీమలకు గండికోట పాలనా కేంద్రంగా ఉన్నది. మొదటి బుక్కరాయలు, ఆయన కుమారుడు ప్రౌఢదేవరాయలు పాలన సాగించారు. గండికోటను శ్రీకృష్ణదేవరాయల వంశీకులు అమరనాయకంగా పాలించారు. వారి కాలంలోనే ఈ కోటపై పెమ్మసాని వంశీకులకు ప్రాధాన్యత లభించింది. వారు 300 సంవత్సరాలకు పైగా ఈ కోటను పాలించారు. అనంతరం గోల్కొండ నవాబు కులీ కుతుబ్షా ప్రధాని సైనికాధికారి అయిన మీర్ జుమ్లా 1652 ఆగస్టు 25న నాటి గండికోట పాలకుడు పెమ్మసాని చిన తిమ్మానాయుని నుంచి కోటను స్వాధీనం చేసుకున్నాడు.

మీర్ జుమ్లా తర్వాత గోల్కొండ నవాబుల సామంతులైన కడప నవాబులు ఫకీర్ ఖాన్, మహమ్మద్ ఖాన్, ఆ తర్వాత అసఫ్ జాహీల ప్రతినిధి కవిదుల్లా ఖాన్, అనంతరం మొచామియా, ఆయన సతీమణి మదీనా బీబీ గండికోటను పాలించారు. అనంతరం సయ్యద్ మియా, ఆయన వారసులు మజీద్ ఖాన్, మఖనామియా, వారి నుంచి మైసూర్ పాలకుడు ఫతే నాయక్, ఆయన కొడుకు హైదరాలీ, తర్వాత ఆయన కుమారుడు టిప్పు సుల్తాన్ పాలనలో ఉన్నది. 1791లో టిప్పు సుల్తాన్ను జయించిన ఆంగ్లేయులు గండికోటను స్వాధీనం చేసుకున్నారు. వారి కాలంలో కోట పూర్తిగా ప్రాధాన్యతను కోల్పోయింది. ప్రస్తుతం గండికోట కేంద్ర పురావస్తు శాఖ అధీనంలో ఉంది. గండికోటలో పెన్న అందాలను చూసి తీరవలసిందే. పెన్నా నది కొండను గండికొట్టి ప్రవహిస్తున్న ప్రాంతంలో నిర్మించారు కనుక దానికి ఖండికోట అని పేరొచ్చింది. కాలక్రమంలో అది గండికోటగా మారింది. కోటకు పడమర ఉత్తరం వైపుల ప్రవహిస్తున్న పెన్నా నది సహజ కందకంలా కోటకు రక్షణగా నిలిచింది. కోటను చూస్తే జానపద చారిత్రక సినిమాలు గుర్తుకు వస్తున్నాయి కదా. చుట్టూ 3 రాతి ప్రాకారాలున్నాయి. ఒక్కొక్కటి టన్ను బరువుగల ఎర్ర శానపురాళ్లతో పునాదులు లేకుండా బండరాళ్లపై నిర్మించిన కోట ఇది. దీని పొడవు 1200 మీటర్లు, వెడల్పు 800 మీటర్లు. దీనికి చుట్టూ 101 బురుజులు ఉన్నాయి.

ఇంటిలోపు ప్రధాన ప్రవేశద్వారం 20 అడుగుల ఎత్తు కలిగి దర్వాజాలను శత్రు సైన్యం ఒక్కసారిగా తెరిచే ప్రయత్నం చేయకుండా మనలుదేలిన ఇనుప గుబ్బడాలు ఉన్నాయి. ఏనుగుల సాయంతో తెరిచి మూసేవారు.

కోటలో బురుజులు, వాటికి ఆయుధ ప్రయోగానికి రంధ్రాలు ఉన్నాయి. ఇక గండికోట బురుజుల కథ ఏమిటో తెలుసుకుందామా? చారిత్రక సాక్ష్యాలుగా నిలిచి ఉన్న చాలా కోటలకు లేని విశిష్టతలు గండికోటకు ఉన్నాయి. కోట చుట్టూ ప్రాకారాన్ని కలుపుతూ మొత్తం 101 బురుజులున్నాయి. నాటి గండికోట వీరుల ధీరత్వానికి రుజువుగా ఉన్న ఈ బురుజులపై నుంచి శత్రువుల జాడను గమనించడానికి సోరణగుండ్లు, ఫిరంగులను ప్రయోగించడానికి అవసరమైన రంధ్రాలు బురుజులపై ఉన్నాయి. ఒక్కో బురుజుపై ఫిరంగులను నిలిపి యుద్ధంలో ఉపయోగించేవారు. వాటిలో ప్రధానంగా రామబాణం బురుజు, మాధవరాయస్వామి బురుజులను చెప్పుకుంటారు. కోటకు ఈశాన్యంలో ఉన్న రామబాణపు బురుజుకు చాలా ఎత్తైనదని పేరుంది. దీనిపై నుంచి ఫిరంగిని పేల్చితే గుండు కొన్ని మైళ్ల దూరం దూరాన పడేదంటారు. సైనిక పహారా కోసమే కాక కొన్ని బురుజులు రాజవంశీయులు సేద తీరేందుకు కూడా ఉపయోగపడేవి. మరి ఇంతటి ఖ్యాతిగల ఈ కోటను గురించి ప్రముఖ ఫ్రెంచ్ యాత్రికుడు, వజ్రాల వ్యాపారి టావెర్నియర్ గండికోటను చూసి రెండవ హంపిగా వర్ణించాడు. నాడు గండికోట వజ్రాల వ్యాపారానికి కేంద్రంగా ఉండేదని తెలిపాడు.

కోటగోడల్లోంచి దారి ఉండేదని, తప్పనిసరైనప్పుడు రాజకుటుంబీకులు ఈ మార్గాల ద్వారా వెళ్లిపోయేవారని, రహస్య కార్యకలాపాల కోసం కూడా ఈ రహస్య మార్గాలను వాడేవారు. రాయల వంశీకులైన సామంతరాజులు పెమ్మసాని వంశీకుల్లో చినతిమ్మానాయుడు ముఖ్యుడు. వేటు ఆరు తునియల మేటి వజీరు అని తిమ్మానాయుడికి పేరు. మీర్జుమ్లా గండికోటపై దండెత్తి వచ్చినా 3 నెలలపాటు ఒక్క అడుగు కూడా ముందుకు రాలేకపోయాడు. ఈ సందర్భంగా తిమ్మానాయుడి వారసుడైన బాలుడిని కోటగోడల్లోని సొరంగాల నుంచి క్షేమంగా బయటకు తరలించారని, ఎక్కడికి ఎలా తరలించారన్న విషయం నేటికీ తెలియదు. ఇదే గండికోట రహస్యం. కోటలోకి ప్రధాన ద్వారం దాటి వెళితే మరో ద్వారం కనిపిస్తుంది. దాని తర్వాత కావలి మండపం కనిపిస్తుంది. అలా ఎత్తుగా టీవీగా నిలిచి ఉన్న ఆ మండపాన్నే పావురాల మండపం అని పిలుస్తారు. దీన్నే నగారా ఖానా అని కూడా అంటారు. గండికోట గ్రామం అక్కడి నుంచే మొదలవుతుంది. నగారా ఖానా నుంచి గ్రామంలోకి దారి ఉంది. దాని పక్కనే పూర్తిగా రాతితో నిర్మించిన కారాగారం ఉంది. 2 అంతస్తుల ఈ భవనంలోని గదుల్లో నేరస్తులను, యుద్ధ ఖైదీలను శిక్షించేవారు. 2 అంతస్తులకు బయటి నుంచి నేరుగా లోనికి వెళ్లవచ్చు. అవసరమైన మేరకే వెలుతురు వచ్చే ఏర్పాటు ఉంది. భయంగొల్పుతున్న ఈ బందిఖానా లోపల కందకాల్లాంటి గదులు ఉన్నాయి. తప్పించుకోవడానికి ఏమాత్రం వీలు లేకుండా దాన్ని నిర్మించారు. ఈ భవనం వెలుపల బహిరంగ శిక్షలు అమలు చేసేవారు. శిక్షలు చాలా కఠినంగా, భయంగొలిపేలా ఉండేవని విదేశీ యాత్రికుల రచనల ద్వారా తెలుస్తోంది.

ఇక కోటలోని దేవాలయాలను దర్శిద్దాం. కావలి మండపం కారాగారం దాటి ఎడమవైపు దారి నుంచి వెళ్తే దగ్గరలో మాధవరాయస్వామి ఆలయం ఉంది. అదిగో ఆ కనిపించేదే శ్రీ మాధవరాయస్వామి ఆలయం. ఇలా కోటలో ఇంకా 20కి పైగా దేవాలయాలు ఉన్నా 2-3 మినహా మిగతావి శిథిలమైపోయాయి. వాటిలో మాధవరాయస్వామి, రఘునాథస్వామి ఆలయాలు మాత్రం అంతగా శిథిలం కాలేదు. మాధవరాయస్వామి ఆలయం ఎత్తైన వేదిక లాంటి ప్రదేశంపై 4 అంతస్తులు మాత్రం మిగిలి ఉన్న గంభీరమైన రాజగోపురంతో, గోడలు సైతం అద్భుతమైన శిల్పకళతో ఆకర్షిస్తాయి. ఈ శిల్ప సౌందర్యాన్ని చూసేందుకు ఒళ్లంతా కళ్ళుగా మార్చుకోక తప్పదు. బయట నుంచి చూస్తే ఈ ఆలయం శిథిలమైనట్టుగా కనిపించదు.

0: చరిత్ర చెప్పే విశేషాలను తెలుసుకుని వాటిని నేటికి అన్వయించుకుని ముందుకు సాగాలి. మరి ఆ చరిత్రను మనకు తెలియజేసే కట్టడాలను సందర్శించడం మన బాధ్యత. ఇటువంటి ఎన్నో కట్టడాలను, విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది మన సభాష ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం.
1: ఇంతవరకు ప్రముఖ పర్యాటక కేంద్రం గండికోట రూపకం మొదటి భాగం విన్నారు. రచన శ్రీ పి నాగాంజనేయులు, నిర్వహణ శ్రీమతి యాగంటి అరుణకుమారి, కార్యక్రమ నిర్వహణాధికారి దూరదర్శన్ కేంద్రం విజయవాడ.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 9:30. ఇప్పుడు విందాం అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా అనంతపురం జిల్లా సింగనమల నుంచి వ్రాస్తున్నారు ఎం లక్ష్మీనారాయణ, నాగమునమ్మ, రవికుమార్, భారతి. వీరు కోరుతున్న పాట మన ఊరి కథ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాట, గీతరచన గోపి, సంగీతం జేవి రాఘవులు. విందామా?

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: అభిలాష కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి రాస్తున్నారు. శ్రీనివాసపురం నుంచి చెంచురెడ్డి గారు, పకీరమ్మ, సావిత్రి, పద్మావతి, భవ్య, శ్రీవాణి, హరిత, సాయి భావన, ఉదయ కీర్తన, దుర్గా కార్తీక్, సాయి దత్తరెడ్డి, పరమేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి వీరంతా కోరుతున్న పాట దాన వీర సూర కర్ణ చిత్రం కోసం సుశీలమ్మ పాడిన పాట. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, సంగీతం పెండ్యాల. విందామా?

0: జిఆర్టి జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ముఖాన మొటిమల
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
4: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
3: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
4: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
3: మీకందిస్తున్నాం. పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
5: అభిలాష కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రాముళ్లకోట నుంచి వ్రాస్తున్నారు దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటు, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, ఎంగముని. వీరంతా కోరుతున్న పాట అంజీ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రాధిక పాడిన ఈ పాట విందామా?

శ్రోతలు 101.7 మెగాహెడ్స్పై ఆకాశవాణి అనంతపురం కేంద్ర ప్రసారాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత ఉత్తరం. అనంతపురం ఆకాశవాణి వారికి నమస్కారం అంటూ ఈ ఉత్తరాన్ని వ్రాస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నెంబర్ బస్తీ నుండి భారత్లాల్ పరదేశీ భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజ్ నందిని, రమేష్ లోత్, అజయ్ లోత్, ఆదిత్య లోత్, కిరణ్, జాన్విక, విశ్రుత్ లోత్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీరంతా కోరుతున్న పాట గోపాలుడు భూపాలుడు చిత్రం కోసం ఘంటసాల గారు జానకమ్మ పాడిన పాట. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, సంగీతం ఎస్పి కోదండపాణి. విందామా?

0: మీరు విన్న పాట త్రిశూలం. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీలమ్మ పాడిన పాట విన్నారు. గీత రచన ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్. ఆ పాటను వినిపించమని కోరిన శ్రోతలు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, టైలర్ వెంకటేశాచారి శ్రీనివాసులు గారు. వీరి కోరిక మేరకు ఆ పాట విన్నారు శ్రోతలు. ఇంతవరకు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరుకున్న సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో క్యాచ్ ద రెయిన్ ఈ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి క్యాచ్ ద రెయిన్ కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. వర్షం కురిసినప్పుడు ప్రతి నీటి బట్టును ఒడిసిపట్టాలి, భూగర్భ జలాలను పరిరక్షించాలి, నీటి భద్రతను భావితరాలకు అందించాలి. ఈ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా క్యాచ్ ది రెయిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుద్ధరణ, ప్రజల భాగస్వామ్యంతో జల వనరుల పరిరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పించే ఈ కార్యక్రమం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో క్యాచ్ ద రెయిన్ కార్యక్రమం లక్ష్యాలు, అమలు విధానం, ప్రజల పాత్ర, వర్షపు నీటి సంరక్షణ వల్ల కలిగే ప్రయోజనాల గురించి పూర్తి వివరాలు మనకందించేందుకు ఈ రోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోస్ లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారు. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం అండి.
0: సార్, కార్యక్రమంలో ముందుగా క్యాచ్ ద రెయిన్ 2026 ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి, అండ్ ఈ ఏడాది ఈ కార్యక్రమంలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటంటారు?
1: ఆకాశవాణి శ్రోతలందరికీ ముందుగా నమస్కారం. మన దైనందిక జీవితంలో నీరు ఎంత అవసరమో మనందరికీ కూడా తెలుసు. మనం వింటుంటాం, జలం లేనిదే జీవం లేదు, నీరు మనిషికి ప్రాణాధారం అని చాలా సందర్భాల్లో మనం వింటుంటాం. అంటే నీటికి ఇంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఇంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి నీటి మీద

0: అవగాహన కల్పించి ఈ నీటి సంరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచి వాటిని పరిరక్షించడానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ 2019 కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అప్పటి నుండి కూడా ప్రతి సంవత్సరం ఒక కొత్త అంశంతో కొత్త లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తుంది ఈ జలశక్తి మంత్రిత్వ శాఖ. 2021 మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు క్యాచ్ ద రైన్ వేర్ ఇట్ ఫాల్స్ వెన్ ఇట్ ఫాల్స్ నినాదంతో జల సంరక్షణ కార్యక్రమాలు విస్తృతంగా అమలు చేయడానికి ప్రేరేపించారు. అదేవిధంగా 2023 ఈ జలశక్తి కార్యక్రమాన్ని సోర్స్ సస్టైనబిలిటీ ఫర్ డ్రింకింగ్ వాటర్ అనే నినాదంతో దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాం. 2024 నారీ శక్తిసే జలశక్తి, అలాగే 2025 జల సంచాయ్ జన్ భాగీదారి జన్ జాగృతికే ఓర్ అనే నినాదాలతో జలశక్తి అభియాన్ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా మనం ముందుకు తీసుకెళ్లాం. అయితే ఈ సంవత్సరం 2026 జల సంరక్షణ కోసం ప్రజల కార్యాచరణ పటిష్టమైన సామాజిక అనుసంధానం అనే అంశంతో ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమాలను అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందించింది. ఇందులో భాగంగా స్థానిక ప్రజలను సమీకరించడం, వారి భాగస్వామ్యం పెంచడం వంటి సామాజిక అంశాలపై ఈసారి జలశక్తి అభియాన్ కార్యక్రమాల్లో ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
1: సార్, మీరు ఇప్పుడు ప్రస్తావించడం జరిగింది వేర్ ఇట్ ఫాల్స్ వెన్ ఇట్ ఫాల్స్ అని చెప్పి. సార్, ఈ నినాదం వెనుక ఉన్న సందేశం ఏంటి సార్?
0: ఎస్, ఇది వేర్ ఇట్ ఫాల్స్ అండ్ వెన్ ఇట్ ఫాల్స్ 2021 మన గౌరవ ప్రధానమంత్రి గారు ఈ స్లోగన్ తోటి జలశక్తి అభియాన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఆ కార్యనిమకలను చేశారు మనందరినీ కూడా. అయితే మనం గమనిస్తే మన నేల మీద పడే వర్షంలో దాదాపు 40% ఆవిరి రూపంలో వాతావరణంలోకి వెళ్ళిపోతుంది. పడిన వర్షము పడినట్టే ఆవిరైపోయి వాతావరణంలోకి వెళ్ళిపోతుంది 40%. అదేవిధంగా దాదాపు 40% వాగులు వంకులు నదుల ద్వారా సముద్రంలోకి చేరుతుంది. మరి భూమిలోకి వెళ్ళే నీరు కానీ నేలలో తేమ శాతం రూపంలో ఉండే నీరు కానీ ఎంత ఉంటుందంటే కేవలం తేమ శాతం నేలలో 9% మాత్రమే ఉంటుంది. అట్లాగే భూమిలోకి ఇంకే నీరు గమనిస్తే, వర్షపు నీరు గమనిస్తే కేవలం 11% వరకు మాత్రమే ఉంటుంది. అంటే ఎక్కువ భూగర్భ జలాల మీద ఆధారపడి ఉన్నాం. భూగర్భంలోకి వెళ్ళే నీటి శాతం చాలా తక్కువగా ఉంది, కేవలం 11%. 40% నీరు బయటకు వెళ్ళిపోతుంది నదుల ద్వారా. కాబట్టి ఈ 40% ఎక్కడైతే బయటకు వెళ్ళిపోతున్నా నీటిని మనము వడిసిపెట్టుకుని ఆపాలి, భూమిలోకి ఇంకించేటట్లు చేయాలి. అందువల్లనే ఎక్కడ పడిన వర్షాన్ని అక్కడే ఆపేసి భూమిలోకి ఇంకించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలి. అంటే క్యాచ్ ద రెయిన్ వేర్ ఇట్ ఫాల్స్ వెన్ ఇట్ ఫాల్స్, అంటే ఎక్కడైతే వర్షం పడుతుందో అక్కడే ఆ వర్షపు నీటిని ఆపాలి, ఆ వర్షపు నీటిని భూమిలోకి ఇంకించాలనేది అర్థం. అప్పుడే మనకు భూగర్భ జలాలు పెరిగేదానికి అవకాశం ఉంటుంది.
1: సార్, అంటే గ్రామీణ ప్రాంతాలలో వర్షపు నీటి సంరక్షణ అవసరం ఎందుకు పెరిగిందంటారు సార్ ఈ రోజుల్లో?
0: ఒకసారి మనం చూస్తే మన దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 247 బిలియన్ క్యూబిక్ మీటర్ల భూగర్భ జలాలని వినియోగిస్తున్నాం. అంటే 247 బిలియన్ క్యూబిక్ మీటర్లు అంటే దాదాపు 8728 TMC నీళ్ళని, అంటే భూగర్భ జలాలని మనం వివిధ కార్యక్రమాల కోసం మనము వినియోగిస్తున్నాం. ఇది ఈ భూగర్భ జలాల వినియోగంలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి దేశంగా ఉంది. అంటే ఎక్కువగా భూగర్భ జలాలను వినియోగించే దేశంలో ప్రపంచంలో భారతదేశం మొదటి దేశంగా ఉంది. ఈ భూగర్భ జలాలు మనం దాదాపు అంటే 62% వ్యవసాయం సాగు కోసం ఈ భూగర్భ జలాల మీద ఆధారపడి ఉన్నాం. అట్లాగే 80% గ్రామీణ త్రాగునీటి అవసరాలు కూడా భూగర్భ జలాల మీద ఆధారపడి ఉన్నాం. 80% పట్టణ తాగునీటి అవసరాల కోసం కూడా ఈ భూగర్భ జలాలపై ఆధారపడి మనము పథకాలని మనం రూపొందిస్తున్నాం. అలాగే మన రాష్ట్రం విషయానికి వస్తే భూగర్భ జలాల వినియోగం సంవత్సరానికి సగటున 7.8 బిలియన్ క్యూబిక్ మీటర్లుగా ఉంది. అయితే ఇక్కడ మన రాష్ట్రం విషయానికి వస్తే గత సంవత్సరాల్లో సమయానికి వర్షాలు కురడం వల్ల భూగర్భ జలాల పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. సో ఇప్పటిదాకా అయితే భూగర్భ జలాల్లో వినియోగంలో ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే 2026-27 అంటే ఈ సంవత్సరం ఎలినినో ప్రభావం వలన భూగర్భ జలాల వినియోగంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని అనిపిస్తుంది ఈసారి.
1: సార్, మరి మన ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని గ్రామీణాభివృద్ధి శాఖ ఈ విధంగా అమలు చేస్తుందంటారు సార్?
0: గ్రామీణాభివృద్ధి శాఖ ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారము ఉపాధి హామీ నిధులు, అంటే ప్రజెంట్ విబీజీ రామ్జీ అని అంటున్నాము. ఆ నిధులు

0: అనుసంధానంతో అనేకమైన వాని నీటి సంరక్షణ పనులను చేపడుతున్నాం. సో ఇందులో కొండలపైన నీటి నిల్వ కందకాలు చేయడం, వ్యవసాయ పొలాల్లో ఫామ్ పాండ్లు తవ్వించడం, అట్లాగే ట్రెంచులు తవ్వడం, కొత్తగా చెరువులు త్రవ్వడం, చెరువుల్లో పూడికి తీయడం, అట్లాగే చెక్ డ్యాములు నిర్మాణం చేయడం, కొత్తగా ఉన్న చెక్ డ్యాములకు మరమ్మతు చేయడం, అట్లే ప్రభుత్వ భవనాలలో వాననీటి సంరక్షణ పనులు చేపట్టడం, ఇంటింటికి ఇంకుడు గుంతల నిర్మాణం చేయడం, అలాగే మ్యాజిక్ ట్రైన్ నిర్మాణం వంటి అనేక నీటి సంరక్షణ పనులను గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతి గ్రామంలో కూడా విరివిగా చేపడుతూ ఉంది. 2025-26 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 5385 కోట్లు, అలాగే 2026-27 సంవత్సరంలో ఇప్పటి వరకు దాదాపు 3325 రూపాయల కోట్లను సహజ వనరుల పరిరక్షణ కోసం ఖర్చు చేసింది. అంటే ఈ సహజ వనరులు అంటే ఇందులో నీరు ఉంటుంది, అట్లాగే అటవీకరణ కార్యక్రమాలు ఉంటాయి. సో ఈ కార్యక్రమాల కోసం ఈ మాదిరిగా మనము గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఖర్చు చేస్తున్నాం.
1: సార్, విబీజీ రామ్జీ ఈ పథకం ద్వారా చేపడుతున్న నీటి సంరక్షణ పనులు ఏమిటంటారు సార్?
0: సో విబీజీ రామ్జీ పథకంలో ఇప్పుడు మనం 1 జూలై నుంచి దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అమలు చేస్తున్నాం. సో ఈ పథకంలో 4 ప్రధాన పనుల విభాగాలు ఉన్నాయి. సో అందులో వాటర్ సెక్యూరిటీ అంటే నీటి భద్రత అనేది ఒక అతి ముఖ్యమైనటువంటి విభాగం. ఈ విబీజీ రామ్జీ పథకంలో దాదాపు 318 రకాల పనులను మనం చేపట్టడానికి అవకాశం ఉంది. ఈ 318 పనులలో దాదాపు 107 పనులు వాటర్ సెక్యూరిటీకి సంబంధించినవి. సో అంటే విబీజీ రామ్జీలో వాటర్ సెక్యూరిటీ కోసం అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టు మనకు కనబడుతుంది. సో ఇందులో ఈ 107 పనుల్లో ముఖ్యంగా మనము చూస్తే చెరువులు, కొత్త చెరువుల నిర్మాణం, ఉన్న చెరువులకి మనము మరమ్మతులు చేయడం, ఊట చెరువులు నిర్మించడం, చెక్ డ్యాములు నిర్మించడం, ఫామ్ పాండ్లు త్రవ్వించడం, నీటి పారుదల కాలువల నిర్మాణం కొత్తవి చేయడం, అట్లాగే వాటికి మరమ్మతులు చేయడం, వ్యవసాయ బావులు త్రవ్వడం, వరద నీటి కాలువలు నిర్మించడం, మ్యాజిక్ డ్రైన్లు నిర్మించడం, తర్వాత రీఛార్జ్ షాఫ్ట్స్ అని కొత్త రకమైన పనులు మనం చేపట్టడం, ఇవి విరివిగా వాటర్ కన్జర్వేషన్కు సంబంధించి వాన నీటి సంరక్షణ కోసం ఇలాంటి రకాల పనులు విబీజీ రామ్జీలో మనం చేసేదానికి అవకాశం ఉంది. అంతేకాకుండా కేవలం నీటి సంరక్షణ పనులే కాకుండా అటవీకరణ సంబంధించిన పనులు కూడా ఈ విబీజీ రామ్జీలో మనము వాటర్ సెక్యూరిటీ కింద చేయడానికి అవకాశం ఉంది. అంటే అవి రోడ్లకు ఇరువైపులా, అట్లాగే కాలువలకు సాగునీటి కాలువలకు ఇరువైపులా మొక్కలు నాటడం, బీడు భూముల్లో అంటే మన ప్రభుత్వ భూముల్లో ఈ గ్రీనరీ పెంచడం, అట్లాగే సముద్ర తీర ప్రాంతాలలో కూడా మొక్కలు నాటడం వంటి అనేక రకమైనటువంటి పనులు కూడా ఈ వాటర్ సెక్యూరిటీ కింద మనం చేసుకోవడానికి అవకాశం ఉంది.
1: సార్, చెరువులు, కుంతలు, కాలువలు, ఇంకుడు గుంతలు వంటి నీటి వనరుల యొక్క పునరుద్ధరణకు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు ఏంటి సార్?
0: ఇందాక మనం అనుకున్నాం ఈ సంవత్సరం కొంచెం ఎల్ నినో ప్రభావము ఉండవచ్చని. ఈ ఎల్ నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసిన మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో జలధార, జలహారతి వంటి బృహత్తర కార్యక్రమాన్ని 6 నుండి 14 వరకు అంటే దాదాపు 100 కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి దిశానిర్దేశం చేయించారు. ఇందులో భాగంగా గ్రామీణాభివృద్ధి శాఖ, అట్లాగే నీటి పారుదల శాఖలు సమన్వయంతో ఉపాధి హామీ మరియు ఇతర నిధులను అనుసంధానించి గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ, అంటే మన రాష్ట్రంలో గొలుసుకట్టు చెరువులు అంటే ఒక చెరువు కింద ఒక చెరువు, ఒకే వంకకు ఒక 5-6 చెరువులు సిరీస్లో నిర్మించారు పూర్వం, వాటిని మనము గొలుసుకట్టు చెరువులు అంటారనమాట. సో ఈ జలధార జలహారతి ప్రోగ్రాంలో భాగంగా గొలుసుకట్టు చెరువులను గుర్తించి వాటిని పునరుద్ధరించడం, అట్లాగే చెరువుల సమగ్ర అభివృద్ధి చేయడం, కాలువల సమగ్ర అభివృద్ధి చేపట్టడం వంటి పనులను ఈ జలధార జలహారతిలో పెద్ద ఎత్తున చేపడుతున్నాం. సో జలధార జలహారతి కార్యక్రమము అంటే ఇప్పుడు ఉపాధి హామీ నిధులను దీనికి ఎక్కువగా మనము అనుసంధానిస్తున్నాం. సో ఉపాధి హామీ నిధుల్లో అంటే మనం ఏం చేస్తామంటే ఉపాధి శ్రామికులకు పని కల్పించడం అనేది ముఖ్యమైనటువంటి కార్యక్రమం. కాకపోతే ఇక్కడ కేవలం శ్రామికులకు పని కల్పించడమే కాకుండా ఫీడర్ కాలువలను సమగ్రంగా అభివృద్ధి చేయడం, అంటే సమగ్రంగా అంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి అది చెరువులోకి నీటిని చేరే వేసేంత వరకు ఎంత పొడవు ఉంటే అంత పొడవు దాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడం. అభివృద్ధి చేయడం అంటే అక్కడ ఉన్నటువంటి ముళ్ళ పొదలను తొలగించడం, తర్వాత సిల్ట్ తీసేయడం, తర్వాత ఏదైనా దానికి అడ్డంగా ఉంటే పైపులు పెట్టడం, ఇలాంటి

ఇలాంటివి కార్యక్రమాలను సమగ్రంగా అనమాట, అంటే ఆ మొత్తం స్టార్టింగ్ నుంచి చెరువులోకి నీళ్లు వచ్చేంత వరకు కాలువలని పూర్తి స్థాయి అభివృద్ధి చేయడం అనే కార్యక్రమాలని ఈసారి పెద్ద ఎత్తున మనం చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే ఆ పైన కురిసిన వర్షం నీరు ఆ మొత్తం సులువుగా ఈ చెరువుల్లోకి చేరుతోంది. సులువుగా చేరడం వల్ల ఏంటంటే అక్కడ నీటి శాతం పెరిగి కింద పొలాలకి ఆ నీరు అందుబాటులోకి వస్తుంది. సో ఈ జలధార జలహారితిలో మనం ఇప్పుడు దాకా అంటే ఈ 100 రోజుల కార్యక్రమంలో ఇప్పుడు దాకా 10,937 చెరువులను అనుసంధానించే ఫీడర్ కాలువలను అభివృద్ధి పూర్తిగా చేపట్టాం. సో దీని ఫలితంగా అంటే ఈ పనులు చేపట్టడం వల్ల ఒకసారి భూగర్భ జలాలు ఎలా మనకు అభివృద్ధి చెందాయనేది గమనిస్తే 2025 జూలై 10వ తారీఖున 9.79 మీటర్లుగా ఉన్న భూగర్భ జల మట్టం ఈ సంవత్సరం 2026 జూలై 10వ తారీఖు గమనిస్తే 9.48 మీటర్లుగా నమోదైంది. అంటే తక్కువ లోతులోనే భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం గమనించాలి, ఈ సంవత్సరం గతంతో పోలిస్తే తక్కువ వర్షపాతం నమోదైంది ఇప్పటిదాకా. అంటే తక్కువ

0: జూలై 10వ తారీఖున 9.79 మీటర్లుగా ఉన్న భూగర్భ జలమట్టం ఈ సంవత్సరం 2026 జూలై 10వ తారీఖు గమనిస్తే 9.48 మీటర్లుగా నమోదైంది. అంటే తక్కువ లోతులోనే భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం గమనించాలి. ఈ సంవత్సరం గతంతో పోలిస్తే తక్కువ వర్షపాతం నమోదైంది ఇప్పటిదాకా. అంటే తక్కువ వర్షపాతం నమోదు అయినప్పటికీ కూడా జలధార జలహారతి కార్యక్రమాలని మనము సక్రమంగా నిర్వహించడం వల్ల భూగర్భ జలాలు గతంలో కంటే మెరుగ్గా మనకు అందుబాటులోకి వచ్చాయి. సో ఈ జలధార జలహారతి యొక్క రిజల్ట్ అదే అనమాట.
1: సరే, మరి రైతులకు ఈ
0: లేదంటే ఇందాక మనము జలధార జలహారతి కార్యక్రమం అనొచ్చు, ఈ పనులు మనము చేయడం వల్ల వర్ష నీరు మనము నిలుపుకొని అట్లాగే దాని ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే చెరువుల్లో నీటి సామర్థ్యం పెరగడమే కాకుండా భూగర్భ జల మట్టం కూడా పెరుగుతుంది. ఇందాక మనము పెరిగినట్లు గమనించాం. సో ఈ జలహారతి పనుల మూలంగా నీటి సామర్థ్యము పెరిగి భూగర్భ జలాలు అధిక శాతం మనకు అందుబాటులోకి వస్తాయి. దీని ఫలితంగా మనకి ఏంటంటే చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్టు సాగునీరు అందుతుంది, సక్రమంగా సాగునీరు అందుతుంది. దానివల్ల రైతులు పంటలు పండించుకుని లబ్ధి పొందగలుగుతారు. అదేవిధంగా బోరుబావుల్లో నీటి మట్టం పెరగడం ద్వారా కూడా రైతులు కొత్తగా సాగు విస్తీర్ణం పెంచుకొని అక్కడ కూడా వాళ్ళు లాభం పొందేదానికి అవకాశం ఉంటుంది. కేవలము అంటే ఈ పంటల విషయమే కాకుండా పశువులకు త్రాగునీరు కూడా ఈ చెరువుల్లో ఉండడం వల్ల వాటికి పశువులకు అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో చెరువుల్లో చేపలు పెంచే కార్యక్రమం చేపడతారు. సో ఈ పనులు చేయడం వల్ల చెరువుల్లో అధిక శాతము నీరు నిల్వ ఉండి చేపల పెంపకం కార్యక్రమం కానీ రైతులకు ఉపయోగకరంగా ఉంటాయి గ్రామాల్లో.
1: సార్, వాతావరణ మార్పులు కానివ్వండి లేదా కరువు పరిస్థితులు, సో వీటిని ఎదుర్కొనడంలో ఈ కార్యక్రమం ఏ విధంగా దోహదం పడుతుంది సార్?
0: ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమంలో మనము ముఖ్యంగా గమనిస్తే వాన నీటి సంరక్షణతో పాటు అటవీకరణ పనులను కూడా పెద్ద ఎత్తున చేపడతాం. అంటే కేవలం జలశక్తి అంటే వాన నీటికి సంబంధించిందే కాదు. సో దాంతోపాటుగా మనం ఇందాక అనుకున్నాం రోడ్ల ఒక ఇరువైపులా మొక్కలను పెంచడం, అట్లాగే బోడి కొండల్లో మొక్కలు పెంచి గ్రీనరీ పెంచడం అనే కార్యక్రమాలను కూడా ఇందులో ప్యారలల్గా మనం చేస్తాం. ఇందువల్ల ఏంటంటే అడవుల శాతం పెరిగిపోతుంది, గ్రీనరీ పెరిగిపోయి మనకు వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ శాతం తగ్గిపోయి నాణ్యమైన గాలి మనకు అందుబాటులోకి వస్తుంది. దీనికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో 2047 సంవత్సరం నాటికి నెట్ జీరో కార్బన్ సాధించాలని దిశానిర్దేశం చేశారు. అంటే వాతావరణంలో గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం తక్కువ అంటే జీరోగా ఉండాలి అనేది నిర్దేశం అనమాట. 2047 సంవత్సరం నాటికి మన వాతావరణంలో నెట్ జీరో కార్బన్ సాధించాలి అనేది మన గౌరవ ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశం. సో ఈ దిశగా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వారి నాయకత్వంలో గ్రామీణ అభివృద్ధి శాఖ అలాగే అటవీ శాఖ ఈ రెండు ఆయన ఆధ్వర్యంలో ఈ రెండు శాఖలు కలిసి విరిగా మొక్కలు పెంచే కార్యక్రమాలని చేపట్టింది. గతంలో కూడా 2025-26లో తీసుకుంటే కూడా, అలాగే ఈ సంవత్సరం 2027-26-27లో తీసుకుంటే కూడా దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా చెరువుల పునరుద్ధరణ చేయడం వల్ల భూగర్భ జలాలు పెరిగి వర్షపాతం తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ కరువు పరిస్థితుల నుంచి కూడా మనం బయటపడేదానికి అవకాశం ఉంటుంది. ఈ జలశక్తి జలధార కార్యక్రమాలని మనము ఎక్కువ చేపట్టడం వల్ల రాబోయే కరువుని మనము నుంచి బయటపడవచ్చు, అట్లాగే ఈ వాతావరణ పరిస్థితులను కూడా మనము మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: సార్, ప్రతి కుటుంబం తమ ఇళ్లలో వర్షపు నీటి సంరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు సార్?
0: సో వాన నీటి సంరక్షణ చెట్ల పెంపకం కార్యక్రమం జనాల్లో ఎలా ఉందంటే ఇది కేవలం ఒక ప్రభుత్వ ప్రోగ్రాం, ఒక ప్రభుత్వ బాధ్యత అని అనుకుంటా ఉంటారు. కాకపోతే మనమందరూ గమనించాల్సింది ఏంటంటే ఇది ఒక సామాజిక బాధ్యతగా అందరూ భావించాలి. ప్రతి పౌరుడు కూడా నీటిని పొదుపుగా వాడుకోవాలి. నీరు అందుబాటులో ఉన్నప్పుడు నీటిని ఎక్కువగా వాడుకోవడం, అట్లాగే నీరు లేనప్పుడు ఇబ్బంది పడడం అనేది కాకుండా నీటిని పొదుపుగా వాడుకోవాలి, అట్లాగే నీటిని సంరక్షించుకోవాలి. వర్షాకాలంలో ప్రతి ఇంటి కప్పు మీద వర్షం కురిసి నీళ్ళన్నీ కూడా మనకు మన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంటాయి. బయటికి వెళ్ళిపోయే నీటిని మనము మన కాంపౌండ్లోనే మనము దాన్ని సంరక్షించుకోవాలి. ఎలా అంటే ఇంకుడు గుంతలు నిర్మించుకొని ఆ పైన కురిసిన వర్షాన్ని ఆ ఇంకుడు గుంతల్లోకి మనం

0: లోపలికి పంపిస్తే ఆ లోపలికి పంపించినప్పుడు అక్కడున్న మన బోర్ బావులు అన్నీ కూడా రీఛార్జ్ అవడానికి అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి పౌరుడు కూడా తనకు అందుబాటులో ఉన్నటువంటి నీటిని సంరక్షించుకొని భూగర్భ జలాలు పెంచడానికి అతను సహకరించాలి. అదేవిధంగా ప్రతి ఇంటి ఆవరణలో కూడా మొక్కలు పెంచుకోవాలి. అంటే మొక్కలు కేవలం మనం ఏదో ప్రభుత్వ భూముల్లోనో లేదంటే కొండల మీద పెంచడం అనేది కాకుండా ప్రతి ఇంట్లో కనీసం ఒక 10 మొక్కలు వాళ్ళకున్న స్థలము బట్టి ఇంటి ఆవరణలో మొక్కలు పెంచుకోవాలి. మొక్కలు ప్రతి ఒక్కరూ పెంచుకోవడం వల్ల ఏంటంటే గ్రీనరీ పెరిగి ఇందాక మనకు అనుకున్నట్టు వాతావరణ కాలుష్యము తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇందులో అట్లాగే రైతులు తమ పొలాల్లో ఫార్మ్ పండ్లు నిర్మించుకోవాలి, ట్రెంచ్లు నిర్మించుకోవాలి, అట్లాగే పొలాలలో పండ్ల మొక్కలను పెంచుకోవాలి. సో అందరూ ఎవరికి వాళ్ళు తమ వంతు బాధ్యతలను నిర్వర్తిస్తే కార్యక్రమాలని మనము సక్సెస్ఫుల్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇందులో రైతులు కానీ లేదంటే ఈ పౌరులు కానీ వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఉపాధి హామీ కావచ్చు, లేదంటే విబీజీ రామ్జీ కావచ్చు, అట్లాగే వాట్షెడ్ కార్యక్రమాలు కావచ్చు, నిధుల నుంచి ఇప్పుడు ఇంటిలో ఇంకుడు గుంతల నిర్మాణం కానీ, అట్లాగే పొలాల్లో ఫామ్ పండ్లు నిర్మాణం కానీ, పండ్ల మొక్కలు పెంచుకోవడం కానీ ఈ కార్యక్రమాలకి ఈ పథకాల నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. కాబట్టి వారేమి వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ పథకాలను వినియోగించుకొని వారు చక్కగా పనులు చేసుకుంటే మనము మంచి ఫలితాలను సాధించడానికి అవకాశం ఉంటుంది.
1: సార్, మరి ఈ పాఠశాలలు కానివ్వండి, యువత మహిళా సంఘాలు, సో ఈ కార్యక్రమంలో వారు ఏ విధంగా భాగస్వాములు కావచ్చు అంటారు?
0: పాఠశాలలు కానీ, కాలేజీలు కానీ, అట్లాగే యూనివర్సిటీలు కానీ ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమాల పట్ల అధిక బాధ్యతలు తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడి నుంచే పౌరులుగా యువత బయటకు వస్తుంది, స్కూల్ నుంచి, కాలేజీల నుంచి, యూనివర్సిటీల నుంచి. స్కూల్స్లో, కాలేజీలో, యూనివర్సిటీలో వాళ్లకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలి. ఎప్పుడైతే వాళ్లకు పూర్తి స్థాయి అవగాహన ఇక్కడ కల్పిస్తామో వాళ్ళు బయటకు వచ్చినప్పుడు కూడా ఒక బాధ్యతతో మెలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులకు కూడా వాటికి సంబంధించినటువంటి వాని నీటి సంరక్షణ కావచ్చు, చెట్ల పెంపకం దానికి కావచ్చు, వాటికి సంబంధించినటువంటి లాభాలని ఎప్పటికప్పుడు వాళ్లకు వివరించి వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలి. అట్లాగే ఈ పాఠశాలలు కానీ, కాలేజీ ఆవరణలో కానీ నీటి సంరక్షణ పనులను కూడా చేపట్టవచ్చు. కేవలం అవగాహన కల్పించడమే కాకుండా వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు నీటి సంరక్షణ పనులు చేపట్టడం కానీ, చెట్ల పెంపకం పనులు చేపట్టడం కానీ చేయడం ద్వారా సో ఈ కార్యక్రమాల్లో విద్యార్థులని, యువతని భాగస్వామ్యం చేయాలి. చేసి వాళ్ళకి బాధ్యతలు అప్పగించాలి. అంటే ఇప్పుడు అక్కడ ఒక వాటర్ బాడీ, ఒక ట్యాంకు కడతాం పైనుంచి వచ్చే వర్షపు నీటిని నిల్వ చేయడానికి. సో దాన్ని ఎవరు డ్యామేజ్ చేయకుండా దాన్ని బాధ్యతగా కాపాడుకోవడం, అట్లాగే స్కూల్ కానీ కాలేజ్ ఆవరణలో మొక్కలు పెంచుతాం. సో మొక్కలు ఎవరు దాన్ని పాడు చేయకుండా, అట్లాగే దానికి కొంత వాటరింగు ఇలాంటి కార్యక్రమాలను కూడా చేపట్టడానికి విద్యార్థుల్ని భాగస్వాములు చేస్తే ఇందులో వాళ్ళకి అవగాహన కలుగుతుంది, సామాజిక బాధ్యత కూడా వాళ్లకు కలుగుతుంది. కాబట్టి ఈ పాఠశాలలు కానీ, కాలేజీలు కానీ, యూనివర్సిటీలు కానీ చాలా ప్రముఖ పాత్ర పోషించాలి, ఈ అవగాహన కల్పించాలి, అందులో విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేయాలి. అట్లాగే మహిళా సంఘాలు, డాక్రా సంఘాలు కూడా ఈ నీటిని పొదుపుగా వాడుకోవడం అనే కార్యక్రమాన్ని ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతల నిర్మాణము అవగాహన కల్పించాలి వాళ్ళు.
1: సార్, మరి ఈ కార్యక్రమంలో ఉత్తమంగా పనిచేస్తున్న గ్రామాలకు ఏమైనా ప్రోత్సాహకాలు లేదా గుర్తింపులు ఉన్నాయంటారా?
0: ఎస్, ఉన్నాయి. సో జలశక్తి అభియాన్ అంటే ఈ కార్యక్రమాన్ని జలశక్తి డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా. సో ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమాల్ని అమలు చేయడంలో ఉత్తమ ప్రతిభ కనబర్చినటువంటి రాష్ట్రాలకు, జిల్లాలకు, మున్సిపాలిటీలకు, ఎన్జిఓలకు ఈ మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం కూడా అవార్డులను ప్రకటిస్తుంది. సో ఈ అవార్డులు ఎలా ప్రకటిస్తుందంటే ఆ సంవత్సరము వాళ్ళు చేసిన వాననీటి సంరక్షణ పనుల్ని ప్రతి గ్రామం నుంచి, ప్రతి జిల్లా నుంచి, ప్రతి స్టేట్ నుంచి ఆ పనులకు సంబంధించిన ఫోటోల్ని అప్లోడ్ చేయడానికి ఒక వెబ్సైట్ ఉంది, JSJB పోర్టల్ అని అంటారనమాట. సో ఆ సంవత్సరము చేపట్టి పూర్తి చేసిన పనులని సంబంధించిన ఫోటోల్ని ఈ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత ఈ జలశక్తి మంత్రిత్వ శాఖ ఏం చేస్తారంటే టీమ్స్ పంపించి అన్ని రాష్ట్రాలకి, అన్ని జిల్లాలకి ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఆ ఫోటోల ఆధారంగా చేసిన పనులను సక్రంగా నిజంగా చేశారా అనే ఒక క్షేత్రస్థాయి పరిశీలనలు కూడా వాళ్ళు చేస్తారు. సో ఈ తనిఖీలు చేసిన తర్వాత బెస్ట్ అంటే బెస్ట్గా ఉన్నటువంటి 3 రాష్ట్రాలకి అవార్డులు ఇస్తారు. అట్లాగే బెస్ట్గా ఉన్న దేశస్థాయిలో 67

0: జిల్లాలను సెలెక్ట్ చేస్తారు. అట్లాగే 6 మున్సిపాలిటీలు కూడా దేశ స్థాయిలో అవార్డులు ఇస్తారు. అట్లాగే 3 ఎన్జిఓలను కూడా సెలెక్ట్ చేస్తారు. అంటే ఇందులో ఎన్జిఓల పాత్ర కూడా ఉంటుంది కాబట్టి ఎన్జిఓలు బెస్ట్ ఎన్జిఓలు ఈ ప్రతి సంవత్సరం పనులు చేసినటువంటి వాళ్ళను కూడా గుర్తించి వాళ్ళకు కూడా అవార్డులు ఇస్తారు. ఈ మాదిరిగా ప్రతి సంవత్సరము ఈ జలశక్తి అభియాన్ కార్యక్రమాల్లో మెరుగ్గా పనిచేసినటువంటి వివిధ రాష్ట్ర జిల్లా మున్సిపల్ శాఖ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్లకు అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. అయితే 2025-26 సంవత్సరం మన రాష్ట్రం 31 లక్షల వాని నీటి సంరక్షణ పనులను పూర్తి చేసి దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఉంది. మన రాష్ట్రం 25-26లో అత్యధికంగా పనులు చేసినటువంటి రాష్ట్రంగా మనం ముందులో ఉన్నాం. సో అలాగే మన రాష్ట్రంలో అల్లూరు సీతారామరాజు అట్లాగే పార్వతీపురం మన్యం జిల్లాలు దేశంలోనే మొదటి 2 జిల్లాలుగా నమోదై ఉన్నాయి. సో ఈ సంవత్సరం జలశక్తి అభియాన్ అందించే అవార్డులు జనరల్ గా సెప్టెంబర్ నెలలో ప్రకటిస్తారు వాళ్ళు. సో ఇప్పుడు మనము మొదటిగా ఉన్నప్పటికి కూడా ఇంకా కేంద్రం నుంచి అధికారులు వచ్చి పరిశీలన చేసి సెప్టెంబర్ నాటికి ఈ అవార్డుని ఫైనలైజ్ చేస్తారు. సో ఈ అవార్డు సెలెక్ట్ అయిన తర్వాత ఈ అవార్డులని గౌరవ రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అందజేస్తారు. సో ఈ ప్రోత్సాహకాలని ప్రతి సంవత్సరం జలశక్తి అభియాన్ లో సో దానివల్ల ఎంకరేజ్మెంట్ అన్ని స్థాయిల్లో వాళ్ళని ఎంకరేజ్ చేసి మరింత మెరుగ్గా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది.
1: సార్, మరి గత సంవత్సరం ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో సాధించిన ముఖ్య విజయాలు ఏంటి సార్?
0: 2025-26 సంవత్సరం మనం గమనిస్తే ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ నిధుల అనుసంధానంతో దాదాపు 105,000 ఫార్మ్ పండ్లను తవ్వించాం. అట్లాగే 85,000 సోక్పిట్లు అంటే ఇండ్లలో చేసే ఇంకుడు గుంతలు అని అంటాం మనం, అవి కూడా పూర్తి చేశాం. దాదాపు 28,000 చెరువులలో కూడిక తీసి వాటిని అభివృద్ధి పరిచాం. అట్లాగే 35 కిలోమీటర్ల పొడవు మ్యాజిక్ డ్రైన్ పనులను పూర్తి చేశాం. 1 లక్ష ఎకరాలలో పండ్ల తోటలను పెంచాం. ఈ సంవత్సరము ఇప్పటిదాకా చేసిన పనులు మనం గమనిస్తే దాదాపు 25,000 చెరువులను అభివృద్ధి చేశాం ఇప్పటిదాకా. అట్లాగే 10,600 ఊట చెరువులు, నీటి కుంటలను కొత్తవి లేదా మరమ్మతు పనులను చేశాం. అదేవిధంగా 25,000 ఎకరాల్లో ఇప్పటిదాకా మనం పండ్ల మొక్కలు నాటాం. ఇంకా మనము ఈ సంవత్సరం సీజన్ ఉంది, ఈ సంవత్సరం కూడా 100,000 ఎకరాల్లో పండ్ల మొక్కలు నాటడం అనేది మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాకు దిశానిర్దేశం చేశారు, వాటిని ఖచ్చితంగా పూర్తి చేస్తాం. అదేవిధంగా 43,600 కిలోమీటర్ల ఫీడర్ కాలువలను కూడా ఈ సంవత్సరం అభివృద్ధి చేశాం. సో విరివిగా మనము నీటి సంరక్షణ కార్యక్రమాల్ని ఉపాధి హామీ లేదంటే విజి రామ్జీ కార్యక్రమాల్లో ఎక్కువ శాతం చేపడుతున్నాం.
1: సార్, మరి కార్యక్రమంలో చివరిగా మన ఆకాశవాణి శ్రోతలకు మీరు ఈ అంశానికి సంబంధించి ఇవ్వాలనుకుంటున్న సందేశం సార్?
0: మనం ఇందాక అనుకున్నాం, జలం లేనిదే జీవం లేదు, నీరే మనిషికి ప్రాణాధారం. సో ప్రతి మనిషికి మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి వరకు మనము నీరు చాలా చాలా అవసరం. సో ఇంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి నీటిని మనము పొదుపుగా వాడుకోవాలా, పడిన వర్షాన్ని మనము సాధ్యమైనంత వరకు ఒడిసిపెట్టుకుని మనము దాన్ని భూగర్భ జలాలుగా చేసుకోవడం లేదంటే మన ఇంటి ఆవరణలోనే స్టోర్ చేసుకోవడం వంటి కార్యక్రమాల్ని మనం చేయాలి. అయితే ప్రతి పౌరుడు కూడా దీనిలో భాగస్వామ్యం కావాలా. నేను ఇందాక చెప్పాను, అంటే ఇది ఏదో ప్రభుత్వం చేస్తుంది, ఇది ప్రభుత్వ కార్యక్రమం, నాకెందుకులే అని అనుకోకూడదు. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాలు పంచుకోవాలా. అదేవిధంగా ప్రభుత్వము రకరకాలుగా పనులు చేపడుతూ ఉంటుంది, చెరువులు కానీ లేదంటే ఫామ్ పాండ్లు కానీ, చెక్ డ్యాములు కానీ, ఊట చెరువులు కానీ లేదంటే అట్లాగే కొండల్లో మొక్కలు పెంచడం కానీ, ఇలాంటి కార్యక్రమాలని పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరము చేపడుతూ ఉంటుంది. సో దాన్ని మీ గ్రామంలో చేసిన పనులు మీ ఆస్తులుగా మీరు భావించాలి. ఇది కేవలము ప్రభుత్వము పనులు, ప్రభుత్వం చేసింది కాబట్టి ప్రభుత్వము పనులు అనుకోకూడదు. మీ గ్రామంలో చేశారు కాబట్టి మీ పనులు, మీ సొంత ఆస్తులు. మీ సొంత ఆస్తులుగా మీరు భావించినప్పుడు మాత్రమే వాటిని మీరు కాపాడుకోగలుగుతారు. కాబట్టి ప్రతి పౌరుడు కూడా దీని మీద ఓనర్షిప్ అనేది పెంచుకోవాల, అవగాహన పెంచుకోవాల, వాటిని కాపాడుకోవాలి. ఎందుకంటే రోజు రోజుకి మనకు వాతావరణము కలుషితం అయిపోతుంది, భూగర్భ జలాల అందుబాటులో కూడా మనకు తక్కువైపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనము జాగ్రత్తగా ఉండకపోతే భవిష్యత్తులో మనము చాలా ప్రమాదాలు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. అట్లాగే మన భవిష్యత్తు తరాలు కూడా వాళ్ళకు కూడా చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సిన వస్తుంది. కాబట్టి ప్రతి మనిషి, ప్రతి పౌరుడు కూడా మనము ఈ నేచురల్ రిసోర్సెస్ అంటే నీరు కావచ్చు, అడవులు కావచ్చు, లేదంటే సాయిల్ కావచ్చు, వీటి

0: పట్ల అప్రమత్తంగా ఉండి వాటిని కాపాడుకొని భావి తరాలకి మనము మంచిగా వాటికి అందిస్తే అంత మనము జీవనము హ్యాపీగా సాగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇందులో పాలు పంచుకొని ప్రభుత్వానికి సహకారం ఇవ్వాల్సిందిగా అందరినీ కూడా కోరుతున్నాం.
1: సార్, ఇలాంటి ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని క్యాచ్ ద రెయిన్ 2026 కు సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: నమస్కారం.
1: ఇంతవరకు క్యాచ్ ద రెయిన్ కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు రావోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు వింటారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: స్టూడియోస్లో సమయం 10:30. ఇప్పుడు ప్రకటనలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
2: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
0: ప్రకటనలు విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి వివిధ భారతి కార్యక్రమాలు.
3: హరివిల్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో సూర్యుడి నుండి భూమికి కాంతి చేరడానికి సుమారుగా ఎంత టైం పడుతుంది అని అడిగాను. సో అప్రాక్సిమేట్ గా లిజనర్స్ చెప్పారా లేదంటే ఎగ్జాక్ట్ గా చెప్పారా చూద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ అయితే మనకి ఎగ్జాక్ట్ గా వచ్చేసిందండి. ఎక్కడి నుంచో తెలుసా? వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. ఎగ్జాక్ట్ గా నిమిషాలు సెకండ్లు అంత అనమాట. సో నెక్స్ట్ రైట్ ఆన్సర్ అయితే మనకి కనకరావు పెడన్ నుండి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్, పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. అండ్ కడప వినయ్ పంపించారు రైట్ ఆన్సర్, బట్ నిమిషాలు కరెక్ట్గానే పంపించారు. అండ్ సెకండ్స్తో కూడా మన లిజనర్స్ అందరూ కూడా చాలా కరెక్ట్గా పంపించారనమాట. అండ్ కోడుమూరు కొండపేట నుంచి నాగరాజు భువనేశ్వరి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్, భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ మల్లికార్జున విజయవాడ నుండి రైట్ ఆన్సర్.

ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజేష్ హిందూపూర్ నుండి, రైట్ ఆన్సర్ అక్కరపాక నుండి రమా సుధాకర్. ఇంతకు ముందు కూడా ఓకే, మీకు తెలుసా ఈ ఆన్సరు. ఎనీవే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ కోలా నాగలక్ష్మి నంది వెలుగు నుండి రైట్ ఆన్సర్, మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. అండ్ కాకినాడ జిల్లా పాతకొట్టం నుంచి పలక సత్యనారాయణ కృష్ణకుమారి అండ్ ఫ్యామిలీ. మీరు చక్కగా చదువుతుంటే ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటుంది, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు పలక సత్యనారాయణ కృష్ణకుమారి అండ్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం అనుకుంటూనే ఓకే ఏపీ అనుకుంటూనే ఆన్సర్ పంపించారా. ఎనీవే మీరు ఇప్పుడు వినిపించే పాటల్లో డెఫినెట్గా నేను జానకి గారి పాట ప్లే చేశాను ఇందాక, ఇందువదన జానకి గారు కదా అద్భుతంగా పాడారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో. అండ్ ఆవిడ పాడిన పాటలు అసలు అబ్బాబ్బా ఎన్ని పాటలండి బాబు, వేలల్లో ప్రతి పాటలోనూ అసలు అంటే వాయిస్ మాడ్యులేషన్ చూసారా, చిన్న పిల్లల్లాగా పాడిన ఒక మగవాళ్ళి గొంతులో కూడా పాడారు జానకి గారు. అండ్ సూపర్గా ఉంటాయి అసలు. అండ్ పెద్ద 16 ఏళ్ళ వయసులో ఒక బామ్మ వాయిస్తో కూడా ఒక సాంగ్ వస్తుంది. అట్లా చాలా ఉన్నాయి పాడినవి, ఒకటి కాదండి బాబు ఎన్నో ఉన్నాయి, మనం చెప్పుకోవాలి అంటే అసలు టైం సరిపోదు. ఎనివే హరిబిల్లులో ఉన్నాం కదా. నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, కోటేశ్వరి ఫ్రమ్ హైదరాబాద్ రైట్ ఆన్సర్. అండ్ గన్నవరం నుండి శ్రీనివాస్ మెసేజ్ చేశారు తిరుపతి. తిరుపతి ఏమిటండి గన్నవరం, ఓకే గన్నవరం మీ ఇంటి పేరా, ఓకే 500 కాదండి రాంగ్ ఆన్సర్ అది. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ చాందిని ఇంద్రాక్షి ఫ్రమ్ జగన్నాథ్పురం ఒడిస్సా నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్. దీపిక హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుండి రైట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. రవి తులుమిల్లి సూరంపల్లి గన్నవరం నుండి రైట్ ఆన్సర్. పట్టణ జోగానంద్ర కాలనీ అప్పలరాజు. నిర్ణయం చిత్రంలో ఎవర్ గ్రీన్ సాంగ్ ప్లే చేశారు బాలు గారి గళం, ఇళయరాజా గారి సంగీతం, గణేష్ పాత్ర రచన కలిసి ఈ సాంగ్ని ఒక సూపర్ హిట్ లాగా ఇప్పటికీ ఎవర్ గ్రీన్ సాంగ్ ఇది అని. ఇక్కడ ఇంకో విషయం మీరు మర్చిపోయారు, అక్కడ అసలు మన మన్మధుడు నాగార్జున గారు ఉన్నారు కదా, అది మ్యాటర్ అనమాట. సో అది కూడా ఇంకొక ప్లస్ అనమాట. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, కార్యక్రమ సమర్పకులకు సహృద ఓకే జరుబతుల బుచ్చయ్య ఫ్యామిలీ మెంబర్స్ హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సోమనాథం జనార్దన్ రావు వనజమ్మ వెంకట భావన తాడిపత్తి గ్రామం నెల్లూరు నుండి మెసేజ్ చేశారు. భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుండి రైట్ ఆన్సర్. అండ్ మోహన్ రావు లీలావతి హేమప్రియ అమృత కప్పలదొడ్డి నుండి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి టైలర్ రమేష్ వెంకట చలపతి రైట్ ఆన్సర్. కొనకొండల నుండి రమణారావు కవిత జోష్ణవి మోహిత్ రావు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. ప్లీజ్ రిపీట్ ద క్వశ్చన్ వన్స్ అగైన్. స్వామి ఫ్రమ్ అనంతపురం మెసేజ్ చేశారు స్వామి గారు, నేను ఆల్రెడీ ఆన్సర్స్ అన్నీ కూడా చదివేశాను, అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్కి రెడీగా ఉండండి ఓకేనా. అండ్ గుడ్ మార్నింగ్ మ్యామ్ అంటూ వాత్సల్య ఫ్రమ్ మచిలీపట్నం మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. సో అది మ్యాటర్. ఇంతకీ సూర్యుడు నుండి భూమి కాంతి, భూమికి ఆ కాంతి చేరడానికి అప్రాక్సిమేట్గా ఎంత టైం పడుతుంది అన్నాను కదా, 8 నిమిషాల 20 సెకండ్లు అండి. అంటే అంత దూరం నుంచి మనకి రావడానికి కేవలం 8 నిమిషాల 20 సెకండ్లో వచ్చేస్తుందంటే అసలు హీట్ వేవ్స్ చూడండి ఎలా ఉన్నాయో. సో అదనమాట మ్యాటర్. రైట్ ఆన్సర్ వచ్చి 8 నిమిషాల 20 సెకండ్లు ఇస్ ద రైట్ ఆన్సర్. సో చాలామంది రైట్ ఆన్సర్ పంపించారు, రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. 10 hours 36 minutes 26 seconds లో ఉంది వీబీ క్లాక్. మరి నెక్స్ట్ క్వశ్చన్కి రెడీగా ఉన్నారా? రెండు 299,792 కిలోమీటర్లు అంట దూరం మనకి లిజనర్ పంపించేశారు. సో మరి నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే వెనక్కి నడవలేని జంతువు ఒకటి ఉంది, ముందుకే కానీ వెనక్కి నడవలేదన్నమాట. సో మనం మాత్రం వెనక్కి నడుస్తాం కదా, బ్యాక్ వాక్. సో అలా నడవలేని జంతువు ఒకటి ఉంది, అదేంటి గెస్ చేయండి. 8662488144 ఈ నెంబర్కి మీరు ఆన్సర్ని పంపించేసేయండి. నేనైతే మీకోసం ఏటో వెళ్ళిపోయింది మన సుచిత్ర నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. కార్తీక్ పాడినటువంటి అనంత శ్రీరామ్ గీతం ఇళయరాజా మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 10 hours 41 minutes 46 seconds లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి. అండ్ వెనక్కి నడవలేని జంతువు ఒకటి ఉంది అని చెప్పి అడిగాను కదా. సో మెసేజెస్ వచ్చేసినాయి, ఎవరెవరు పంపించారు ఏంటి చూద్దాం. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే కనకారు పెడ నుండి మెసేజ్ చేశారండి. కాదు కదా, ఓకే. అండ్ నెక్స్ట్ కోలా నాగలక్ష్మి నందివెలుగు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ పెడని జోగానందరావు కాలనీ అప్పలరాజు, రైట్ ఆన్సర్. అండ్ కడప వినయ్ శ్రీదేవి, రైట్ ఆన్సర్. అనంతపురం నుండి టైలర్ రమేష్, మెకానిక్ వెంకటాచలపతి, రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అను

అనురాధ రైట్ ఆన్సర్. అండ్ నిరంజన్ జగదీష్ చీరాల నుండి మెసేజ్ చేశారు, ఇక్కడ ఆలోచించాలి కొంచెం, మీరు స్నేక్ అన్నారు కదా బట్ కాదు. అండ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్. మంగళగిరి నుండి జయలక్ష్మి రైట్ ఆన్సర్. అండ్ అరోరా నగర్ కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ సోమనాథం జనార్దన్ రావు వనజమ్మ వెంకట భావన తాడిపత్తి గ్రామం నెల్లూరు జిల్లా నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సాయి శిరీష తిరుపతి నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ వాత్సల్య ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. అండ్ హాయ్ గుడ్ మార్నింగ్ మేడం అంటూ నాగేంద్ర కోవెలకుంట్ల నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ జీరబోతుల బుచ్చయ్య హన్మకొండ తెరాలపల్లి ఇక్కడ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. లత ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ చాందిని జగన్నాథ్పూర్ నుండి రైట్ ఆన్సర్. దీపిక హైదరాబాద్ రైట్ ఆన్సర్. అండ్ ఈ కీర్తి ఫ్రమ్ కూచినపూడి రైట్ ఆన్సర్. అండ్ మల్లికార్జున విజయవాడ నుండి రైట్ ఆన్సర్. అండ్ కోనంపల్లి అనంతపురం డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. అండ్ కొనకండ్ల రమణారావు కవిత జోష్ణవి మోహిత్రావు బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ పాలింపొలియ ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నవోదయ కాలనీ నుండి మెసేజ్ చేశారు ఇమాంబి జైనాబ్ వలీ భాష రైట్ ఆన్సర్. అండ్ వెనక్కి నడవలేని జంతువు అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. చేశానండి, చేశాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మోహన్ రావు లీలావతి హేమప్రియ అమృత కపల్ దొడ్డి నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుండి రైట్ ఆన్సర్. ఇంకా ఎవరు పంపించారు, అనంతపురం నుండి కుమ్మిత ఇక్కడ నుండి చారుగుంట్ల ఓబలేసు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్. అండ్ ఎర్రమిల్లి సీతామాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. అండ్ కోటేశ్వరి హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ గురుస్వామి నాయుడు రొంపిచెర్ల కప్ప అంటున్నారు. కాదండి, కప్ప కాదు, కప్ప వెనక్కి గెంతుతుంది, కప్ప అయితే కాదు. నేను అడిగింది ఏంటంటే వెనక్కి నడవలేని జంతువు అన్నాను కదా, కంగారు ఇస్ ద రైట్ ఆన్సర్.

మరి టైం చూస్తే అస్సలు చాలా చాలా చాలా తక్కువగా ఉందన్నమాట. బట్ ప్రశ్నలు అయితే రెడీగా ఉన్నాయి, కానీ 10:45 అయిపోయింది కాబట్టి మేబీ ఇంకొక ప్రశ్న అడగొచ్చేమో. చూస్తాను, ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ ఒక సినిమాకి సంబంధించిన ప్రశ్న అయితే ముందు అడిగేస్తాను. ఏంటి అంటే, వెంకీ గౌడ ఎవరు? ఇది ఒక క్యారెక్టర్ ప్లే చేశారనమాట, వెంకీ గౌడ అని. రీసెంట్గా వచ్చిన మూవీ వెంకీ గౌడ ఎవరు, ఆ క్యారెక్టర్ ఎవరు చేశారు, ఏంటి ఆ సినిమా? గెస్ చేయండి. 8662488144 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసేస్తూ ఉండండి. నేను లోకల్ చిత్రం నుంచి నరేష్ అయ్యర్, మనీషా పాడినటువంటి శ్రీమణి గీతం ప్లే చేస్తున్నాను. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

హుషారు చిత్రానికి సిద్ శ్రీరామ్ పాడినటువంటి కిట్టు విసా ప్రకట గీతం విన్నారు. రాధన్ మ్యూజిక్ కంపోజిషన్ లో 10 hours 52 minutes 55 seconds లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి అండ్ హరివిల్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. అండ్ ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడిగాను కదా, వెంకీ గౌడ ఎవరు అండ్ ఈ క్యారెక్టర్ ప్లే చేసింది ఎవరు అని క్లూ కూడా ఇచ్చేసాను. సినిమాకి సంబంధించిన ప్రశ్న అని అక్కడే అర్థమైపోయింది కదా. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎవరు పంపించారు ఎక్కడి నుంచి చూసేద్దాం. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే కీర్తి ఫ్రమ్ కుంచినపూడి రైట్ ఆన్సర్. అండ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. మల్లికార్జున విజయవాడ నుండి రైట్ ఆన్సర్. కొల్లిపర్ నుండి మావులాలి రైట్ ఆన్సర్. అండ్ ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుండి రైట్ ఆన్సర్. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అనంతపురం నుండి టైలర్ రమేష్. మెకానిక్ వెంకట చలపతి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కడప నుండి వినయ్, సీత, ప్రసన్న, జశ్విని, జైశ్వినా, జయశ్వినా, ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వై పవన్ కుమార్, జి భారతి పీలరు అన్నమయ్య జిల్లా నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ రీసెంట్, ఎస్ రీసెంట్ మూవీ అండి దగ్గుబాటి, ఎస్ పాలెంపొలియా ఆలగడ్డ నంద్యాల జిల్లా నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ కోటేశ్వరి ఫ్రమ్ హైదరాబాద్ రైట్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్. అండ్ ఎర్రమిల్లి సీతామాలక్ష్మి అమలాపురం నుండి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ జేరుబోతుల బుచ్చయ్య ఫ్యామిలీ మెంబర్స్ హనుమకొండ తరాలపల్లి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. అండ్ గురిస్వామి నాయుడు రొంపిచెర్ల మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ఆత్మకూరు నుండి ఆదిశేష్ రైట్ ఆన్సర్. అండ్ చాందిని రైట్ ఆన్సర్. నెక్స్ట్ కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ రమాదేవి ఇసుకపల్లి నుండి రైట్ ఆన్సర్. లత ఫ్రమ్ ఉయ్యూరు రైట్ ఆన్సర్. అండ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. అండ్ తిరుపతి నుండి మెసేజ్ చేశారు సుబ్బరామయ్య, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, ప్రోగ్రామ్ చాలా బాగుంది దయచేసి సమయం పెంచండి అంటూ కొనకొండల రమణారావు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కోల నాగలక్ష్మి నందివెలుగు తెనాలి మండలం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ ఎస్వి ప్రకాష్ ఫ్రమ్ చింతామణి కర్ణాటక, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సోమనాథం జనార్దనరావు వనజమ్మ, రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా నుండి సాయి గణేష్ కుడల మార్కెట్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే తర్వాత రైట్ ఆన్సర్ పొద్దుటూరు దస్తగిరి సంధ్య పంపించారు కడప జిల్లా నుండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ నాగేంద్ర కోవెలకుంట్ల నుండి రైట్ ఆన్సర్. అండ్ హంపాపురం నుండి నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన్న రైట్ ఆన్సర్. అండ్ వాత్సల్య ఫ్రమ్ మచిలీపట్నం రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం జిల్లా అంటూ కుమ్మెత నుంచి చారుగుంట్ల ఓబులేసు అమలావతి రైట్ ఆన్సర్. అండ్ పెడన్న నుంచి ప్రభాకర్ గంగా భవాని, ఓకే నాకు అర్థం కాలేదండి మీ ప్రశ్న ఏంటనేది. అండ్ నెక్స్ట్ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. అండ్ ఆ తర్వాత మెసేజ్ ఎవరు పంపించారు పేరు లేదు, మళ్ళీ ఆన్సర్ పంపించారు కానీ. సో కోటగిరి మల్లికార్జున్ పంపించారు. సో ఈ మెసేజ్ చదవడానికి మళ్ళీ ఒక రెండు మూడు మెసేజెస్ పైకి వెళ్లాల్సి వస్తుంది అనమాట. అండ్ కర్నూలు డిస్టిక్ నుండి గోనెగండ్ల రమేష్ పంపించారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాఘవ, గుడ్ మార్నింగ్. దీపిక హైదరాబాద్ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుండి ఎన్ఎంటీ ఎయిర్టెల్, ఓకే రైట్ ఆన్సర్, బట్ మీ పేరు అదేనా అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ రాజేష్ హిందూపూర్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ ఆ తర్వాతి మెసేజ్ కిషోర్ నగేష్ ఆదిత్య అన్వరా, వీళ్ళందరి పేర్లు ఏంటండి అర్థం కాలేదు, ఓకే రైట్ ఆన్సర్, బట్ ఇక్కడ పేర్లు వచ్చినాయి. నెక్స్ట్ చెరుకుపల్లి నుండి భాస్కర్ టైలర్స్ మెసేజ్ చేశారు. అండ్ తులిమిల్లి రవి సూరంపల్లి నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ ఆ తర్వాతి మెసేజ్ లీలావతి హేమప్రియ అమృత కపిల్దొడ్ నుండి మెసేజ్ చేశారు. పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, హాయ్ జ్యోతి గారు, ఈరోజు కూడా హరివిల్లు సూపర్ సక్సెస్ అయ్యింది, మళ్ళీ ఎప్పుడు వస్తారు 22nd, ఈసారి సినిమా కబుర్లో కలుసుకుందాం మనం, ఓకే మేడం ప్రోగ్రామ్ సూపర్గా ఉంది అంటూ మెసేజ్ చేశారు సోమనాథం జనార్దన్ రావు వనజమ్మ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో 10 hours 57 minutes లోకి వెళ్ళిపోయింది టైం.

అయితే మరి నేను వెళ్తూ వెళ్తూ మీకోసం అదే ఊపుతో అదే స్పీడ్ను ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తాను, మీరు మాత్రం వింటూనే ఉండండి. జో అయితే సైన్ ఆఫ్ చేసేసే టైం వచ్చేసింది. మన శంకర్ వరప్రసాద్ గారు చిత్ర నుంచి నకాష్ విశాల్ పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది భీమ్స్ మ్యూజిక్లో, మెగా విక్టరీ మాస్ని. ఎంజాయ్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ మళ్ళీ కలుసుకుందాం ఒక మంచి షోలో. అండ్ మంచి షో చేసిన మీకు ధన్యవాదాలు అంటూ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. టాటా బాబాయ్.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस।
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం. నేను మణిశ్రీ. భారతీయ రైల్వే రంగాన్ని పర్యావరణ హితంగా మార్చే దిశగా ఒక చారిత్రాత్మక అడుగుపడింది. దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించనున్నారు. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్ నుంచి ఈ ప్రతిష్టాత్మక రైలు తన తొలి ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఫిఫా ప్రపంచకప్ 2026 విజేత జట్టుకు ఈసారి సరికొత్త గౌరవం దక్కనుంది. ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారిగా ఛాంపియన్ జట్టుకు ట్రోఫీ, స్వర్ణ పతకాలతో పాటు ప్రత్యేక ఛాంపియన్షిప్ రింగ్స్ అందజేయనున్నట్లు ఫిఫా ప్రకటించింది. అమెరికా క్రీడల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ సంప్రదాయాన్ని తొలిసారిగా అంతర్జాతీయ ఫుట్బాల్లో ప్రవేశపెట్టనున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగే రుణమేళా కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పాల్గొనున్నారు. ఏలూరు జిల్లాలో ఎన్యూమరేషన్ ఫారంలు, డిజిటలైజేషన్ మ్యాపింగ్ ఈ నెల 18లోగా 100% పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని రైతులు వరి పంటతో పాటు ప్రత్యామ్నాయ అనుబంధ పంటల సాగుపై దృష్టి సారించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు.

భారత అంతరిక్ష రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఓ ప్రైవేటు సంస్థ రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1 ప్రయోగాత్మక పరీక్షకు సిద్దమైంది. ప్రముఖ స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ది చేసిన ఈ రాకెట్ను ఈ నెల 18 ఉదయం రేపు ఉదయం 11:30 శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రంలోని షార్1 ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి పంపనున్నారు. ఈ ప్రయోగానికి మిషన్ ఆగమన్ అనే పేరు పెట్టారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఎంజాయ్ చేస్తున్నారు భారతీయ FM 101.3 అండ్ నేను మీ ఆర్జే ఖనిష్ కానీ వచ్చేసాను. 11:11 అయింది మన స్టూడియోస్లో సమయం. అసలు 11:11 ఇది చూసినా విన్నా ఏదో లక్ అవుతుందని ఫీల్ అవుతుంటారు కదా, మరి ఏం లక్ జరుగుతుందో చూద్దాం మీకు కూడా నాకు కూడా. 7th Sense మూవీలోంచి సాంగ్ అయితే వినేశారు. మరి నెక్స్ట్ మనమైతే సినిమా కబుర్లోకి ఎంటర్ అయిపోయాం. మరి సినిమా కబుర్లో ఏం కబుర్లు చెప్పబోతుంది కనిష్క అంటే కొన్ని అప్కమింగ్ అవైటెడ్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం అనమాట. డెఫినెట్గా ఫస్ట్ ఏ యాక్టర్ మూవీని నేను డిస్కస్ చేయబోతున్నారు అనేది ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక సాంగ్ ప్లే చేసేసి మీకైతే గెస్ చేయడానికి ఆప్షన్ ఇచ్చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

జెంటిల్మ్యాన్ నాని నటించిన మూవీలోంచి సాంగ్ అండ్ ఆ తర్వాత భలేభలే మొగాడవే మూవీలోంచి సాంగ్స్ అయితే వినేశారు. న్యాచురల్ స్టార్ నాని గురించి సినిమా కబుర్లో మాట్లాడుకుందాం. ది బాయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ని పక్కన పెట్టేసి ఒక సరికొత్త కాన్సెప్ట్ అండ్ లుక్స్తో మన ముందుకైతే రాబోతున్న విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే. మరి ఆ మూవీ పేరే ది ప్యారడైజ్ అనమాట. సో ఈ మధ్య మూవీ క్లైమాక్స్ యాక్షన్ షూట్ జరుగుతోందని చెప్పేసి దీనికోసం 2 యూనిట్స్ ఆల్రెడీ పనిచేస్తున్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే కనుక ఐటమ్ నెంబర్ షూట్ చేయబోతున్నారంట, అది ప్లానింగు. అంతేకాదు మూవీ 25th సెప్టెంబర్కి రిలీజ్ చేయాలని ప్లానింగ్ అంట కూడా, అది సంగతి. అండ్ ఇదైతే అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కానీ అలా అలా అలా టాక్ నడుస్తుందనమాట ఇన్ఫర్మేషన్ సినీ వర్గాల్లో. అండ్ ఇంత

ది పారడైజ్ మూవీ అప్డేట్లో నెక్స్ట్ నాని లుక్, ఇంతకి మీరెవరైనా కానీ చూడలేదా, చూడకపోయి ఉంటే ఎవరో ఒకరు నాకు లాగే చెప్పే ఉంటారు కదా. సో ఆ లుక్ గురించి కూడా మాట్లాడుకుందాం. మరి మీ అందరి కోసం అయితే ఇప్పుడు ఒక సాంగ్ ప్లే చేస్తున్నాను ఎంసీఏ మూవీలోంచి. మరి ఈ సాంగ్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్క.

0: ఫ్రైడేస్ మూవీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, హీరో నానిది అండ్ అప్కమింగ్ మూవీ అనమాట. శ్రీకాంత్ ఓడెల డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ, ఈ మూవీలో ఇంకా ఎవరెవరు యాక్ట్ చేస్తున్నారంటే డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారు అండ్ ఈ మూవీలో వచ్చేసి శికంజా మాలిక్ యాక్ట్ చేయబోతున్నారు అనమాట. అండ్ సంపూర్ణేష్ బాబు పేరేంటో తెలుసా ఈ మూవీలో? బిర్యానీ. ఎస్, మీరు కరెక్టే విన్నారు, బిర్యానీ. బిర్యానీనే పేరు ఈ యాక్టర్ది. అండ్ యాక్టర్ పేర్లు మాత్రమే కాదు, లుక్స్ కూడా చాలా యూనిక్గా ఉండబోతున్నాయి. అండ్ కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరు తెలుసా? సో వీరి గురించి మాట్లాడుకుందాం. జనరల్గా మనం మూవీ చూస్తున్నప్పుడు కాస్ట్యూమ్ డిజైనర్ గురించి ఆలోచించడం చాలా తక్కువ, బట్ ఈసారి వాళ్ళని కూడా అప్రిషియేట్ చేద్దాం. బికాజ్ ఈ కాస్ట్యూమ్ డిజైనర్ ఆల్రెడీ 500+ ఫిల్మ్స్లో వర్క్ చేసి ఉన్నారు. అండ్ వీరి పేరే అజయ్ కుమార్ జే అనమాట. యాక్టర్స్కి క్యారెక్టర్స్కి ప్రాణం పోయడమే ఈయన పరిగా పెట్టుకున్నారనమాట. అంత అంత క్రేజ్ తెప్పించే లుక్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇందుకీ ఏ మూవీస్కి ఈయన చేసి ఉన్నారు అనేది నేను మీతో తప్పకుండా షేర్ చేస్తాను. రైట్ నౌ మజ్ను మూవీలోంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. మరి ఈ సాంగ్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అని నేను మీ ఆర్జే కనిష్క.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. స్టూడియోస్లో సమయం 11:30. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
2: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ప్రకటనలు విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి వివిధ భారతి కార్యక్రమాలు.

ఎస్, అంతే కొత్తగా ఉండబోతుంది నాని లుక్ నెక్స్ట్ మూవీలో అన్నమాట. అప్కమింగ్ మూవీలో కొత్త హెయిర్ స్టైల్, కొత్త రకం కళ్ళ జోడు, రకరకాల నగలు, అబ్బో చాలా కొత్తగా ఉండబోతున్నారు. అండ్ ఇప్పుడైతే మరి ఆల్రెడీ ఎంసీఏ మూవీలో నుంచి సాంగ్ వినేసిన తర్వాత రైట్ నౌ స్టూడియోస్లో సమయం 11:27 అయిపోయింది. మరి ది ప్యా

Yes, Saira, Narasimharedi, Bimbisara, Kannappa, Chota Bhim and the Curse of Damayana. అలా వైకుంఠపురంలో అరవింద సమేత వీరరాఘవ మదనం ఉప్పెన ఏజెంట్ ఇలాంటి ఎన్నో మూవీస్లో కాస్ట్యూమ్ డిజైనర్గా అజయ్ కుమార్ జే అండ్ టీమ్ వర్క్ చేశారనమాట. అండ్ చాలా రికగ్నైజేషన్ అయితే వచ్చింది ఫిలిం ఇండస్ట్రీలో, కానీ మన దగ్గర రాలేదు ఆ మ్యాటర్. ఎందుకంటే మనకంత సుప్రసిద్ధులు కాదు కాబట్టి బ్యాక్గ్రౌండ్ వర్క్స్ గురించి మనం చాలా రేర్గా తెలుసుకుంటూ ఉంటాం. ఇలా కనిష్క లాంటి వాళ్ళు ఎవరైనా చెప్తూ ఉంటే తెలుసుకోవచ్చు అనమాట. అదే సంగతి, అందుకే సినిమా కబుర్లు వింటూ ఉండండి, ఇలాంటి పోలడని కబుర్లు అయితే మీకోసం మేము వినిపిస్తూనే ఉంటాం. మరి అజయ్ కుమార్ జే ఇప్పటికే 500+ మూవీస్లో యాక్టర్స్కి కాస్ట్యూమ్ డిజైనర్గా వర్క్ చేసి ఉన్నారనమాట. మీరు చూస్తే కనుక ఈ సైరా నరసింహారెడ్డి కానివ్వండి, లేకపోతే కన్నప్ప కానివ్వండి, బింబిసారాలో వాళ్ళ క్యారెక్టర్ని రికగ్నైజ్ చేయడానికి, అంటే మనం ఇట్లా గుర్తు తెచ్చుకొని అట్లా వాళ్ళ క్యారెక్టర్ అండ్ అలా గుర్తొచ్చేస్తూ ఉంటాయి కదా వాళ్ళ కాస్ట్యూమ్స్ అన్నీ కూడా, అంత బాగా మనం గుర్తుపెట్టుకునేంత ఇంపాక్ట్ తీసుకురాగలిగిన కాస్ట్యూమ్ డిజైనర్ అనమాట అజయ్ కుమార్ జే. అదే సంగతి, అండ్ నెక్స్ట్ ఇంకా మాట్లాడుకుందాం రైట్ నౌ మీ అందరి కోసం. అలా వైకుంఠపురంలో మూవీలోంచి ఒక సాంగ్ అయితే వినిపించేస్తున్నాను, వింటూ స్టే ట్యూన్డ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
4: PM జయ్ అబ్ గరీబో కే జయ్ బన్ గయి హై.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

మంచి మూవీలోంచి సాంగ్ వినేశారు. మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఫౌజీ మూవీ రిలీజ్ అయ్యర్ December 3rd అని మూవీ మేకర్స్ అనౌన్స్ చేసేసారు. మెయిన్గా ఆజాద్ హింద్ ఫోర్స్ గురించి ఉండబోతున్న ఈ హిస్టారికల్ మూవీ, అంటే హిస్టరీలోని ఒక హిడెన్ చాప్టర్ బేస్ చేసుకొని తీస్తున్న మూవీ అనమాట ఇది. అండ్ ఈ మూవీని హను రాఘవపూడి డైరెక్షన్లో తీస్తున్నారు. అండ్ ఈ బిగ్ బడ్జెట్ ఇండియన్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా గురించి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్స్ అన్నింటిలో కూడా చాలా హింట్లే వదులుతూ ఉన్నారన్నమాట, అంటే క్యాప్షన్స్ రూపంలో చెప్తూ ఉన్నారు. మోస్ట్ వాంటెడ్ సిన్స్ 1932 అండ్ ది రెబిలియన్స్ బిగిన్స్ అని చెప్పేసి, అండ్ ది బ్రేవెస్ట్ టేల్ ఆఫ్ ఎ సోల్జర్ ఫ్రమ్ ది హిడెన్ చాప్టర్స్ ఆఫ్ అవర్ హిస్టరీ అంటూ ఇలా క్యాప్షన్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారన్నమాట. మరి కొత్త పోస్టర్లో కూడా అజ్ఞాతవాసం ఎండ్స్ అంటూ కూడా రిలీజ్ చేశారు పోస్టర్ అండ్ ది రెబిలియన్ బిగిన్స్ అంటూ. ఇలాంటి క్యాప్షన్స్ అనేవి చూస్తుంటే ఫ్యాన్స్కి అసలు మామూలు పండగలు కాదు. అండ్ ఇంకొక అప్డేట్ కూడా ఉందన్నమాట, ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ మొత్తం వెళ్ళి ఎంజాయ్ చేసిన, అంటే హిట్ చేసిన మూవీ ఏదైనా ఉంది అంటే 100 కోట్లకు పైగా కలెక్షన్ని అందిస్తున్న ఈ మూవీయే మా ఇంటి బంగారం. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది అండ్ తెలుగే కాదు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో కూడా వ్యూయర్స్ని అలరించిపోతుంది. అంతేకాదు అండ్ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఐఎమ్ బ్యాక్ అంటూ వచ్చేసిన హీరో నవీన్ గారి ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు కూడా ఓటీటీలోకి రిలీజ్ అయిందన్నమాట. అది సంగతి. మరి రైట్ మీ అందరి కోసం మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలోంచి సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను.

మరి ఈ సాంగ్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్ కానీ. మరి ఈ సాంగ్ని పాడింది సాగర్ అండ్ మేఘ, మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్ అనంత్ శ్రీరామ్. ఈ సాంగ్ కిల్లర్ జస్ట్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
0: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే.

0: भारती FM 101.3
1: కార్తిక్ పాడిన పాట వినేశారు 12:13 స్టూడియోస్ లో సమయం. మీకు తెలుసాలో మనం మాట్లాడుకుంటున్నాము. సో ఈ రోజు అయితే మనం మనకి దగ్గరలో ఉన్న ఒక హిస్టారికల్ ప్లేస్ గురించి మాట్లాడుకుందాం. సముద్ర మట్టానికి 1200 అడుగుల ఎత్తులో 512 ఎకరాల్లో విస్తరించి ఉన్న

0: నుంచి కార్తిక్ పాడిన పాట వినేశారు 12:13 స్టూడియోస్లో సమయం. మీకు తెలిసాలో మనం మాట్లాడుకుంటున్నాము. సో ఈ రోజు అయితే మనం మనకి దగ్గరలో ఉన్న ఒక హిస్టారికల్ ప్లేస్ గురించి మాట్లాడుకుందాం. సముద్ర మట్టానికి 1200 అడుగుల ఎత్తులో 512 ఎకరాల్లో విస్తరించి ఉన్న మన కొండపల్లి ఖిల్లా గురించి మాట్లాడుకుందాం. 1360 ప్రాంతంలోనే రెడ్డి రాజులు నిర్మించారన్నమాట. నెక్స్ట్ జగపతులు అండ్
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోస్లో సమయం 12:15. ఇప్పుడు వినండి ప్రకటనలు.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం.
1: ప్రకటనలు విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి వివిధ భారతి కార్యక్రమాలు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

0: చేస్తున్నారు విభాతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను వ్యార్జే ఖనిష్ కానీ మనమున్న మీకు తెలుసా ప్రోగ్రాంలో. మరి ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా 12 o'clock 29 minutes దాటిగా అలా 30 minutes వైపు వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. దేశంలో తొలి హైడ్రోజన్ రైల్ సేవను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 75 అమృత్ రైల్వే స్టేషన్లకు కూడా మోదీ ప్రారంభోత్సవం చేస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటించి సరిహద్దు భద్రతను సమీక్షిస్తారు. న్యాయమైన సమానమైన కరుణతో కూడుకున్న సమాజ నిర్మాణం ఉమ్మడి బాధ్యత అని న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే దేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. రైల్వే రంగంలో స్వచ్ఛమైన స్థిరమైన రవాణా విధానాన్ని అవలంబించడంలో ఈ మొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభం ఒక ముఖ్యమైన ముందడుగు. మన దేశంలోనే రూపకల్పన ఇంజనీరింగ్ చేసిన ఈ రైలు పూర్తిగా స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి అభివృద్ది చేశారు. అధునాతన రైల్వే ఇంజనీరింగ్లో మన దేశంలో పెరుగుతున్న సామర్థ్యాలను ఈ రైలు ప్రతిబింబిస్తుంది. జింద్ సోనిపట్ మధ్య 89 కిలోమీటర్ల విభాగంలో గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గంటకు 110 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించే ఈ రైలు సురక్షితమైందే కాకుండా మరింత వేగవంతంగా కూడా నడుస్తుంది. హైడ్రోజన్ రైలు ప్రవేశంతో హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడుపుతున్న ప్రపంచంలోని కొన్ని దేశాల సరసన మన దేశం కూడా చేరింది. వీటిలో జర్మనీ, జపాన్, చైనా, అమెరికా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న చాలా హైడ్రోజన్ ప్యాసింజర్ రైళ్లు కేవలం 2 లేదా 3 కోచ్లు మాత్రమే కలిగి ఉండి ప్రాథమికంగా స్వల్ప ప్రాంతీయ మార్గాల్లో నడుస్తున్నాయి. దీనికి భిన్నంగా భారతీయ రైల్వే ఈ రైలును దాదాపు 2600 మంది ప్రయాణించే సామర్థ్యంతో 10 కోచ్ల ప్యాసింజర్ రైలుగా రూపొందించింది. అధిక సామర్థ్యంతో కూడిన ప్రయాణికుల రవాణా కోసం హైడ్రోజన్ ఆధారిత రైలు రవాణా విస్తరణ సామర్థ్యాన్ని ఇది నిరూపిస్తోంది. ఈ రైలు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం హైడ్రోజన్ను విద్యుత్గా మార్చి రైలు ముందుకు సాగేలాగా చేస్తుంది. ఈ ప్రక్రియలో బైప్రాడక్ట్గా కేవలం నీటి ఆవిరి మాత్రమే విడుదలవ్వడంతో కార్బన్ ఉద్గారాలు అసలు ఉండవు. హైడ్రోజన్ లీకేజ్లు, వేడి, మంటలు, పొగను గుర్తించగల బహుళ అంచెల సురక్షిత వ్యవస్థలను కూడా రైల్లో అమర్చారు. సురక్షితంగా, సమర్థవంతంగా, విశ్వసనీయమైన హైడ్రోజన్ ఆధారిత రైలు కార్యకలాపాలు నిర్వహించేందుకు జిందులో హైడ్రోజన్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. జింద్ సోనిపట్ హైడ్రోజన్ రైల్ ప్రాజెక్టు ద్వారా వచ్చిన అనుభవంతో కల్కా షిమ్లా రూట్లో ఇతర హెరిటేజ్ రైల్వే మార్గాల్లో కూడా హైడ్రోజన్ సాంకేతికతను ఉపయోగించే అవకాశాలను భారతీయ రైల్వే పరిశీలిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా 75 అమృత్ స్టేషన్లతో పాటు కేరళలో పునరాభివృద్ధి చేసిన 6 అమృత్ రైల్వే స్టేషన్లను కూడా ప్రారంభిస్తారు. కేరళలోని 6 స్టేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాలను, ప్రయాణిక సౌకర్యాలను గణనీయంగా పెంపొందిస్తాయని భావిస్తున్నారు. 75 అమృత్ స్టేషన్లు హైదరాబాద్లో 26 కోట్ల రూపాయల ఖర్చుతో విమానాశ్రయం వంటి వసతి సౌకర్యాలు కల్పించిన హైటెక్ సిటీ స్టేషన్ కూడా ఉంది. జూలై 20వ తేదీన ప్రారంభం కానున్న పార్లమెంట్

వర్షాకాల సమావేశాల నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన కూటమిలో సీనియర్ మంత్రుల సమావేశం నిర్వహిస్తుంది. సభాపక్ష వ్యూహానికి తుదిరూపు ఇస్తుంది. ఈ సమావేశం ప్రధానంగా ఎన్డీఏ శాసనసభ ఎజెండా, కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం, సమావేశాల సమయంలో విపక్షాలను ఎదుర్కొనేందుకు ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడం మొదలైన అంశాలపై చర్చిస్తుందని భావిస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుంచి మోల్డోవా, నార్త్ మెసడోనియా, రొమేనియా దేశాల్లో 3 దేశాల అధికారిక పర్యటన జరుపుతారు. 20వ తేదీన రాష్ట్రపతి మోల్డోవా సందర్శించి అక్కడ దేశాధినేత మాయా సండుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. మోల్డోవా పార్లమెంట్ అధ్యక్షుడిని కూడా రాష్ట్రపతి కలుసుకుంటారు. అదేవిధంగా మోల్డోవా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో కూడా ఒక ముఖాముఖి నిర్వహిస్తారు. ప్రవాస భారతీయులతోనూ ఒక వాణిజ్య వేదికలో కూడా రాష్ట్రపతి ప్రసంగిస్తారు. భారత రాష్ట్రపతి మోల్డోవాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ నెల 21వ తేదీ నుండి రాష్ట్రపతి నార్త్ మెసడోనియా సందర్శిస్తారు. ఆ దేశంలో కూడా భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే మొదటిసారి. ఆ దేశ అధినేత గోర్దానా సిలిజాన్కోవాతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. తన అధికారిక పర్యటన చివరి భాగంలో 23వ తేదీ నుంచి రొమేనియా సందర్శించి రొమేనియా అధ్యక్షుడు, తాత్కాలిక ప్రధానమంత్రి, సెనెట్ అధ్యక్షుడు మొదలైన వారితో సమావేశాలు జరుపుతారు. ప్రవాస భారతీయులతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ రాత్రి పశ్చిమ బెంగాల్ చేరుకుంటారు. రాత్రి 9 గంటలకు సిలిగుడిలోని బాగ్డోగ్రా విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలుకుతారు. అనంతరం కదంతాలలోని సరిహద్దు భద్రతా దళం ఫ్రాంటియర్ ప్రధాన కార్యాలయంలో రాత్రి బస చేస్తారు. రేపు అమిత్ షా జుమాగచ్లోని సీమా చౌకీలో ఉన్న బీఎస్ఎఫ్ 18వ బెటాలియన్ను సందర్శిస్తారు. ప్రహరీ సమ్మేళనంలో ప్రసంగించి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. బీఎస్ఎఫ్ సిబ్బందితో కూడా ఆయన ఇష్టాగోష్ఠి నిర్వహిస్తారు. సిలిగుడిలోని ఉత్తర కన్యాలో వరుసగా ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించి పశ్చిమ బెంగాల్లో కొత్త నేర చట్టాల అమలు తీరు, జనన మరణాల నమోదు స్థితిగతులు సమీక్షిస్తారు. అనంతరం పశ్చిమ బెంగాల్లో శాంతి భద్రతల పరిస్థితిపైన కోల్కతాలో సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ముఖ్యంగా సరిహద్దు భద్రతకు సంబంధించి కేంద్ర హోంమంత్రి పర్యటన దృష్టి సారిస్తుందని భావిస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ కశ్మీర్కు చెందిన ప్రవాస భారతీయులు యునైటెడ్ కింగ్డమ్లోని బ్రాడ్ఫోర్డ్లో గల పాకిస్తాన్ రాయబార కార్యాలయం వెలుపల పాకిస్తాన్ వ్యతిరేక నిరసన ప్రదర్శన చేపట్టారు. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో జరుగుతున్న అణచివేతను అంతర్జాతీయ సమాజం గుర్తించాలని నిరసన ప్రదర్శనకారులు కోరారు. ఆ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, మహిళలు పిల్లలతో సహా పాకిస్తాన్ భద్రతా దళాలు పౌరులపైన హత్యలు, బలవంతపు అపహరణలు, ఇళ్లపై దాడులు, హింసకు పాల్పడుతున్నాయని ప్రదర్శనకారులు ఆరోపించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవం జరుపుకుంటున్నారు. న్యాయాన్ని సమర్థించాలని, బాధితుల హక్కులను ప్రోత్సహించాలనుకుని ప్రపంచ శాంతి భద్రత శ్రేయస్సుకు ముప్పు కలిగించే నేరాలను అరికట్టడంలో సహాయపడాలనుకునే వారందరినీ ఏకం చేసేందుకు ప్రతి 7 జూలై 17వ తేదీన ఈరోజు జరుపుకుంటారు. 1998 జూలై 17వ తేదీన అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వ్యవస్థాపక ఒప్పందమైన రోమ్ చట్టాన్ని ఆమోదించినందుకు జ్ఞాపకార్థంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ న్యాయమైన, సమానత్వంతో కూడుకున్న, కరుణతో నిండిన సమాజాన్ని నిర్మించడం అందరి ఉమ్మడి బాధ్యత అన్నారు. ప్రతి పౌరుడికి న్యాయం అందుబాటులో ఉండేలాగా, సమాన అవకాశాలు, నిష్పక్షపాత వ్యవస్థ ఉండేలాగా ఒక సమాజాన్ని సృష్టించేందుకు ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఒడిశాలో పూరిలో ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ రథయాత్రలో భాగంగా ఈ ఉదయం రథయాత్ర తిరిగి ప్రారంభమైంది. నిన్న రాత్రి చీకటి పడిన తర్వాత రథాలు లాగే క్రతువును నిలిపివేశారు. దివ్య రథయాత్రను కళ్లారా వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు గ్రాండ్ రోడ్కు పోటెత్తుతూనే ఉన్నారు. పూరి నగరమంతటా జయ జగన్నాథ్ అనే భక్తి నినాదాలు మారుమోగుతుండగా ఈ ఉదయం 9:30 గంటలకు యాత్రను తిరిగి ప్రారంభించారు. జమ్మూకాశ్మీర్లోని రాంబన్ జిల్లా కరూల్ సమీపంలో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై అమర్నాథ్ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగడం

గాయాలతో 47 యాత్రికులు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. రాజస్థాన్కు చెందిన యాత్రికులతో శ్రీనగర్ నుంచి జమ్మూ వైపు వెడుతున్న స్లీపర్ బస్ కరూల్ సమీపానికి రాగానే అకస్మాత్తుగా అగ్ని ప్రమాదానికి గురైంది. కేరళలో ఇవాటి నుంచి రామాయణ మాస వేడుకలు ప్రారంభమవుతాయి. కేరళలో మలయాళ శకం ప్రకారం కర్కిడకం మాసాన్ని రామాయణ మాసంగా జరుపుకుని భక్తులు రామాయణ పారాయణాన్ని జరుపుతారు. జపాన్కు చెందిన నోమి హొకుహారా శుక్రవారం జరగవలసిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కంటే ముందే టోర్నమెంట్ నుంచి వైదొలగడంతో పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించారు. 2023 డెన్మార్క్ ఓపెన్ తర్వాత సూపర్ 750 టోర్నమెంట్లో సింధు సెమీఫైనల్కి చేరుకోవడం ఇదే మొదటిసారి. విశేషాలు మరొకసారి. దేశంలో తొలి హైడ్రోజన్ రైలు సేవను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ నుంచి 3 పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తారు. ఈరోజు అంతర్జాతీయ న్యాయ దినోత్సవం సందర్భంగా న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ శుభాకాంక్షలు తెలియజేశారు. పివి సింధు జపాన్ ఓపెన్ సూపర్ 750 మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఖిల్లా గురించి మాట్లాడుకుంటూ కొండపల్లి బొమ్మల గురించి మాట్లాడకపోతే ఎలా చెప్పండి. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అని నేను మీ ఆర్జే కనిష్క. తెల్ల పొనిక్కి కర్రతో చేసే ఈ బొమ్మలు వరల్డ్ ఫేమస్ అనమాట. జిఐ ట్యాగ్ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఉంటుంది కదా, సో అది ఇచ్చారు. అండ్ పర్టికులర్గా ఆ ప్లేస్లో దొరికే కర్రతో అక్కడ ప్రజలు మెయిన్గా తయారు చేస్తూ ఉంటారు కాబట్టి, అండ్ దట్టు ఎన్నో జనరేషన్స్గా ఈ బొమ్మలు తయారు చేయడం చేస్తూ ఉన్నారన్నమాట. ఈ కళని కంటిన్యూ చేయాలి అంటే కనుక డెఫినెట్గా ఆ బొమ్మల్ని మనం ఎంకరేజ్ చేయాలి. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా ఈ వర్క్ని కంటిన్యూ చేస్తే ఎర్న్ చేసుకోవాలంటే కనుక కదా, సో సపోర్ట్ చేద్దాం. అండ్ ఈ మధ్య చాలామంది కూడా ఇంటీరియర్ డెకరేషన్ని ఫంక్షన్స్లో బ్యాక్ డ్రాప్ కోసం అని చెప్పేసి అండ్ రిటర్న్ గిఫ్ట్స్ కోసం కూడా ఇస్తూ ఉన్నారన్నమాట ఈ కొండపల్లి బొమ్మల్ని. నిజంగా చాలా అంటే చాలా క్యూట్గా ఉంటాయి, మీరు చూసే ఉంటారులేండి. ఒక్కసారి అలా ఇమాజిన్ చేసుకోండి. అలా నేను పేరు చెప్పగానే మీకు ఆల్రెడీ ఒక ఫోటో వచ్చేసి ఉండిద్ది కొండపల్లి బొమ్మలది. ఈ జనరేషన్ పిల్లలకి కూడా అవేంటో తెలియచేసి ఎప్పుడైనా ఇలా టూర్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకంటే ఒక బొమ్మ కొనిచ్చారనుకోండి, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అనమాట విజిట్ చేసిన మెమరీస్ అన్నీ కూడాను. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక సాంగ్ రెడీగా ఉంది. అండ్ ఇందాకడైతే వంశోద్ధారకుడు మూవీలోంచి సాంగ్ విన్నారు, ఇప్పుడు మీ అందరి కోసం ఆనందం మూవీలోంచి సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. టైటిల్ ట్రాక్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్క. అండ్ ఈ సాంగ్ని పాడింది టిప్పు అండ్ సత్య సిరివెన్నెల. సీతారామ శాస్త్రి గారు ఈ సాంగ్కి లిరిసిస్ట్గా ఉన్నారు. వింటూ స్టే ట్యూన్డ్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
3: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

ఎస్ డెఫినెట్ గా దొరుకుతుంది, మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఇంకా ఎక్కువ దొరుకుతుంది. తప్పకుండా వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3లో. మీ ఆర్జే కనిష్క ఉంది. మరి 12:51 అవుతుంది, మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం అనమాట. మరి ఆర్కిటెక్చరల్ గా మనం ఇంకా కొన్ని డీటెయిల్స్ లోకి వెళ్తే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయన్నమాట కొండపల్లి ఖిల్లాకి సంబంధించి. అండ్ ఏంటి అవన్నీ అంటే కనుక 12 అడుగుల వెడల్పుతో 15 నుంచి 16 అడుగుల ఎత్తుతో ఒక పెద్ద గ్రానైట్ రాయిని చెక్కి తయారు చేశారన్నమాట దర్గా దర్వాజాని. మరి కోట ప్రధాన ప్రవేశ ద్వారంగా ఉంటుంది ఇది. అండ్ ఇంకా కోట చివర్లో కూడా ఇంకొక వెరైటీ ఉందన్నమాట. రెండు కొండల మధ్యలో ఎత్తైన ప్రదేశంలో తానిషా మహల్ అనేది ఉంటుంది. కింద అంతస్తులేమో గదులు, పైన అంతస్తులో వచ్చేసి విశాలమైన దర్బార్ హాల్ అనేది మనం చూడొచ్చు. ఇంకా మాట్లాడుకుందాం ఈ కోట గురించి. మరి రైట్ మీ అందరి కోసం ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది. మరి ఈ సాంగ్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. మీ ఆర్జే కనిష్కతో వివిధ భారతి ఎఫ్ఎం. ఆకే బిర్యానీ మూవీలోంచి ఈ సాంగ్.

भारती FM 101.3 తెలుసా ప్రోగ్రాంలో ఇంకా మీకు తెలుసా అని చెప్పబోయే కొన్ని విషయాలు ఉన్నాయన్నమాట. మరి ఇప్పుడైతే కొండపల్లి కిల్లాలో ఫైనల్గా నేను చెప్పాలనుకున్న విషయాల్లో కోటలో ఒక సహజ సిద్ధమైన నీటి బుగ్గ ఉంది అంట. సో నీటి బుగ్గ అంటే న్యాచురల్గా వాటర్ స్టోర్ అయ్యే జలాశయం అన్నమాట. సో ఆ జలాశయం చాలా బాగుంటుంది అండ్ అక్కడికి విజిటర్స్ వెళ్ళినప్పుడు చూసే స్పాట్స్లో ఇది ఒకటి అనమాట. ఇంకా అక్కడ చల్లగా వాటరు ఎప్పుడు కూడా చల్లటి వాటర్ ఉంటాయని చెప్పి ఆ దగ్గరలోని ఎవరైతే విలేజ్ పీపుల్ ఉన్నారో వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట. ఇంకా శిథిలావస్థలో ఉన్న కొన్ని కట్టడాలు అయితే మనం అక్కడ చూడొచ్చు. ఇంగ్లీష్ బ్యారాక్స్ అంటారనమాట, సైనిక బ్యారాక్స్ అంటారు దాన్ని. జనరల్గా ఈ బ్రిటిషర్స్ పాలించే టైంలో నిర్మించినవి అండ్ ఆ సైనికుల కోసం అక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి ఏర్పరిచిన ప్లేస్ను మనం శిథిలావస్థలో చూడొచ్చు అనమాట. అది సంగతి. అండ్ ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళాలి కానీ ఆ పరిసర ప్రాంతాల్లో మనం కోటకు సంబంధించినవి ఇంకా విషయాలు చాలానే తెలుసుకోవచ్చు. మ్యూజియంస్ కానివ్వండి, కోటలు కానివ్వండి, ఇలాంటి వాటికి

పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటే ఇంకాస్త ఏమంటారు ఇంట్రెస్టింగ్గా చదువుకోవాలి, నేర్చుకోవాలి వీటి గురించి అని వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఒక లెర్నింగ్ ప్రాసెస్ అనేది చిన్నప్పటి నుంచే వాళ్ళకి డెవలప్ చేయగలిగిన వాళ్ళు అవుతారు అన్నమాట. సో ట్రై ఇట్ ఇన్ దిస్ వే రైట్ నో మీ అందరి కోసం. మరి కాసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ అయితే రెడీగా ఉంటాయి, ఆ తర్వాత ధీర ప్రోగ్రాంలో కలుసుకుందాం. వింటూ స్టే ట్యూన్డ్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కు స్వాగతం, నేను మణిశ్రీ. భారతీయ రైల్వే చరిత్రలో మరో మైలురాయి చేరింది. దేశంలో హైడ్రోజన్తో నడిచే తొలి రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. హర్యానాలోని జింద్ సోనిఫట్ మధ్య 89 కిలోమీటర్ల మార్గంలో ఈ రైలు ప్రయాణించనుంది. ఉత్తర రైల్వేలో ప్రయోగాత్మక ప్రాజెక్టుగా దీన్ని ప్రవేశపెట్టారు. తల్లికి వందనం అర్హుల వివరాలు మనమిత్ర వాట్సాప్ లీప్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ నెల 22 నుంచి 24 వరకు తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని, ఇది పిల్లల విద్యకు సాయంగా మారుతుందని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 14 కోట్ల రూపాయలు విలువైన పలు అభివృద్ది పనులకు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఆక్వా రైతుల విద్యుత్ రాయితీ పునరుద్దరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ఎఫ్సీవీ పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. పొగాకు కొనుగోళ్లపై విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో శ్రవణ మాధ్యమ విధానంలో ఈరోజు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల విస్తరణకు 6,248.54 ఎకరాలు సేకరించేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు తల్లిదండ్రుల మెగా సమావేశాన్ని ఈ నెల 24న నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12:40 వరకు సమావేశం ఉంటుంది. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ రంపచోడవరంలో జరిగే తల్లిదండ్రుల సమావేశానికి హాజరుకానున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థాన కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా టీడీడీ నిర్వహించింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

1980 మూవీ లాంచ్ సాంగ్ అయితే వినేశారు. వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్క. 1:08 అవుతుంది మన స్టూడియోస్లో. సమయం ధీరా ప్రోగ్రాంలోకి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. మనం కంఫర్ట్ కాన్ఫిడెన్స్ మనకి ఉన్న చోట్ల అన్ని చోట్ల దొరకపోవచ్చు, కానీ ఒక్కొక్కసారి మనం లైట్ తీసుకోలేని సిచ్యువేషన్స్ కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాం. మనల్ని ఎంతో షాక్కి షేక్కి గురి చేస్తూ ఉంటాయి, కానీ ఆ షాక్ షేక్ ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళకిస్తే ఆ కిక్కేవారు కదా. మరి ఈ

ఇన్వెన్షన్ చేసింది అంటే ఆ అమ్మాయిలు కాదు కానీ ఆ అమ్మాయిల కోసమే జరిగిందేమో అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఈ ఇన్వెన్షన్ ద్వారా ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి షాక్ షేక్ ఇచ్చేసారనమాట ఒక 17 ఇయర్స్ కుర్రోడు. సో దీని గురించి మాట్లాడుకుందాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి విమెన్ సేఫ్టీ గురించి మాట్లాడుకుందాం ఈరోజు ధీరాలో. రైట్ నౌ మీ అందరి కోసం మరొక సాంగ్ అయితే రెడీగా ఉంది ఆ వార మూవీలోంచి. మరి ఈ సాంగ్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి విత్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే కనిష్క.

నుంచి సాంగ్ వినేశారు. ధీర ప్రోగ్రాంలో ఉన్నాం మనం. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరైనా అటాక్ చేయాలనో లేకపోతే ఇబ్బంది పెట్టాలనో ట్రై చేస్తున్నప్పుడు పరిగెట్టుకు వెళ్ళడమో ప్యానిక్ అవ్వడమో మన వంతు అవుతూ ఉంటుంది. కానీ ఒక 17 ఇయర్స్ కుర్రాడు ఏం చేశాడు తెలుసా? ఒక ఇన్వెన్షన్ చేశారనమాట. అది ఏంటంటే షాక్ని ఇస్తుంది. ఎస్, ఎలక్ట్రిక్ షాక్ అనమాట. ఎవరైతే అమ్మాయిని పట్టుకోవాలని ట్రై చేస్తారో వాళ్ళకి ఎలక్ట్రిక్ షాక్ని ఇస్తుంది అనమాట. ఎలా అంటే షాక్ స్లిప్పర్స్ ద్వారా. ఎలక్ట్రిక్ షాక్ స్లిప్పర్స్ అనేవి తయారు చేశారనమాట. ఎంత నడిస్తే అంత ఛార్జ్ అవుతాయి. అంతేకాక ఎక్కడైతే ఎవరైతే ఇబ్బంది పెట్టాలని చూసారో, లైక్ ఈ ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చే స్లిప్పర్స్ని వేసుకొని నడుచుకుంటూ ఏదైనా మనం ఇబ్బందిగా ఉన్నప్పుడే కదా అలాంటివి యూస్ చేస్తాం. సో అలాంటి ప్లేసెస్లో, వేకెంట్గా ఉన్న ప్లేసెస్లో వెళ్తున్నప్పుడు ఎవరైనా టచ్ చేసి ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు జీపీఎస్ లొకేషన్ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి, ఆ కనెక్ట్ అయి ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి, ఎవరైతే యాప్లో కనెక్ట్ అయి ఉంటాయో ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ అవుతుంది అలర్ట్. అండ్ ఇలా సేఫ్గా పర్సనల్ అలారమ్స్ని సెట్ చేసుకోవడం, ఇంకా స్మార్ట్ జ్యువెలరీని వేర్ చేయడం ఈ మధ్యకాలం చాలామంది యూత్ యూస్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఎవరికైనా తెలియకపోతే ఇలా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కొత్త కొత్త విషయాలను అలా అప్డేట్ అవుతూ ఉండడమే అనమాట మన ధీరాలో. అండ్ ఇక మనకి దిశ ఎస్ఓఎస్ యాప్ అనేది ఏపీ గవర్నమెంట్ డెవలప్ చేసిన యాప్, దాని గురించి కూడా మాట్లాడుకుందాం మన ధీరాలో. రైట్ నో మీ అందరికోసం ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ని వినసాక, మనం ప్రాంతీయ వార్తలు వినసాక మరిన్ని విషయాలు అయితే షేర్ చేస్తూ ఉంటాను నేను మీతో. అండ్ రైట్ నౌ మీ అందరి కోసం హాయ్ నాన్న మూవీలోంచి సాంగ్ అయితే వస్తుంది. వెయిట్ టు స్టే ట్యూన్డ్.

0: క్లాక్ 20 మినిట్స్గా వస్తుంది. మన స్టూడియోస్లో సమయం మరి కాసేపులో అయితే రీజనల్ న్యూస్ తెలుగులో వింటారు. వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్క.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రాష్ట్రంలో ఆధునీకరించిన 3 రైల్వే స్టేషన్లను జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన రుణ వితరణ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించిన మంత్రి నిమ్మల రామనాయుడు. ఎఫ్సీవీ పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. వార్తల వివరాలు. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ భవిష్యత్ అంతా పర్యావరణ హిత హైడ్రోజన్ ఇంధనంతో నడిచే వాహనాలదేనని అన్నారు. మరోవైపు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 75 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్యమాధ్యమ విధానంలో ఈ మధ్యాహ్నం జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోని రాయనపాడు, మంగళగిరి, కంభం 3 రైల్వే స్టేషన్లను ప్రారంభిస్తారు. దక్షిణ కోస్తా రైల్వే డివిజన్ ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి ప్రధాన కార్యక్రమం ఇదేనని డివిజన్ ప్రధాన ప్రజా సంబంధాల అధికారి బాలాజీ కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన తెలియజేస్తూ,
2: అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్లో మొత్తం 73 స్టేషన్స్ ని ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి గైడెన్స్ తో ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ రైల్వే అశ్విని వైష్ణవ్ గారి ఆధ్వర్యంలో జరుగుతోంది రీడెవలప్. కృష్ణా డిస్ట్రిక్ట్ రాయనపాడు, గుంటూరు డిస్ట్రిక్ట్ మంగళగిరి అండ్ మార్కాపురం డిస్ట్రిక్ట్లో ఖమ్మం స్టేషన్స్. ఈ 3 స్టేషన్స్లోనూ లోకల్ ఫంక్షన్స్ ఉంటాయి. రైల్వే వాటిని ఆర్గనైజ్ చేస్తుంది సౌత్ కోస్ట్ రైల్వే.
1: పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో నిర్వహిస్తున్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణ వితరణ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద రైతులు, మహిళలు, యువత, ఇతర రంగాలకు చెందిన లబ్దిదారులకు రుణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అలాగే కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద యూనియన్ బ్యాంక్ అందించిన అంబులెన్సులను ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బాలికలకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట మంత్రులు పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులను పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డును పాత గుంటూరు జాతీయ రహదారితో అనుసంధానించే పనులను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సీడ్ యాక్సెస్ రోడ్లో భాగంగా బకింగ్హామ్ కాలువ, కొండవీటి వాగుపై నిర్మిస్తున్న 2 వంతెనల పనులు తుదిదశకు చేరుకున్నాయని తెలిపారు. విజయవాడ మంగళగిరి నుంచి నేరుగా అమరావతికి చేరుకునేలా సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం కూడా వేగంగా సాగుతోందని మంత్రి వివరించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కొత్తపేట, పి గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోని గోదావరి డెల్టా కాలువలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి గోదావరి ప్రవాహం తగ్గుముఖం పట్టిందని తెలిపారు. ప్రస్తుతం డెల్టాకు గరిష్టంగా 14,700 క్యూసెక్కుల నీటిని అందిస్తున్నప్పటికీ శివారు ప్రాంతాల్లో నీటి కొరత ఉందని చెప్పారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. ఫ్లూక్యూర్డ్ వర్జీనియా ఎఫ్సీవీ పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పొగాకు కొనుగోళ్లపై విజయవాడ క్యాంపు

0: కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో శ్రవణ మాధ్యమ విధానంలో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 2026-27 సీజన్లో ఎఫ్సీవీ పొగాకు ఉత్పత్తిని పరిమితం చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రస్తుతం కిలోకు గరిష్టంగా 250 రూపాయల వరకు ధర లభిస్తోందని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 12 కోవిడ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత నెల 26 నుంచి ఈ నెల 16 వరకు 4 జిల్లాల్లో ఈ కేసులు నమోదయ్యాయని ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్ బారిన పడి 4 మృతి చెందగా వారికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో 67 నమూనాలను పరీక్షించగా 12 మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయిందని, కడపలో 8, గుంటూరులో 2, విశాఖపట్నం, కాకినాడలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయని ఆరోగ్య శాఖ పేర్కొంది. నమోదైన కేసులు వేర్వేరు ప్రాంతాల్లోనే ఉన్నాయని, సామూహికంగా ఎక్కడా ఒకే చోట అధిక మొత్తంలో కేసులు బయటపడలేదని స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య శాఖ సూచించింది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 14 కోట్ల రూపాయలు విలువైన పలు అభివృద్ధి పనులకు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ నగర అభివృద్ధి పనులకు నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అనంతపురం జిల్లాలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాన్ని ఈ నెల 24 నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. అనంతపురంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ సమావేశాన్ని నిర్వహించి విద్యార్థుల విద్యాభివృద్ధి, రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలపై తల్లిదండ్రులతో చర్చిస్తామని తెలిపారు. తల్లిదండ్రులందరూ సమావేశానికి హాజరై తమ పిల్లల విద్యా పురోగతిని తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచిస్తూ,
1: జిల్లాలో సుమారుగా 167,000 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళతో పాటు సుమారుగా ఒక 10,500 దాకా టీచర్లు కూడా ఉన్నారు. వీళ్ళందరితో కలిపి వాళ్ళు పేరెంట్స్తో భాగస్వామ్యం చేసుకుని ఒక మెగా పీటీఎం ఇంతకు ముందు కూడా ప్రభుత్వ తరపు నుంచి లాస్ట్ అకాడమిక్ ఇయర్లో కూడా చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్లో మొదటిసారి 24వ జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్క స్కూల్కి లోకల్గా ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇండివిజువల్గా అటెండ్ అవ్వడం కానీ, సిబ్బందుల్ని మ్యాపింగ్ చేయడం కానీ ఇవన్నీ చేయడం జరిగింది.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-700 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. రోమ్ శాసనాన్ని చారిత్రాత్మకంగా స్వీకరించిన రోజుకు గుర్తుగా జూలై 17వ తేదీని న్యాయ దినోత్సవంగా జరపాలని 1998వ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవంగా కూడా పిలుస్తారు. అంతర్జాతీయ నేరాలలో బాధితులకు న్యాయం జరిగేలా చేయడం, అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్కు మద్దతు ఇచ్చేలా ప్రోత్సహించడం వంటివి ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆణివార ఆస్థానం వేడుకలను శాస్త్రోక్తంగా ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఘంటా మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉభయ దేవేరులతో మలయప్ప స్వామిని గరుక్మంతునికి అభిముఖంగా వేంచేపు చేశారు. మరో పల్లకిపై స్వామివారి సర్వ సైన్యాధ్యక్షులు విశ్వక్సేనులను దక్షిణాభిముఖంగా ప్రతిష్ఠించారు. అనంతరం ఉత్సవమూర్తులతో పాటు ఆనంద నిలయంలోని మూల విరాట్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జీయర్లు మూల విరట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను సమర్పించారు. సాయంత్రం పుష్ప పల్లకి వాహనంపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రాష్ట్రంలో ఆధునీకరించిన 3 రైల్వే స్టేషన్లను జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన రుణ వితరణ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని

ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించిన మంత్రి నిమ్మల రామనాయుడు. ఎఫ్సీవీ పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి హై.

హేమచంద్ర అండ్ మాళవిక పాడిన పాట వినేశారు. ఫిదా మూవీలోంచి టైటిల్ ట్రాక్ 1:37 అవుతుంది. మన స్టూడియోస్ లో సమయం అండ్ ఈ సాంగ్ ని పాడింది శక్తికాంత్, అదే మ్యూజిక్ అందించింది శక్తికాంత్ కార్తిక్ అండ్ లిరిసిస్ట్ వచ్చేసి చైతన్య పింగళి అనమాట. మరి ఈ సాంగ్ వినేశాక మనం ధీరాలో ఆల్రెడీ దిశ యాప్ గురించి చెప్తాను అన్నాను కదా, సో దిశ యాప్ ఎంతమంది యూజ్ చేస్తున్నారు అందరూ కూడాను ఈ యాప్ దిశ SOS యాప్ ఏదైతే ఉందో దాన్ని మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని డీటెయిల్స్ అన్నీ కూడా కనెక్ట్ చేసి ఉంచుకుంటే కనుక మనం ఏదైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు, మనల్ని ఎవరైనా రక్షిస్తే బాగుండు అని అనిపించినప్పుడు ఒక 5 times మొబైల్ని షేక్ చేస్తే చాలు, దగ్గరలో ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్కి పెట్రోల్ వెహికల్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అనమాట. వెంటనే 10 seconds అంటే మన 10 seconds ఆడియో అండ్ వీడియో క్లిప్ కూడా రికార్డ్ అయిపోతుంది మన ఫోన్లో మనమున్న సిచ్యువేషన్ ఏంటి అనేది అసెస్ చేయడానికి. అండ్ ట్రాక్ మై ట్రావెల్ ఆప్షన్ ద్వారా మనం ఇచ్చిన రూట్లో కాకుండా వేరే డైరెక్షన్లో ఎటైనా వెళ్తున్నారు అనుకుంటే కనుక అలాంటప్పుడు కూడా పోలీస్ పెట్రోల్ వెహికల్కి అలర్ట్ వెంటనే వెళ్ళిపోతుంది అనమాట. సో ట్రాక్ మై ట్రావెల్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నారు తెలియని వెహికల్లో అనుకున్నప్పుడు. అండ్ ఇంకా ఉన్నాయి చాలా చాలా విషయాలు మాట్లాడుకుందాం దిశ యాష్వర్స్ గురించి. రైట్ నో మీ అందరి కోసం మరొక సాంగ్ అయితే రెడీగా ఉంది. ఈ సాంగ్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి నాన్నకు ప్రేమతో మూవీలోంచి ఈ ట్రాక్ మీ అందరి కోసం.

మూవీలోంచి సాంగ్ ఉన్నాయి సార్, ఎంజాయ్ చేస్తున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3లో. అండ్ నేను మీ ఆర్చే హనీష్ కానీ ఉన్నాను. 1:43 అయింది అనమాట మన స్టూడియోస్లో సమయం. మరి దిశ ఎస్ఓఎస్ గురించి మాట్లాడుతూ ఉన్నాము. ఇందులో సేఫ్టీ డైరెక్టరీ అని కూడా ఉంటుందన్నమాట. సో అన్ని పోలీస్ స్టేషన్స్, హాస్పిటల్స్, బ్లడ్ బ్యాంక్స్, సేఫ్ జోన్స్, ఇలా మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ సరౌండింగ్స్లో ఉన్న వాటి గురించి తెలుసుకోవడానికి ఈజీగా యాక్సెస్ చేయొచ్చు ఇన్ఫర్మేషన్ని. అండ్ ఇంకా సింగిల్ ట్యాప్ హెల్ప్ లైన్స్ అని ఉంటాయన్నమాట. అంటే క్విక్ వన్ టచ్తో మీరు కాల్ అనేది డయల్ చేసేసుకోవచ్చు. సెల్ఫ్ డిఫెన్స్ అండ్ అడ్వైజెస్ ఏవైతే ఉంటాయో, సేఫ్టీ టిప్స్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందన్నమాట మన దిశ ఎస్ఓఎస్ యాప్లో. ఇంకా మాట్లాడుకుందాం రైట్ నౌ మీ అందరి కోసం మరొక సాంగ్ అయితే రెడీగా ఉంది. మరి ఈ సాంగ్ టాక్సీ వాలా మూవీలోంచి వింటూ స్టే ట్యూన్డ్.

0: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నాలే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రామ్ వింటే

0: ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 401.3.

దిశామ మూవీలోంచి లవ్లీ ట్రాక్ వినేశారు. మనమున్నాం ధీరాలో. దిశ ఎస్ఓఎస్ యాప్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. దిశ ఎస్ఓఎస్ యాప్ ఆర్ దిశ యాప్ ఫర్ ఏపీ పోలీస్ అనే యాప్ ఏదైతే ఉందో, ఈ యాప్ని సమర్థవంతంగా నిర్వహించడానికి, ఎగ్జాక్ట్ జీపీఎస్ కోఆర్డినేషన్ని మెయింటైన్ చేయడానికి దిశ కంట్రోల్ రూమ్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉన్నారన్నమాట. అండ్ జీపీఎస్ ఎక్విప్డ్ పోలీస్ పెట్రోలింగ్ వెహికల్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉన్నారు. 24/7 పర్యవేక్షణ జరుపుతూ ఉన్నారన్నమాట. అండ్ అర్బన్ ఏరియాస్లో అయితే వితిన్ 5 to 10 minutes రీచ్ అవుట్ అవడానికి పోలీసులు ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా యూజ్ అవుతుంటుంది. అండ్ ఎగ్జాక్ట్ లొకేషన్కి చేరుకోవడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది డెవలప్ చేసి ఉంచారనమాట. సో ఎవరైనా కానీ ఇప్పటి వరకు ఈ యాప్ని యూజ్ చేయకపోతే, తెలియకపోతే జస్ట్ ఇన్స్టాల్ అండ్ హ్యావ్ దట్ కనెక్షన్స్ డీటెయిల్స్ కానివ్వండి, ఏవైతే కనెక్టింగ్ నంబర్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ నెంబర్స్, ఎవరికైతే ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి, మనం ఏదైనా

ప్రమాదంలో ఉన్నాము అని వెంటనే వాళ్ళకి రీచ్ అవుట్ అవ్వాలి అంటే కనుక ఈ యాప్ త్వరగా రీచ్ అవుట్ అవుతుంది అండ్ ఇన్ఫర్మేషన్ అనేది కనెక్ట్ చేసి ఉంచుకోవాలన్నమాట మనం. అది సంగతి. అండ్ రైట్ నౌ మీ అందరి కోసం ఫైనల్గా ధీరా ప్రోగ్రాంలో ఒక ట్రాక్ అయితే ప్లే చేస్తూ బాబే చెప్పేస్తాను. మరి ఇప్పుడైతే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మూవీలోంచి ఒక మంచి సాంగ్ మీ అందరి కోసం వచ్చేసింది. ఇంటూ స్టేట్ ఇంటూ విత్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనిష్క కార్తిక్ పాడారు మీకు జమేయర్ మ్యూజిక్ కంపోజిషన్ వనమాలి ఈ సాంగ్కి లిరిసిస్ట్. ఇంటూ స్టేట్ ట్యూన్డ్.

చేస్తావే, హ్యాపీ డేస్ అండ్ జడ్జి మూవీస్లో నుంచి సాంగ్స్ అయితే వినేశారు, వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. వివిన్ భారతి ఎఫ్ఎం 101.3లో మీ ఆర్జే కనిష్కాతో 2:32 అవుతుందనమాట మన స్టూడియోస్లో సమయం. సందరే సందరిలోకి అయితే మనం ఎంటర్ అయిపోయాం. సో ఈరోజు స్పెషల్ ఏంటి సందరే సందరిలో అంటే ఈమోజీ డే స్పెషల్ ఉండబోతుంది అనమాట. సో మీరు మాటలు చెప్పలేనివి భావాలని ఏవైతే ఉన్నాయో వాటిని ఈమోజీ రూపంలో ఈ మధ్యకాలంలో చాలా విరివిగా యూజ్ చేస్తూ ఉన్నాం కదా. సో మరి ఈ ఈమోజీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు తెలుసా, అంటే ఏ ఇయర్ నుంచి యూజ్ చేయడం స్టార్ట్ చేశారు అసలు అనేది మీకు తెలిస్తే టైప్ చేసి పంపించండి 0866-24888-14 అనే నెంబర్కి మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి. జస్ట్ ఈ 3 విషయాలని నాకు పంపిస్తే చాలు, ఆల్రెడీ మనకి మెసేజెస్ వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఫన్నీగా అనిపించింది ఒక అంటే ఒకళ్ళ దగ్గర నుంచి వచ్చిన మెసేజ్ ఏంటంటే, పెద్దగా చాట్లో ఏమీ లేవు, అన్ని లింక్లు పంపిస్తున్నారనమాట, ఏవో రకరకాల ఇన్ఫర్మేటివ్ లింక్స్. సుబ్రహ్మణ్యం నామా గారు, మీరు ఏమన్నా సేవ్ చేసుకుంటున్నారా మా చాట్లో, జస్ట్ ఆస్కింగ్. రైట్ నౌ మీ అందరి కోసం ఒక సాంగ్ అయితే వస్తుంది. మరి కనిష్క షోలో ఇంకొకటి కూడా ఉంటుంది కదా, నేను ప్లే చేసే సాంగ్స్ ఏ మూవీలో మీరు గెస్ చేస్తూ ఉండండి, నేను ఆ సాంగ్ అయిపోయాక మీకు ఏ సాంగ్ అనేది రివీల్ చేస్తాను. మరి ఈ సాంగ్ కూడా గెస్ చేసి వాట్సాప్కి మెసేజ్ చేస్తూ ఉండండి 0866-24888-14 అనే నెంబర్కి మీ పేరు ఊరు అండ్ ఆన్సర్ని టైప్ చేసి పంపించండి. ఈమోజీస్ని ఎప్పటి నుంచి ఏ ఇయర్ నుంచి వాడటం స్టార్ట్ చేశారు అనేది కూడా టైప్ చేసి పంపించండి. వింటూ స్టే ట్యూన్డ్.

0: भारती FM 101.3 లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

దగ్గరలో ఉన్నాం మనం. ఈమోజీ డే స్పెషల్. ఈమోజీస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారో మీకు తెలుసా అని అడిగాను. మరి వాళ్ళు ఆన్సర్స్ పంపించేస్తూ ఉన్నారనమాట. అలా అలా అలా కౌంట్ ప్లస్ అవుతూనే ఉంది. మీరు కూడా ఎలానే మెసేజ్ చేయాలంటే 0866244884 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి నల్గొండ జిల్లా చందంబట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమోజు వెంకటాచారి అండ్ ఫ్యామిలీ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఎలా ఉన్నారు హలో అంటూ ఎవరు పంపించారు, రామ్మ పరశురామ్మ నంద్యాల నుంచి పంపించారనమాట. అండ్ నెక్స్ట్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం అంటూ నిజామాబాద్ ఉమ్మడి నుంచి స్నేహ భాను జైనుద్దీన్ అండ్ మహమ్మద్ జైనుద్దీన్ పంపించారు. అండ్ హన్మకొండ జిల్లా కాజేపేట మండలం తరాలపల్లి గ్రామం నుంచి పంపించారనమాట బుచ్చయ్య అండ్ ఫ్యామిలీ వారందరూ కూడా. అండ్ శుభ మధ్యాహ్నం అంటూ కరెక్ట్ ఆన్సర్, ఫస్ట్ ఆన్సర్ ఎవరు పంపించారు అంటే ఓకే మూవీ నేమ్ కూడా పంపించేశారు. చాలా బాగా గెస్ట్ చేశారండి. భర్త మహాశయలకు విజ్ఞప్తి అనే మూవీలో ఉందన్నమాట. ఇంతకు ముందు నేను ప్లే చేసిన సాంగ్. క్యాదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి పంపించారు. అండ్ నేను అడిగిన క్వశ్చన్కి అంటే ఈమోజీస్ ఏ ఇయర్ నుంచి

అడగడం స్టార్ట్ చేశారు అని అడిగాను. ఆ ఆన్సర్ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇప్పుడైనా జోగరాంధ్రరావు కాలనీ నుంచి అప్పల రాజు కూడా కరెక్ట్ ఆన్సర్ అండ్ భాస్కర్ పేడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వా సూపర్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఒక్కొక్కరి దగ్గర మౌలి లేదు వాడేస్తున్నారా అనుకుంటున్నాను నేను. ఇంటర్నెట్ని బాగా తెలుసుకోవాలనికి ట్రై చేస్తున్నారు. వెల్కమ్ అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు గారు పంపించారు. పవన్ కరీంనగర్ నుంచి పంపించారు అనమాట. కరెక్ట్ ఆన్సర్ కాదుగా, ఎందుకండి, ఎందుకు రెండు తగ్గించారు మీరు? 2 సంవత్సరాల ముందే తెలుసా మీకు? లేకపోతే మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలనీ నుంచి పంపించారనమాట. సందరే సందడికి స్వాగతం అంటూ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మంగళగిరి నుంచి దామర్ల చిన్నమస్తానరావు, దామర్ల పెద్దమస్తానరావు పంపించారు. హలో ఆర్జే కనిష్క గారు అంటూ పంపించారు. ఈమోజీలు ఏ సంవత్సరం నుంచి అనేది చాలా డీటెయిల్గా పంపించారనమాట. అండ్ ఎక్కడి నుంచి అంటే సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు. కమదం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీములపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. దీపిక హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. భరత ఓకే, భర్త మహాశయాలకి విజ్ఞప్తి అనేది కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పొలంపల్లి శ్రీనివాసరావు గారు సంధ్య అండ్ చరణ్ సాయి భువనేశ్వర్ అండ్ పెనుగంచప్రోల్ నుంచి పంపించారన్నమాట. అది సంగతి. గడ్డం అంకయ్య గారు పంపించారు బందరుపల్లి నెల్లూరు డిస్టిక్ట్ నుంచి. అండ్ కరెక్ట్ ఆన్సర్ కాదు, రాంగ్ ఆన్సర్. మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు, అంత దూరం వెళ్ళక్కర్లేదు. కొంచెం ఈ జనరేషన్ వాళ్ళు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆలోచించండి. అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు. రూపొందించారు ప్రతి సంవత్సరము జూలై 17న జరుపుకుంటాము అంటూ పంపించారు. భర్త మహాశయాలు అంటూ కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారన్నమాట. నాగార్జున అండ్ లక్ష్మి వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్. 2012 వి మీన్ ఆండ్రాయిడ్ వర్షన్ మొబైల్స్ యూజింగ్ ఎమోజీస్ అంటూ పంపించారు. ఖమ్మం సిస్టర్స్ పంపించారన్నమాట. పెద్ద బుజ్జి చిన్న బుజ్జి అంటూ. ఓకే, బట్ నేను చెప్తాను ఇన్ డీటెయిల్డ్గా. ఓకేనా, వింటూ ఉండండి. గుడ్ ఆఫ్టర్నూన్ కనిష్క మేడం గారు, బాగున్నారా అంటూ. భర్త మహాశైలుకు విజ్ఞప్తి అంటూ సినిమా సాంగ్ ఏ మూవీలో ఉంది అంటూ పంపించారన్నమాట. ఇండియాలో అయితే అంటూ, ఇండియాలో అడగలేదండి, ఆన్ అ హోల్ అడిగాను. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి మీరు ఇన్ డీటెయిల్డ్ వెళ్ళిపోయారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ లత ఉయ్యూరు నుంచి పంపించారన్నమాట. కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారు. పెడన జోగరాంధ్రరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, ఎస్ మీరు ప్లే చేసిన పాట అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హౌ ఆర్ యూ అంటూ పంపించారనమాట. 1990 అంటున్నారు, బట్ కాదండి. గంగరాజ్ గారు ఫ్రమ్ పెదరాజుపల్లి నుంచి, అన్నమయ్య జిల్లా నుంచి పంపించారు. ఇలానే మీరు కూడా మెసేజ్ చేయాలంటే 0866-24-8814 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి అండ్ నేను ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తున్నాను. 1999 అనమాట, బట్ 1982 నుంచి మనకి ఇమోకాన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. అంటే ఏంటి అంటే ఎమోషన్ ప్లస్ ఐకాన్స్ అనమాట. ఒక స్కాట్ ఫెహ్మాన్ అనే కంప్యూటర్ సైంటిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూనివర్సిటీలో బులెటిన్ బోర్డ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఆ బులెటిన్ బోర్డ్స్లో జోక్సా సీరియస్ విషయాలు పెడుతున్నారా అనేది చూడగానే ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఈ ఇమోకాన్స్ అనేవి స్టార్ట్ చేశారనమాట. లైక్ మనకి లైక్ ఏమంటారు, నంబర్స్తో పాటు మనం కొన్ని హ్యాష్ అని చెప్పి, ఈస్టు అని, డాష్ అని చెప్పి, సర్కిల్, హాఫ్ సర్కిల్ ఇట్లాంటివి చూస్తూ ఉంటాం కదా. సో అలాంటివి యూజ్ చేసి ఫేస్ నవ్వినట్టుగా, ఏడ్చినట్టుగా ఉన్న ఇమోజీస్ని తయారు చేశారు, ఇమికాన్స్ని స్టార్ట్ చేశారనమాట. అందుకని 1982 అని ఒకళ్ళు పంపించినట్టున్నారు. సో 1999 నుంచి ఎగ్జాక్ట్గా మనకి ఈ ఈమోజీస్ అనేవి స్టార్ట్ అయినాయన్నమాట. అంతకు ముందు ఉన్నవి ఈమికాన్స్ అంటారు. అండ్ ఈ ఈమోజీ మీనింగ్ ఏంటో మీకు తెలుసా? తెలిస్తే కనుక వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి 0866-24-8814 అనే నెంబర్కి. అండ్ యా, మీరు కూడా చాలా స్వీట్ అండ్ షార్ట్గా పంపిస్తూ ఉండండి. నేను కూడా స్వీట్ అండ్ షార్ట్గా చదువుతూ ఉంటాను. రాయిడ్ మీ అందరి కోసం మరొక సాంగ్ అయితే రెడీగా ఉంది. ఈ సాంగ్ని కూడా వింటూ ఎంజాయ్ చేస్తూ ఏ మూవీలో కూడా గెస్ చేసి నాకు పంపించేస్తూ ఉండండి. వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: హలో పిల్లా, ఇట్ మేక్స్ సెన్స్. పోలా అంటే హలో, చిగా అంటే పిల్లా.
1: చిగి మాత్రం దానికి తెలుగులో అంటే పోలా.
0: తెలుగులో ఈ వర్డ్ చాలా వాడేస్తారు, అందుకని సారు స్పానిష్ లోది గారు.

0: विविध भारती एफ एम 101.3।
1: లాంచికా అండ్ సాంగ్ వినసారు కదా. ఈ సాంగ్ ఏ మూవీలో తోడు గెస్ట్ చేస్తూ అండ్ ఈ మోజీకి మీనింగ్ ఏంటో తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి 0866244888 అనే నెంబర్కి మీ పేరు ఊరు ఆన్సర్ని ట్యాప్ చేసి. అండ్ చాలామంది అయితే ఆల్రెడీ మెసేజ్ చేస్తున్నారు, చూద్దాం ఎవరెవరు పంపించారు అనేది. కనిష్క గారు అంటూ పంపించారు ఆన్సర్ కరెక్ట్. ఆన్సర్ ఎవరు అంటే నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కర్నూలు నుంచి పంపించారనమాట. వేటపాలెం దగ్గర రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు దేవాంగ పంపించారు. నెక్స్ట్ అల్లుడు అదుర్స్ అంటూ క్యాదర్ వీరేష్ రాజవల్లి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్, నేను ప్లే చేసిన సాంగ్ అల్లుడు

అదుడ్స్ అనమాట మూవీలోనిది. అండ్ మన సందేశంలో మాటలు బదులుగా భావోద్వేగాలు, ఆలోచనలు లేదా వస్తువులను తెలియజేయడానికి ఉపయోగించే డిజిటల్ చిత్రాలు అంటున్నారు. ఏంటి నేను అన్నదేంటి, మీరు చెప్పింది ఏంటి? భాస్కర్ గారు పెడ నుంచి ఓకే, నీకు ఇలా అర్థమైందా? ఓకే, దీనికి ఈ మోజీ అనే స్పెల్లింగ్ ఉంటుంది కదా, ఈ అనే దానికి ఒక అర్థం, మోజీ అనే ఒక అర్థం ఉంటుంది. అంటే దాన్ని క్రియేట్ చేసేటప్పుడు, ఈమోజీ అనే పేరుని క్రియేట్ చేసేటప్పుడు ఆ రెండు అర్థాలని వచ్చేలాగా క్రియేట్ చేశారనమాట. సో ఈ మోజీ అలా వచ్చింది. ఇంతకీ ఏమిటా ఆ ఈమోజీకి అర్థాలు అనేది నేను చెప్తాను. ఈలోపు మీకు తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి 0866244888 అనే నెంబర్కి. అల్లుడు అదుర్స్ సినిమాలోనిది అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించారు. అండ్ పిక్టోగ్రఫీ అంటున్నారు పవన్ కరీంనగర్ నుంచి. దీపిక హైదరాబాద్ నుంచి ఎమోషన్స్ ప్లస్ ఎక్స్ప్రెషన్స్ ఐకాన్స్ అంటున్నారు దీపిక. బట్ నేను చెప్పిన, ఇంతకుముందు చెప్పిన ఆన్సర్ ఉంది కదా, సో దానికి కనెక్ట్ అవుతుంది మీరు చెప్పింది. బట్ ఈమోజీకి డిఫరెంట్ మీనింగ్ ఉందన్నమాట. అసలు ఈమోజీ అనే వర్డ్ రావడానికి ఒక మీనింగ్ అనేది ఉంది దానికి. హాయ్ చందన మేడం అంటున్నారు, ఎందుకు చందన అని నన్ను కన్ఫ్యూజ్ అవుతున్నారు. నిన్న చందన వచ్చింది, సేమ్ మెసేజ్ కాపీ పేస్ట్ చేసుంటారు నాకు తెలుసు. అండ్ గంగరాజ్ గారు ఫ్రమ్ పెదరాజపల్లి నుంచి పంపించారు, అన్నమయ్య జిల్లా అంటున్నారు. నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం పంపించారు. ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి సానుకూల భావోద్వేగాలు ఇతరులకు చూపించేవి అంటూ పంపించారు. అల్లుడు అదుర్స్ అంటూ కూడా పంపించారు. ఓకే, బట్ అది కాదు నేను చెప్తాను. పెడన జీవానంద్ ఓకే, జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు అల్లుడు అదుర్స్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శాంతినగర్ నుంచి ఒకే ఒకటి గారు పంపించారు అనమాట. మొత్తానికి మన వాళ్ళకి మీనింగ్ అంటే అదేదో అనుకుని చెప్పలేదు అనుకుంటున్నారు కొంతమంది. జపనీస్ మొబైల్ క్యారియర్ ఇంజనీర్ ఒక ఆయన 12x12 పిక్సెల్స్లో రిలీజ్ చేశారనమాట 1999లో ఈమోజీస్ని. మరి ఈ ఈమోజీస్లో ఈ అంటే పిక్చర్ అని, మోజీ అంటే క్యారెక్టర్ అని అర్థం అనమాట. సో ఈ పిక్చర్ క్యారెక్టర్స్ని కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మనకి ఈ ఈమోజీస్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు వీటిల్ని. అది సంగతి. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను నేను డెఫినెట్గా, మరి మీరైతే ఆన్సర్లో టైప్ చేయడానికి బద్దకం చూపించకుండా టైప్ చేసి పంపించండి ఓకేనా. 0866244888 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి. లాటరీ డే అనమాట ఈరోజు. మరి సరదాగా ఒకవేళ లాటరీ ఎంత తగిలితే బాగుంది అనుకుంటున్నారు మీరు? అంటే ఒకవేళ లాటరీ తగిలి మీకు ఎంతైనా వస్తే ఏం చేస్తారో కూడా పంపించండి ఆ లాటరీ మనీని. సో దీని గురించి ఇంకాస్త డీటెయిల్స్ నేనైతే ఈ షోలో చెప్తాను. రైట్ నా మీ అందరి కోసం మరొక సాంగ్ అయితే రెడీగా ఉంది. మరి ఈ సాంగ్ని వింటూ ఏ మూవీలోతో కూడా గెస్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. 0866244888 అనే నెంబర్కి మీ పేరు, ఊరు, ఆన్సర్ని కూడా టైప్ చేసి పంపించేస్తూ ఉండండి. అండ్ నేను మీ ఆర్జే కనిష్ కానీ మనం ఉన్నాం సందడే సందడిలో.

చూస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే కనీష్ కానీ మనము నమ్సందడి సందడిలో నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయితే పంపిస్తూ ఉన్నారు. మీరు మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా, అంటే ఐ మీన్ ఇంత టైప్ చేయాలని ఆలోచించకుండా పంపించండి అని చెప్పన్నాను. మన వాళ్ళు చాలా చాలా టైప్ చేస్తూ బిజీగా ఉన్నారనమాట. ఇంతకీ ఏంటి ఆ క్వశ్చన్ అంటే, ఈరోజు లాటరీ డే అనమాట. సో మీకు కనుక లాటరీ తగిలితే ఎంత తగిలితే బాగుండు అనుకుంటున్నారు, దాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఇది నేను అడిగిన క్వశ్చన్ అనమాట. మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి నగర్ నుంచి స్టిల్ టైపింగ్ అనమాట. కానీ నెక్స్ట్ క్యాదారి వీరేష్ రాజల్ మండలం నుంచి పంపించారు. నా తరువాత పవన్ కరీంనగర్ నుంచి 1 రూపాయి వస్తే చాలు, దాన్ని మిగతా అది సంపాదించుకోవచ్చు అంట. అసలు మీరు చాలా చాలా చాలా మినిమలిస్టిక్ పర్సన్ లాగా అనిపిస్తున్నారు, అంటే చాలా ఇది ఉంటే చాలు అన్నట్టుగా. నాకే లాటరీలో డబ్బులు వస్తే నేను చదువుకున్న కాలేజీకి డొనేషన్ ఇస్తాను అంటూ పంపించారనమాట. సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి పంపించారు, అది సంగతి. అండ్ నెక్స్ట్ ఇంకా మెసేజెస్ బోల్డ్ అని వస్తూ ఉన్నాయి. మీరు కూడా ఇలానే మెసేజ్ చేయాలంటే 0866248814 అనే నెంబర్కి మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి పంపించేస్తూ ఉండండి. మీ మెసేజెస్ అన్నీ కూడా నేను చదివి పంపించేస్తూ ఉంటాను, అదే మీకు వినిపించేస్తూ ఉంటాను. మీరు అయితే నేను ప్లే చేసే సాంగ్స్ ఏ మూవీస్లో కూడా గెస్ చేస్తూ ఉండండి. నేను ఇంతకు ముందు ప్లే చేసిన సాంగ్ మిస్ ఇండియా మూవీలోనిదనమాట, అది సంగతి. మరి కాన్సెప్ట్లో న్యూస్ హెడ్లైన్స్ అండ్ ఆ తర్వాత ఒక సాంగ్ తర్వాత మళ్ళీ కలుద్దాం. వింటూ స్టే ట్యూన్డ్.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ భవిష్యత్ అంతా పర్యావరణ హిత హైడ్రోజన్ ఇంధనంతో నడిచే వాహనాలదేనని అన్నారు. కొల్లేరు సరస్సులో కాలుష్యం పెరగడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కొల్లేరు లేక్ ప్రొటెక్షన్ కేసులో భాగంగా అక్రమ చేపల చెరువుల ధ్వంసానికి అటవీ శాఖకు సహకరించాలని జిల్లా అధికారులను ఆదేశించింది. ఆక్వా రైతుల విద్యుత్ రాయితీ పునరుద్దరణకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్టిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అర్హులైన ఆక్వా రైతులందరికీ విద్యుత్ రాయితీ కోసం నమోదు ప్రక్రియను ప్రారంభించి యూనిట్కు 1.50 రూపాయల చొప్పున విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 12 కోవిడ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత నెల 26 నుంచి ఈ నెల 16 వరకు 4 జిల్లాల్లో ఈ కేసులు నమోదయ్యాయని ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్ బారిన పడి 4 మృతి చెందగా వారికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నట్లు పేర్కొంది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 14 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులకు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులను పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా అమరావతిలోని సీడ్ యాక్సిస్ రోడ్డును పాత గుంటూరు జాతీయ రహదారితో అనుసంధానించే పనులను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో నిర్వహిస్తున్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణ వితరణ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద రైతులు, మహిళలు, యువత, ఇతర రంగాలకు చెందిన లబ్దిదారులకు రుణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. రోమ్ శాసనాన్ని చారిత్రాత్మకంగా స్వీకరించిన రోజుకు గుర్తుగా జూలై 17వ తేదీని న్యాయ దినోత్సవంగా జరపాలని 1998 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

వింటూ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3లో నేను మీ ఆర్జే కనిష్ కానీ ఉన్నాను. సందడి సందడిలో ఉన్నాం మనం. నేను ఒక క్వశ్చన్ అడిగాను, మీకే కనుక లాటరీ తగిలితే ఆ లాటరీ ఎంత వస్తే బాగుండు అనుకుంటున్నారు, అండ్ దాంతో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆ మనీతో అని చెప్పి అన్నాను. మన వాళ్ళు మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు, వాళ్ళ క్రియేటివిటీని అంతా కూడా యూస్ చేసి చూద్దాం ఎవరు ఏం పంపించారు అనేది. మీరు కూడా ఎలానే మెసేజ్ చేయాలంటే 08662488114 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి కనిష్క గారు ఎంత లాటరీ తగిలినా కానీ సగం కొడుకుకి సగం కూతురికి ఇస్తానండి అంటూ పంపించారనమాట. అరోరా నగర్, అరోరా నగర్ కర్నూలు నుంచి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, మీకోసం అసలు ఏమీ అక్కర్లేదు అన్నట్టుగా చెప్తున్నారు. అసలు మీరు చాలా చాలా పిల్లల గురించి ఆలోచిస్తారని కూడా అర్థమవుతుంది ఈ మెసేజ్ ద్వారా. పెడన్న జోకర్ అందరూ కాలనీ నుంచి అప్పల్ రాజు గారు, నాకు 1 కోటి రూపాయలు లాటరీ తగిలితే కనుక ప్రతి ఇంటిలో రేడియో ఉండాలి, ప్రతి ఇంటిలో విజయవాడ వివిధ భారతి ప్రసారాలు వినిపించాలి అనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి ఒక రేడియోని కొని పంచి పెడతాను మేడం అంటూ పంపించారు. ఆహా, టచ్ చేశారు ఆల్ ఇండియా రేడియో హార్ట్ని మీరు. మీరు ప్లే చేసిన పాట సేహరీ మూవీ ఆ చిత్రంలోనిది అంటూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అసలు మామూలుగా లేదండి మీ క్రియేటివిటీ. లాటరీ తగలవద్దు, మనసులోని బాధ పెట్టుకోవద్దు అంట. ఎక్కడికో వెళ్ళిపోయారు కవిత్వంతో మీరు. దమ్మోజి వెంకటాచారి గారు, వరలక్ష్మి కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, రాధిక, త్రిలోక్, నెహర్, శ్రీరామదాసు, కృష్ణాచారి, అనిత, సాయి, వర్షిత అండ్ సాయి రిత్విక్. ఇందాక మీ పేరు చదవలేదు కదా, అందుకే ఈసారి ఈ లైన్లో ఇచ్చేసాను అనమాట. కనకారావు గారు, పడన నుంచి 100 కోట్లు కావాలంట, చాలా చాలా వద్దా అనొద్దా అంటారా? ఆశ్రమం కట్టించి ఓకే 100 కోట్లు చాలు, వృద్ధాశ్రమం కట్టిస్తాను, లైఫ్ లాంగ్ రన్ చేస్తాను అంటున్నారు. అసలు చాలా చాలా ఆలోచనలు ఉన్నాయండి మీకు. నాకు లాటరీ తగిలితే మంచి ఇల్లు కట్టుకుంటా అంటూ మండూరు లక్ష్మీదేవి వెంకటగిరి సాలి కాలు నుంచి పంపించారు. నెక్స్ట్, నాకు వస్తే కనుక అనాథ పిల్లలకు 3/4 దానం చేస్తా ఎంత వచ్చినా కానీ అంటూ చిన్న అమ్మాయి

మిర్యాలగూడ నుంచి పంపించారు, హలో కనిష్క అంటూ కూడా పంపించారనమాట. నన్ను పలకరిస్తూ హాయ్ కనిష్క మేడం అంటూ మెసేజ్లు అయితే వస్తూ ఉన్నాయి మీ అందరికీ ఒకేసారి హాయ్. అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక సాంగ్ని ప్లే చేస్తున్నాను. మన వాళ్ళు పంపించిన మెసేజెస్ అన్నీ కూడా మీకు వినిపించేస్తూ ఉంటాను. మీరు వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3లో మీ ఆర్జే కనిష్క ఉంది. మరి ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తాను, వింటూ స్టే ట్యూన్.

0: भारती FM 101.3।
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా!
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
3: PM जय अब गरीबों की जय बन गई है।
4: देश

సాంగ్ అయితే వినేశారు 3 o'clock 17 minutes అవుతుంది మన స్టూడియోస్లో. సమయం మనమైతే ఉన్నాం వివిధ భారతి ఎఫ్ఎం 101.3లో సందడే సందడి ప్రోగ్రాంలో. అండ్ నేను మీ ఆర్జే కనిష్కాని. మీరు ఈ ప్రోగ్రాంలో మీరు కనుక పార్టిసిపేట్ చేయాలనుకుంటే 0866-244-8814 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి. మరి ఇంతకీ నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఈరోజు లాటరీ డే సందర్భంగా మీకు ఒక క్వశ్చన్, ఒక ఫన్నీ క్వశ్చన్ ఆర్ ఎనీ ఇమాజినరీ క్వశ్చన్ అనుకోండి, పోనీ కాస్త ఇమాజిన్ చేసుకొని చెప్పండి, మీకు కనుక లాటరీ తగిలితే ఎంత మనీ వస్తే బాగుండు అనుకుంటున్నారు అండ్ దాంతో ఏం చేస్తారని అడిగాను. మన వాళ్ళు మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు వాళ్ళ క్రియేటివిటీ అంతా యూజ్ చేసి. హాయ్ మేడం అంటూ 5,000 కనుక విన్ అయితే ఐ విల్ డొనేట్ ఇట్ టు పీపుల్ అంటూ పంపించారు గంగరాజు గారు ఫ్రమ్ పెద్దరాజుపల్లి నుంచి, అన్నమయ్య జిల్లా నుంచి పంపించారనమాట. ఎస్వి ప్రకాష్ ఫ్రమ్ చిందనమణి కర్ణాటక అంటూ పంపించారు. నాకు లాటరీ వస్తే వివిధ భారతికి ఇస్తా అంటున్నారు. అసలు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు, మామూలుగా కాదు ఆ రేంజ్ ఎక్కి ఎక్కి అక్కడ ఉన్నారనమాట. ఫ్రమ్ కామిరెడ్డిపల్లి అంటూ పంపించారు. సోమాల మండలం అన్నమయ్య డిస్ట్రిక్ట్ నుంచి పంపించారనమాట కుమారి గారు, లతా కుమారి గారు అయితే ఇంకా యా స్పెల్లింగ్ మిస్టేక్ ఏంటా అక్కడ మిస్సింగ్ అని చూస్తున్నాను. నాకు లాటరీ తగిలితే కనుక స్వేచ్ఛ సమానత్వం మెడిటేషన్ యోగా ఇండిపెండెంట్ థింకింగ్ లాంటి అన్నీ కలిపిన ట్రస్ట్ పెడతాను అంటున్నారు. సో అందరికీ అది ఇంపార్టెంట్ అని ప్రచారం చేస్తారనమాట. 1 crore rupees కావాలంట దానికి. వాట్ ఏ ప్లానింగ్, వాట్ ఏ విజన్. ఇప్పుడు వినిపించిన పాట ఆగడు మూవీలోనిది అంటూ క్యాదార్ వీరేష్ రాజవల్మణి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కాకా నుంచి శేఖర్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ 1 crore rupees కావాలి అంటూ పంపించారు. మీరు తర్వాత పంపించిన వర్డ్ స్పెల్లింగ్ మిస్టేక్కా నాకు అర్థం కాలేదు మొత్తానికి, మీరు కనుక మార్చి పంపగలిగితే పంపించండి. అనంతపురం నుంచి అనురాధ గారు ఎంత లాటరీ తగిలినా కానీ సగం నా ఫ్యామిలీ కోసం పెట్టేసుకొని మిగతా సగం డొనేషన్ ఇస్తాను అంటూ పంపించారనమాట మెసేజ్. వాట్ బ్రాడ్ థింకింగ్ అండి. ఆల్ ఇండియా రేడియో విజయవాడ వివిధ భారతి వారికి

ஹம்பாபுரம் கிராமம் சிரஞ்சீவி நாகபூஷணம் అండ్ వగ్గా శివయ్య వీళ్ళందరూ కూడా పంపించారనమాట. ముంతా పెద్దన్న వీటి కూడా పంపించారు మెసేజ్. నెక్స్ట్, నాకు 25 లక్షలు వస్తే భూమి కొంటాను, 50 లక్షలు వస్తే ఇల్లు కడతాను, ఇంటికి 25 లక్షలు, ఇంకొక 25 లక్షలు ఏమో భూమికి అంటూ కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి. మంచి ప్లానింగ్ ఉందండి మీ దగ్గర. కనిష్క మేడం గారు నమస్కారం. మీరు అడిగిన ప్రశ్నకు లాటరీ తగిలితే కనుక ఏం చేస్తారంటే డబ్బులు వద్దండి అంటూ పంపించారు. మొత్తానికి డబ్బులే వద్దంట లాటరీ డబ్బులు. ఒకవేళ వస్తా అన్నానండి, నిజంగా ఇస్తానలేదు నేను. ఎక్కువ ఫీల్ అవ్వకండి. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి శివదాసు రెడ్డి వారి కుటుంబ సభ్యులు అంటూ పంపించారన్నమాట. ఏ రాష్ట్రంలో ఉంది లాటరీ అంటున్నారు. ఏ రాష్ట్రంలో లేదు నేను చెప్తాను, మీరు వింటూ ఉండండి. గుడ్ ఈవినింగ్ అంటూ పంపించారనమాట. మీ పేరు కనిష్కానా? ఇది ఒక రాకెట్ పేరుగా తెలుసా అంటున్నారు. యాయా. నెక్స్ట్, పెడన జోగానందన కాలనీ నుంచి అప్పలరాజ్ గారు మీరు ప్లే చేసిన పాట ఆగడు మూవీలోనిది అంటూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కనకారావు పెడ నుంచి ఆగడు మూవీ అంటూ. అండ్ నమస్తే కనిష్క గారు, బాగున్నారా? లాటరీ గురించి ఊహించుకోవడమే కాబట్టి చిన్నగా నాకు కూడా కొన్ని తరాల కూర్చొని తిన్నా. ఓకే, ఆయనకు కూడా వచ్చింది ఆశ అనమాట. తరాలు కూర్చుని తిన్నా కానీ తరగనంత అన్ని కోరుకుంటాను అంటున్నారు. సో అన్నీ కావాలన్నమాట. మొహమ్మద్ జైనుద్దీన్, ఇనాయతుల్లా అండ్ భవానీ పేట మా గ్రామం నుంచి పంపించారన్నమాట, కామారెడ్డి జిల్లా నుంచి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ మచ్ అమౌంట్ ఐ వుడ్ గెట్, ఐ వుడ్ యూజ్ దెమ్ టు ప్లాంట్ ట్రీస్ అంటున్నారు జయంత్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి. జయంత్ గారు, అసలు మీకు మొక్కల మీద ఉన్న మక్కువ ఎంత బాగా తెలుస్తుందంటే దీని ద్వారా. కంటిన్యూ అండి, ఇలాగే కంటిన్యూ అవ్వండి. ఆవిరి అంటూ పంపించారు శాంతినగర్ నుంచి ఒకే ఒకడు గారు. నెక్స్ట్, లత ఫ్రమ్ ఉయ్యూరు పంపించారు. నాకు ఒక 1 crore లాటరీ వస్తే కనుక నా స్టడీస్ కోసం దాచుకొని ఒక ఇల్లు కట్టుకుంటాను మ్యామ్ అంటూ పంపించారు. అసలు ఫ్యూచర్లో ఇల్లు ఇల్లు అనేది మెయిన్ కాన్సెప్ట్ అయిపోతుంది అందరికీ కూడాను. ఇట్లన్నీ చూస్తుంటే వన్ ఆఫ్ ద నెసెసిటీస్ కదా. ఇప్పుడైతే మీ అందరి కోసం మరొక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. మిగిలిన మెసేజెస్ బ్యాలెన్స్ చూద్దాం అనమాట. నెక్స్ట్, మీరు కూడా ఎలా మెసేజ్ చేయాలంటే 0866-244-8814 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి మీకే కనుక లాటరీ వస్తే ఎంత మనీ రావాలనుకుంటున్నారు, వాటిని ఏం చేస్తారు అని అడిగాను అనమాట. నెక్స్ట్, ఇంకొక క్వశ్చన్ కూడా నేను అడుగుతూ ఉంటాను. నేను ప్లే చేసే సాంగ్స్ ఈ మూవీస్లో కూడా గెస్ట్ చేయండి అన్నాను. అండ్ ఆ తర్వాత ఈ మన మెసేజెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక రాకెట్ లాంటి క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండండి మీరు. రైట్, నువ్వు అందరి కోసం మరొక సాంగ్ ప్లే చేస్తూ సందరి సందరిని అలా కంటిన్యూ చేద్దాం. ఇంటర్ స్టేట్లో

0: Bharti FM 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

క్లాక్ 28 మినిట్స్ అవుతుంది స్టూడియోస్లో. సమయం మనం నమ్సందరి సందడిలో నేను ఒక క్వశ్చన్ అడిగాను. లాటరీ డే అనమాట ఈరోజు. మీకే కనుక లాటరీ తగిలితే మరి ఏం చేస్తారు, అంటే ఎంత మనీ వస్తే బాగుండు, ఆ మనీతో ఏం చేస్తే బాగుండు అనుకుంటున్నారు అని చెప్పన్నాను. అండ్ ఇందాక ఒకళ్ళు అడిగారు కదా, సో దాని గురించి కూడా నేను ఆల్రెడీ చెప్దామని డిసైడ్ అయ్యి వచ్చానమాట. ఇండియాలో మేజర్గా కొన్ని స్టేట్స్లో అసలు ఫుల్గా లాటరీ టికెట్ అనేది పర్మిషన్స్ ఇవ్వలేదు, బ్యాన్ చేస్తారనమాట. సో మెయిన్గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అస్సాం, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, ఈ స్టేట్స్లో లాటరీ టికెట్ కొనడం అమ్మడం అన్ని ఇల్లీగల్ అనమాట. వేరే ప్రదేశాల్లో కొన్ని ఏమంటారు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఉన్నాయి కానీ వేరే స్టేట్స్లో, కానీ అక్కడ టికెట్ కొనుక్కుందాం కదా అనుకుంటే అలా చేయకూడదు, అది కూడా పనిషబుల్ అఫెన్స్ అని అనమాట. మీరు కనుక ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ అండ్ అస్సాం స్టేట్స్లో రెసిడెంట్ అయితే కనుక డెఫినెట్గా మీరు ఇంకెక్కడ లాటరీ కొనడానికి లేదు, అది పనిషబుల్ అఫెన్స్. మీరు వేరే చోట రెసిడెంట్ అయి ఉంటే కనుక ఆ ప్రదేశాల్లో కనుక లాటరీ లాస్ ఎలా ఉన్నాయి చూసి కొనుక్కోవచ్చు, కానీ ఇక్కడుంటూ ఇంకెక్కడైనా కొందాంలే పర్వాలేదు కదా, ఇక్కడిది కాదు కదా అని అనుకొని కొనకూడదు అనమాట.

అది సంగతి. రైట్ నా మీ అందరికో సమ్ నేనైతే మీ మెసేజ్లు చదివి వినిపించేస్తూ ఉంటాను, మీరు శ్రద్ధగా వినండి. మళ్ళీ నా మెసేజ్ చదవలేన్నాడు అంతు, ఓకేనా? మొత్తానికి ఎవరు పంపించారంటే నున్న నుంచి శోభరాణి గారు, రంగారావు, సాగర్ రా, చాందిని, అవినాశ్రి అండ్ శృతివిక, వీళ్ళందరూ కూడా అనాథ శరణాలయాల్ని అండ్ వృద్ధాశ్రమానికి డొనేట్ చేస్తాను అంటూ పంపించారు. అండ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం, లాటరీలు లేవు కదా అంటూ పంపించారు. సమాధానం అని అంతవారు టైప్ చేసి లేవని చెప్పి పంపిస్తారని నేను ఇమాజిన్ చేసుకోమన్నానండి, పొరపాటున ఇమాజిన్ చేసుకోమన్నాను. నిజంగా వచ్చేస్తుందని చెప్పలేదు. ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అది సంగతి. ఆయా నాగకృష్ణ అంటూ పంపించారు అనమాట. బొండలవాడ నుంచి పంపించారు శ్రీ ఆలీ అక్బర్ స్వామి అంటూ పంపించారనమాట. నాకు కానీ లాటరీ తగిలితే కొంచెం హోమ్ రీమోడలింగ్ చేయించుకొని మిగతాని బిజినెస్లో పెడతాను అంటూ పంపించారనమాట. మొత్తానికి అలా ప్లానింగ్లో ఉన్నారు. మొదలైంది, అలా మొదలైంది అంటూ పంపించారు. కాళ శ్రీనివాసరావు గారు కోదాడి నుంచి, మీరు నా ఫ్లోని మిస్ అవ్వకుండా అలా కంటిన్యూ చేస్తున్నారనమాట. ఏమైంది అంటే అలా మొదలైంది మూవీలోంచి ప్లే అయింది సాంగ్ ఇంతకు ముందు, అది అది అనమాట. ఒక ఫ్లోలో ఉన్నారు. మీరు కూడా నేను ప్లే చేసే సాంగ్స్ మీరు కూడా గెస్ చేయాలంటే 0866-24-881-4 అనే నెంబర్కి వాట్సాప్ చేస్తూ ఉండండి. మీ పేరు, ఊరు, ఆన్సర్స్ని టైప్ చేసి ఇంతకుముందు ప్లే అయిన సాంగ్ అయితే అలా మొదలైంది మూవీలోనిది అనమాట. కనకరావు గారు పెడ నుంచి అలా మొదలైంది మూవీ అంటున్నారు. అండ్ పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్, ఇప్పుడు వినిపించిన పాట అంటూ. కామారెడ్డి జిల్లా నుంచి భవానీపేట గ్రామం నుంచి ఇనాయతుల్లా, మహమ్మద్ ఇనాయతుల్లా పంపించారనమాట కరెక్ట్ ఆన్సర్. ఏమంటారు, 10,000 రూపాయల లాటరీ కనుక విన్ అయితే ఐ విల్ డొనేట్ 5,000 టు పీపుల్ అండ్ 5,000 టు సందనే సందడి ప్రోగ్రామ్ అంట. సందనే సందడి ప్రోగ్రామ్కి డొనేషన్స్ అవసరం అంటారా? ఓకే, మొత్తానికి అలా ప్లానింగ్లో ఉన్నారనమాట. పెదరాజుపల్లి అన్నమయ్య జిల్లా నుంచి పంపించారు. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ నుంచి, అనంతపూర్ డిస్టిక్ అంటూ పంపించారు. అలా మొదలైంది మూవీని. యాక్చువల్లీ ప్రోగ్రామ్స్కి దేనికైనా మీరు డబ్బులు ఇస్తున్నారంటే దాన్ని డొనేషన్ అంటారు, స్పాన్సర్షిప్ అంటారనమాట. ఫలానా వాళ్ళు స్పాన్సర్ చేశారు అని చెప్పి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, అలా ఉంటుంది కాన్సెప్ట్. ఎస్, నెక్స్ట్ మురళి హాయ్ కనిష్క గారు అంటూ పంపించారు. రమేష్ దొంతి అనంతపురం నుంచి ఆన్సర్, 100 కోట్లు తగిలితే నేను ఒక ఏమంటారు, ఓహో ట్రస్ట్, అది మొత్తం కలిసిపోయిందండి బాబు టైపింగ్. ఓకే, ట్రస్ట్ ఓపెన్ చేసి దానితో వచ్చే ఇంట్రెస్ట్లో సగం ఆ 100 కోట్లు కలిపి మిగిలిన సగం అనంతపురం మా అదేయో కట్టయిపోయిందిగా. 200 మందిని ప్రతి సంవత్సరం సెలెక్ట్ చేసి ఇంజనీర్లను తయారు చేస్తాను. ఓకే, ముందు వెనక వెనకది ముందుకి షిఫ్ట్ అయిపోయిందనమాట, టైపింగ్ మిస్టేక్. అనంతపురం జిల్లా నుంచి పంపించారు. మొత్తానికి థ్యాంక్ యూ ఫర్ రీడింగ్ మై మెసేజ్ అంటున్నారు. డెఫినెట్గా చదువుతామండి, మీరు వింటూ ఉండండి, మిస్ అయిపోయి చదవలేదు అనుకోవద్దు. నాకే గనుక లాటరీ తగిలితే 50 లక్షలు సరిపోతాయి అంటున్నారు. ఎందుకంటే చెరువుకు ఆనుకొని ఒక ఎకరం పొలం ఉంది, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవు. ఈ లాటరీ కాస్త తగిలించే మంచి డూప్లెక్స్ ఇల్లు కట్టుకుంటాను అంటున్నారు. డూప్లెక్స్కి 50 లక్షలతో సరిపోద్ది అంటారా? ఏమోనండి, నాకు డౌటేను. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుంచి పంపించారు. కృష్ణ సంతోష్ గారు పెడల నుంచి పంపించారు. ప్రభాకర్ రావు, గంగా భవానీ, లాటరీ తగలడమే ఒక వరం, మరి అది ఎంత అయితే ఏ మేడం, లాటరీ తగిలితే చాలా అంటున్నారు. సూపర్ అండి. నెక్స్ట్ ఇంకా చాలా మెసేజ్లు ఉన్నాయి, మీరు కూడా ఎలా మెసేజ్ చేయాలంటే 0866-24-881-4 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు కనుక లాటరీ తగిలితే ఎంత తగిలితే బాగుండు, ఎంత తగిలిన లాటరీకి ఏం చేస్తారు అని చెప్పి అడిగాను. అండ్ దాంతోపాటు ఒక రాకెట్ లాంటి క్వశ్చన్ అడుగుతాను, ఆ రాకెట్ని వదులుతున్నాను చూడండి. దుకాణం, పొడవు, అన్ని, ఇవి 3 డిఫరెంట్ తెలుగు వర్డ్స్ కదా, 3 వేరు వేరు తెలుగు పదాలు. కానీ ఈ 3 తెలుగు పదాలని ఆంగ్లంలోకి అనువదిస్తే కనుక, అంటే ఇంగ్లీష్లోకి

ట్రాన్స్లేట్ చేస్తే ఒక 5 అక్షరాలు ఫిల్ చేసే బాక్స్లో సరిపోతాయంట. ఇప్పుడు దుకాణం కానివ్వండి, పొడవు కానివ్వండి, అన్నీ కానివ్వండి, ఇవన్నీ ఫిల్ చేసినాయి అంటే ఒకదాన్ని ఫిల్ చేశాక మళ్ళీ దాన్ని ఆ వర్డ్స్ని తీసేయకుండానే ఈ పేర్లన్నీ కూడా అందులో సరిపోతాయి, పొడవు, దుకాణం అన్నీ అనేవి. సో మొత్తానికి ఆ టోటల్ 5 లెటర్ వర్డ్ ఏమై ఉంటుంది మీకు తెలిస్తే కనుక 0866244888 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి మీ పేరు, ఊరు, ఆన్సర్ని టైప్ చేసి. రైట్ నా, మీ అందరి కోసం మరొక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఈ సాంగ్ ఏ మూవీ లేదో కూడా గెస్ చేయండి, వింటూ స్టే ట్యూన్డ్.

40 మినిట్స్ అవుతుంది స్టూడియోస్ లో సమయం మనం ఉన్నాం సందడేస్ సందడిలో మా సరదాల ఆకాశవాణి అంటూ పంపించారనమాట. నా పేరుని ఇంత వెరైటీగా రాయొచ్చని నేను ఇప్పుడే చూస్తున్నానండి, కొత్తగా తెలుసుకున్నాను నేను. బి రాజేష్, రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని అండ్ శివలింగమ్మ, పెద్ద ఆంజనేయులు వీళ్ళందరూ కనుక పంపించారనమాట. వీళ్ళందరూ అనంతపురం జిల్లా నుంచి పంపించారు, రాణినగర్ గుత్తి రోడ్ నుంచి. నాకే గనక లాటరీనే గనక 1 కోటి రూపాయలు తగిలితే గనక కారు కొని ఆ కారులో ప్రపంచయాత్ర చేస్తానండి అంటున్నారు. కానీ ప్రపంచయాత్ర ప్రపంచం అంతా రోడ్డు దొరకదండి మీకు. ఆ కారుని మళ్ళీ వేరే ప్లేస్కి మోసుకెళ్ళాలంటే బోల్డంత ఖర్చు అవుతుంది, మీకు తెలుసో లేదో కానీ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ కనిష్క గారు, మీరు ప్రచారం చేస్తున్న సందడి సందడి కార్యక్రమంలో మంచి మంచి క్వశ్చన్లు వేస్తారు, సమాధానాలు చాలా సంతోషం. ఇప్పుడు మీరు ప్రసారం చేసిన, అది ప్రసారం అండి, ఓకే, పాటలు నా చెల్లి అనే సాంగ్ వచ్చేసి బీరువా మూవీలోనిది, మేము చెప్తున్నాము అంటూ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లి వెంకటేష్ శ్యామల పంపించారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. లాటరీలో డబ్బులు వస్తే బుద్ధులు మారుతాయి అంటున్నారు. ఓకే, బుద్ధులు మారుతాయో లేదో తర్వాత అండి, జస్ట్ ఒక ఇమాజినేషన్ అండి. వస్తే ఎంత బాగుంటుంది, అది దాన్ని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏదో కొంచెం సేపు ఆనందపడమంటున్నానండి. దానికి కూడా మీరు ఆలోచిస్తారేంటండి. నాకైతే ఒక విషయం చెప్పాలనుంది, తర్వాత ఏం జరుగుతుందో ఆ తర్వాత. ముందు మనం గనక ఒక ఊహని ప్రొడ్యూస్ చేసాము అంటే అది మనం చేయగలము ఆర్ జరుగుతుంది అని మన బ్రెయిన్ నమ్ముతుంది అనమాట. సో ఆ హ్యాపీ హార్మోన్స్ అనేవి పెరుగుతాయి. అండ్ నేచర్ పరంగా చూస్తే గనక నేచర్లోకి మనం ఏదైనా చెప్తున్నాము, పంపిస్తున్నాము మెసేజ్ అంటే బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటారు, ఐడియా ఉందా? సో సమ్ వాట్ లైక్ దట్, అలాంటి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. ఎప్పుడొకప్పటికి మనకి ఆనందం కలిగించే విషయాలు ఏదో ఒక రకంగా జరుగుతాయి, మనం ఊహించుకుంటే కనుక, అన్ని పాజిటివ్గా వెళ్తూ ఉంటే కనుక. నెగిటివ్గా ఆలోచిస్తే కూడా నెగిటివ్గా జరిగే ఛాన్సెస్ చాలానే ఉంటాయి. సో ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్లో ఉండండి, పాజిటివ్గా ఆలోచించండి, అంతా మంచి జరగాలని ఊహించండి, మంచిగా ఉండాలని ఆలోచించండి, అంతా మంచి జరుగుతుంది. ఓకేనా, హ్యాపీ. నెక్స్ట్ పవన్ కరీంనగర్ నుంచి, యా మొత్తానికి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్, ఎవరు డీకోడ్ చేయలేరేమో అనుకున్నాను నా రాకెట్ లాంటి క్వశ్చన్కి. ఆన్సర్ అయితే పవన్ గారు పంపించేశారనమాట, దుకాణం పొడవు అని. ఈ 3 వర్డ్స్ని 5 బాక్సెస్లో ఒకే ఇంగ్లీష్ వర్డ్లో కన్వర్ట్ చేసి పెట్టాలంటే ఎలా పెడతారు అని అడిగాను, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలా మొదలైంది మూవీ అంటూ పంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణం, వగ్గశివయ్య, ముంతావెద్దన్ వీళ్ళందరూ కూడా బీరువా సినిమా అంటూ కూడా పంపించారనమాట. నెక్స్ట్ వై డిలీట్ అండి, నేను ఇప్పుడే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను, ఈలోపు డిలీట్ చేసి పడేసరి ఎప్పటికీ చూడదు నా మెసేజ్ చదువు అనుకుంటున్నారు, మిస్టేక్ పంపించారు. పెడని జోగాతను కాలం నుంచి పంపించారన్నమాట అప్పలరాజు గారు, మీరు ప్లే చేసిన పాట బీరువా మూవీలోనిది అంటూ పంపించారన్నమాట. ఆనియన్ అంటున్నారు, కాదండి, కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడి నుంచి పంపించారు. నెక్స్ట్ అనంతపూర్ నుంచి ఎన్ఎంటి గారు పంపించారు అనుకుంటా, ఐ థింక్ ఆ డిలీట్ చేసిన మెసేజ్. కనిష్క గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ అలా మొదలైందంటే నిజామాబాద్ నుంచి మహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహ భాను జైనుద్దీన్ పంపించారు. ఇలానే మీరు కూడా మెసేజ్ చేయాలంటే 0866244884 అనే నెంబర్కి మెసేజ్ చేయండి, మీ పేరు ఊరు ఆన్సర్ని టైప్ చేసి. మొత్తానికి దుకాణం పొడవు అన్ని కలిపితే ఒక 5 ఇంగ్లీష్ లెటర్స్గా మార్చి కనుక మనం 5 బాక్సెస్లో ఫిల్ చేయాలంటే మీరు ఎలా చేస్తారు అని అడిగారు. ఒకే ఒక్కళ్ళు ఆన్సర్ చేశారు, ఇంకా ఎవరు పంపిస్తారో చూద్దాం. ఓకే, కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి డీకోడ్ చేసేసారు మొత్తానికి. మీరు అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు గారు పంపించారు. లాటరీ క్వశ్చన్ కంటిన్యూ చేద్దాం, మీరు కనుక

లాటరీ తగిలితే ఒక ఎంత తగిలితే బాగుండనుకుంటున్నారు, దాంతో ఎంత ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆ మనీతో నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి 0866244888 అనే నెంబర్కి. అండ్ రైట్ నౌ మీ అందరి కోసం మరొక సాంగ్ అయితే రెడీగా ఉంది. ఈ సాంగ్ ఏ మూవీలో కూడా గెస్ చేయండి. వింటూ స్టే ట్యూన్ టు వివిద్ భారతి FM 101.3 అండ్ నేను వ్యాజి కనిష్క.

వర్డ్స్ని కూడా ఫిల్ చేయడానికి ఒక 5 బాక్సెస్ ఇస్తే కనుక ఇంగ్లీష్లో ఎలా ఫిల్ చేస్తారు అని చెప్పి అడిగాను అనమాట. మన వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు, కనకారావు గారు పెడ నుంచి ధరువు మూవీ అండ్ కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారనమాట ఈ క్వశ్చన్కి కూడా. ఎస్వి ప్రకాష్ ఫ్రమ్ చింతామణి అంటూ పంపించారు కర్ణాటక నుంచి, నాకు లాటరీ వస్తే మెగాస్టార్తో సినిమా చేస్తా అంటున్నారు. ఒక రేంజ్ ఇమాజినేషన్ ఉందండి. మాచాని నాగరాజు గారు భువనేశ్వరి కొడుమూరు నుంచి పంపించారన్నమాట, కొండపేట నుంచి. జవాబు అంటున్నారు, నాకే కనుక లాటరీ డబ్బులు వస్తే నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా భగవద్గీత శ్రీమద్ రామాయణం ఈ 2 రకాల గ్రంథాలను పంపిణీ చేద్దాం అనుకుంటున్నానండి అంటున్నారు. మొత్తానికి భాస్కర్ పెడ నుంచి స్మాల్ అంటున్నారు, యాక్చువల్లీ దుకాణం పొడవు అనే దాంట్లో ఇది సెట్ కాలేదు, ఇంకేదైనా వర్డ్ ఆలోచించండి. కొంచెం దగ్గరకు వచ్చేసారు. జయం భాష ఫ్యామిలీ కర్నూలు నుంచి పంపించారన్నమాట. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్ ఇంతకి పంపించింది పడన్న జోగరాంధ్రో కాల్ నుంచి అప్పలరాజు గారు, రాంగ్ ఆన్సర్. ధర్వ మూవీ కరెక్ట్ ఆన్సర్ అండా. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణం వంగ శివయ్య గారు, ముంతా పెద్దన్న గారు, వీళ్ళందరూ కూడా పంపించారు. మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు. ధర్వు మూవీ అండ్ కరెక్ట్ ఆన్సర్ కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ్ నుంచి, గుడ్ ఈవినింగ్ కనిష్క గారు అంటూ నిజం చెప్పాలంటే అనే పాట రంగారెడ్డి జిల్లా నుంచి అంటూ పంపించారు. ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల వీళ్ళందరూ కూడా పంపించారు. నరేష్ అయ్యార్ సంగీతం కూర్చారంటారా. మొత్తానికి ఇంత డీటెయిల్డ్గా పంపిస్తారనుకోలేదు. ధర్వు మూవీ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు ధర్వు మూవీ అంటున్నారు, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సతీష్ సాహితి సుహాన్ బొలాపూర్ ఎక్స్ రోడ్ హైదరాబాద్ నుంచి పంపించారు అనమాట. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రేమ్ ఓకే ఫ్రమ్ మచిలీపట్నం అంటారా. ఆన్సర్ వచ్చి నా ఒపీనియన్ నా దుకాణం అనుకుంటున్నాను. ఓకే దుకాణం అంటే షాప్. ఓకే ఇలా చేశారు కానీ మొత్తానికి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మొదట్లో రాంగ్ అనిపించినా కానీ ధర్వు సాంగ్ అంటూ పంపించారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుంచి కడప జిల్లా అంటున్నారు. పోకిరి మూవీలు అనేది అంటున్నారు, కాదండి ఓహో ప్లే చేయమంటారా, కష్టం అండి. నాగ కృష్ణ గారు పంపించారు. నెక్స్ట్ లత ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి పంపించారు, స్పేస్ స్టోర్ స్టాల్ అంటున్నారు. ఆప్షన్స్ ఇచ్చారు నాకు, నాకు ఆన్సర్ పంపిస్తే చాలు. మొత్తానికి మీ 3 ఆప్షన్స్లో ఒక ఆన్సర్ కరెక్ట్ అనమాట. కనిష్క గారు పాట అంటూ పలానా పాటలు చాలా బాగున్నాయి అంటారా, ఓకే బాగా వాయిస్ సో స్వీట్ మేడం అంటున్నారు మురళి, థ్యాంక్ యూ. అండ్ జాప భువనేశ్వరి భూలక్ష్మి వెల్లుల్ల నుంచి పంపించారు, మీరు వినిపించిన పాట ధరువు మూవీలోనిది అంటున్నారు. నెక్స్ట్ ధరువు మూవీ అంటూ గుంటూరు జిల్లా నుంచి దాసిరిపాలెం నుంచి శివదాసు రెడ్డి తిరుపతమ్మ వీళ్ళందరూ కూడా వారి కుటుంబ సభ్యులు కలిసి పంపించారు. అమ్మో ఇంకా చాలా మెసేజెస్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట. మొత్తానికి ఇంకెవరు మెసేజ్ చేయకండి, మన షో కంప్లీట్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది. కనిష్క మేడం గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ పంపించారు. పెడన జోగనందన కాల్ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. ఆహా ఇది కదా నేను అడిగింది, ఇలా క్లారిటీగా పంపిస్తారని ఎక్స్పెక్ట్ చేశానండి. కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి మొత్తానికి మీరు పంపించారు. పెడన్ నుంచి ప్రభాకర్ రావు గారు గంగ భవాని ఆన్సర్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ అంటున్నారు. ఇంతకీ ఎవరు మీ పేరు ఊరు ఏమీ చెప్పలేదండి. భాస్కర్ పెడన్ నుంచి పంపించారు. అండ్ పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ ధరువు మూవీ అంటున్నారు, సూపర్ సాంగ్ బట్ ఐ డోంట్ అండర్స్టాండ్ ది క్వశ్చన్ అంటున్నారు. మొత్తానికి నేను ఆన్సర్ కూడా రివీల్ చేసేస్తాను. ఇప్పుడు అన్నీ అంటే ఇంగ్లీష్లో ఆల్ అని వస్తుంది, పొడవు అంటే టీఏఎల్ఎల్ టాల్ అని వస్తుంది, అంటే ఆల్కి ముందు టీ పెడితే సరిపోతుంది. దుకాణం అంటే మనం షాప్ ఒకటే కాదు, ఇంగ్లీష్లో స్టాల్ అని కూడా అంటామన్నమాట. సో టాల్కి ముందు ఎస్ పెడితే స్టాల్ అయిపోతుంది. సో మొత్తానికి 5 బాక్సెస్లో మనం ఈ 3 పదాలని చక్కగా కూర్చేసాం అనమాట. అది ఆన్సర్. గంగరాజు గారు ఫ్రమ్
పెద్దరాజుపల్లి అన్నమయ్య జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ విన్నారని అనుకుంటున్నాను.

చేస్తున్నారు విత్ భారతి ఎఫ్ఎం 101.3 అని నేను మీ ఆర్జే కనిష్కా. మనం ఉన్నాం సందరి సందరిలో. మన వాళ్ళు దుకాణం పొడవు అని వీటిలన్నింటినీ కూడా, అంటే ఈ మూడు

గాయత్రి తిరుపతి నుంచి పంపించారు. అండ్ నెక్స్ట్ ఎవరు పంపించారు, ఎంఎస్ నారాయణ ప్రసన్న ఫ్రమ్ నర్సరావుపేట పంపించారు. మొత్తానికి మనకు వచ్చిన మెసేజ్ అని కంప్లీట్ చేసేసాము. ఈరోజు సక్సెస్ఫుల్గా మన సందర్శనని కంప్లీట్ చేసుకున్నాం. ఫైనల్గా మీ అందరి కోసం ఒక సాంగ్ ప్లే చేస్తూ జెమిని మూవీలోంచి మీకోసం బై బై చెప్పేస్తున్నాను. సందర్శనకి నెక్స్ట్ మనకి ప్రోగ్రామ్ ఉంటుంది, స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్. సో డెఫినెట్గా వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. వివిధ భారతీయ FM 101.3.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణాతీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో

0: వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
0: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది. రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

35 మినిట్స్ అవుతుంది స్టూడియోస్ లో సమయం. మరి ఇప్పుడైతే వివిధ ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఓకే, హీరో సాంగ్స్ అంటే అల్లు అర్జున్ మూవీస్ లోంచి సాంగ్స్.

అయితే ప్లే చేస్తూ ఉంటాను. ఆల్రెడీ మీరు సాంగ్ నా సామి సాంగ్ వినేశారు, అండ్ నెక్స్ట్ మీ అందరి కోసం మా బ్యూటిఫుల్ లవ్ సాంగ్ అండ్ ఇంకా కొన్ని అల్లు అర్జున్ యాక్ట్ చేసిన మూవీస్లోంచి, సరైనోడు మూవీలోంచి, అతిలోక సుందరి అండ్ సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీలోంచి శీతాకాలం అనే సాంగ్ అయితే బ్యాక్ టు బ్యాక్ వస్తూ ఉంటాయి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నా పేరు సూర్య, నాయిల్ ఇండియా మూవీలోంచి ఈ బ్యూటిఫుల్ లవ్ సాంగ్ మీ అందరి కోసం వింటూ స్టే ట్యూన్డ్.

ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య వీరందరూ రైట్ ఆన్సర్ పంపించేసేసారు. ఓకేనండి. ఆ తర్వాత నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి, హంపపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ, వల్ల శివయ్య, ముంతా పెద్దన్న. ఆ తర్వాత గుంటూరు జిల్లా దాసిరిపాలెం నుండి శివదాసిరెడ్డి, తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు, మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుండి. తర్వాత పంపించిన వారు ఎవరు అంటే సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి. తర్వాత ఏసుపాదం హేమ సుందర్ ఒంగోలు నుంచి. నెక్స్ట్ పంపించిన వారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడినుద్దీన్, మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్. ఆ తర్వాత ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకిర్ భాయ్, మహమ్మద్ రఫీ భాయ్, ప్రకాష్ కాదర్ బాషా భాయ్, సర్దార్ భాయ్, ఇంకా సుధాకర్, వీరందరూ నెల్లూరు జిల్లా నుంచి పంపించేసేసారు. సో మరి అదండి, మరి ఈరోజు నేను అడిగినటువంటి లాస్ట్ క్వశ్చన్. ఆల్మోస్ట్ అందరూ రైట్ ఆన్సర్ పంపించారు, ఎవరు రాంగ్ ఆన్సర్ పంపించలేదు. సట్లేజ్ నదిపై నిర్మించినటువంటి ప్రముఖ బహుళార్థ సాధక ప్రాజెక్టు పేరు ఏంటి అని అడిగాను. భాక్రా నంకల్ ప్రాజెక్ట్ అనమాట. ఈ ప్రాజెక్టు 1963లో నిర్మించడం జరిగింది. సో మరి ఇదండి ఈరోజు యువలయ. ఎలా ఉన్నాయి క్విజ్ క్వశ్చన్స్? మా ఎంజాయ్ చేసేసారు కదా. ఈ మాత్రం ఆలస్య చేయకండి, మళ్ళీ రేపు సేమ్ టైం యువలయ మీ ముందుకు వచ్చేస్తుంది. మరిన్ని క్విజ్ క్వశ్చన్స్తో ఆన్సర్ చేయడానికి మీరు రేపటి యువలయకి సిద్ధమవుతూ ఉండండి. ఇప్పుడైతే గనక మీకోసం రంగ్దే మూవీ నుంచి సిద్ శ్రీరామ్ పడిన ఈ బ్యూటిఫుల్ సాంగ్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.

యువలయ మీరింతవరకు విన్నారు.

వింద. లేపాక్షిక కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు. ముందుగా యువతరం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం నుండి రాస్తున్న శ్రోతలు

అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి హంసిని హరిణి నైన, మోక్షిత్ రాజేష్, లలిత మహేష్, రజని సుధీర్, రజిత మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్న పాట ఆదిత్య 369 చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జికే శైలజ ఆలపించిన ఈ పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: PM జై అబ్ గరీబో కి జై బన్ గయీ హై.
2: భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా చేయడానికి దేశపు యువత సంకల్పించింది. నేడే అర్హత గల లబ్ధిదారులకు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించి నూతన సంవత్సర కానుకగా అందజేయండి. 60 కోట్ల కన్నా ఎక్కువ మంది లబ్ధిదారులకు లభిస్తుంది 5 లక్షల రూపాయల ఉచిత చికిత్స హక్కు. నేడే ఆయుష్మాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అర్హత గల లబ్ధిదారులు ఆయుష్మాన్ కార్డులను తయారు చేయించుకోండి. అధిక వివరాలకై 1455 కి కాల్ చేయండి.

0: వినా పాట పెదరాయుడు చిత్రంలోనిది. కోరిన శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మాన్విత్.
1: హర్పల్ ఆప్కే సాథ్. మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కే సాథ్.
2: అబ్ 70 వర్ష సే అధిక ఉమ్ర కే దేశ్ కే హర్ బుజుర్గ్ కో అస్పతాల్ మే ముఫ్త్ ఇలాజ్ మిలేగా.
3: దేశపు యువత చేసుకున్నారొక నూతన సంవత్సర సంకల్పం. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకై ఆయుష్మాన్ వయా వందనా కార్డు తయారు చేయాలని, 5,00,000 రూపాయల ఉచిత చికిత్స బహుమతిగా అందజేసి భారతదేశాన్ని ఆయుష్మాన్ చేయాలని. నేడే ఆయుష్మాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 70 ఏళ్లు లేదా అంతకన్నా ఎక్కువ వయసు గల వృద్ధులకు ఆయుష్మాన్ వయా వందన కార్డ్ తయారు చేయించండి. అధిక వివరాలకై 1455555కి కాల్ చేయండి.

0: విన్నా పాట ప్రేమాభిషేకం చిత్రంలోనిది. కోరిన శ్రోతలు, గుత్తి రోడ్డు రాణినగర్ అనంతపురం నుండి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, ఆంజనేయులు, వన్నమ్మ, హనుమంతప్ప, రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, కరుణాకర్.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు BIS విజయవాడ బ్రాంచ్.

0: విన్నా పాట. అన్నయ్య చిత్రం కోసం హరిహరన్ హరిణి ఆలపించిన పాటది. కోరిన శ్రోతలు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేష్, కృష్ణ సూర్యకళ, రేఖా చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయి ప్రకాష్, సాయికుమార్, శ్యామల, విజయ్ కుమార్, వెంకటేష్, నరసింహరావు, వసుంధర, రితిక, లావణ్య, భానుశ్రీ, రింగి, బేబీ దేవేందర్, భవ్యశ్రీ, అశోక్ బాబు, శోభారాణి. ప్రతి ఏడాది మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

మీరు ఇంతవరకు లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం యువవాణి యువజనుల కార్యక్రమం

ముందుగా శాస్త్రీయ సంగీతం. ఇందులో కుమారి డి సోమలాస్య గారి గానం ఇప్పుడు విందాం.

ఎవరికైనా ఈ పాట అద్భుతమైనటువంటి ఇన్స్పిరేషన్. మనకొచ్చే ప్రతి కష్టం కూడా మన యొక్క సత్తా ఏందో చూపించడానికే వస్తుంది, వస్తుంది కానీ మనల్ని భయపెట్టడానికి కాదు అని చెప్పారు అబ్దుల్ కలాం గారు. అందుకే

ఇప్పుడు పాడబోయే పాట కీర్తన కీరవాణి రాగంలోది, తాళం ఆది తాళం. రచన ముత్తయ్య భాగవతర్.

ఎవరికైనా ఈ పాట అద్భుతమైనటువంటి ఇన్స్పిరేషన్. మనకొచ్చే ప్రతి కష్టం కూడా మన యొక్క సత్తా ఏందో చూపించడానికే వస్తుంది, వస్తుంది కానీ మనల్ని భయపెట్టడానికి కాదు అని చెప్పారు అబ్దుల్ కలాం గారు. అందుకే

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర అభివృద్ధిలో బ్యాంకులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర లక్షద్వీప్ ప్రాంతం వరకు సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా రాష్ట్రంలో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో ఈరోజు ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో కలిసి పాల్గొని కేంద్ర ప్రభుత్వ పథకాల కింద 103,246 మందికి 3,216 కోట్ల రూపాయల రుణాలను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ బ్యాంకులు ఇచ్చే రుణాలు రైతు భవిష్యత్తును, యువత ఆశయానికి, మహిళా సాధికారతకు, పారిశ్రామికవేత్త కలలకు పెట్టుబడిగా నిలుస్తాయన్నారు. గతంలో బ్యాంకులకు వెళ్లి రుణాలు తీసుకోవాల్సి వచ్చేదని, అయితే ఇప్పుడు బ్యాంకులే మన దగ్గరకు వచ్చి రుణాలు ఇస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వం అమరావతి పోలవరానికి, విశాఖ స్టీల్ ప్లాంటుకు ఆర్థిక సహకారం అందించడంతో పాటు రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మార్చేందుకు 40,000 కోట్ల రూపాయల ఆర్థిక సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: ప్రజల వద్దకే బ్యాంకులు వెళ్లి రుణాలు అందించడం, ఇలాంటి రుణమేళాలని నిర్వహించడం గర్వకారణం. ఈరోజు బ్యాంకులు కేవలం రుణ

0: ప్రోత్సాహాలు ఇచ్చే సంస్థలు మాత్రమే కాదు, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు. ఈ రోజు మీరు ఇచ్చిన రుణం ఒక రైతు భవిష్యత్తు మార్చడానికి, ఒక యువకుడి ఆశయానికి, ఒక మహిళ సాధికారతకు, ఒక పారిశ్రామికవేత్త కలలకు పెట్టుబడిగా నిలుస్తుంది, జీవితాలను మారుస్తుంది.
1: భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పల్నాడు జిల్లా నరసారావుపేటలో ఈరోజు జరిగిన వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల క్రెడిట్ అవుట్రీచ్ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ, బ్యాంకులు ప్రజల దగ్గరకు వెళ్లి సేవలు అందించాలన్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన అని అన్నారు. వీధి వ్యాపారులకు కూడా ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి వారి వ్యాపార అభివృద్ధికి సహకరించాలని అవుట్రీచ్ కార్యక్రమం చేపట్టామని, మైక్రో ఫైనాన్స్ కోసం వడ్డీ వ్యాపారుల నుంచి అప్పు తీసుకోవడం, అధిక వడ్డీలు చెల్లించడం సరికాదనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఎలాంటి హామీ లేకుండా తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తే వ్యాపారులు, మహిళలకు ప్రయోజనం అందుతుందన్నారు. బ్యాంకులు గ్రామ గ్రామాలకు వెళ్లి లబ్ధిదారులకు ఎలాంటి హామీ లేకుండా రుణాలు ఇస్తున్నాయని, అర్హత ఉంటే రుణాలు ఇచ్చి వారిని ప్రోత్సహించాలన్నదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని నిర్మలా సీతారామన్ పేర్కొంటూ,
2: తోపుడు బండిలో పెట్టుకుని వ్యాపారం చేసే చిన్న చిన్న వ్యాపారులకు కూడా గ్యారంటీ లేకుండా గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి వాళ్ళకి బిజినెస్ నడిపించడానికి వీలుగా చెయ్యండి అన్నారు. ప్రతి ఒక్క బ్యాంకు కూడా గ్రామాలకు వెళ్లి ఎవరికి ఇప్పటి వరకు లోన్ దొరకలేదో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి బాల మనం లోన్ ఇప్పించాం. బ్యాంకులు మీ వైపు వస్తున్నాయి, ఎవరికి అర్హత ఉందో వాళ్ళకి ఇవ్వాలనే ఆ మనస్తత్వంతో బ్యాంకు వెళ్తుంది. గ్రామంలో ఉండి
1: వర్జీనియా పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టొబాకో బోర్డును కోరారు. పొగాకు కొనుగోళ్ల పురోగతిపై ఈరోజు జరిగిన టెలికాన్ఫరెన్స్లో మంత్రి మాట్లాడుతూ, గత 4 రోజులుగా పొగాకు కొనుగోళ్లు గణనీయంగా పెరిగాయని, రోజుకు సుమారు 850,000 కిలోల పొగాకును కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం గరిష్టంగా కిలోకు 250 రూపాయల వరకు ధర లభిస్తోందని, మరింత మెరుగైన ధర వచ్చేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని టొబాకో బోర్డును కోరారు. అలాగే తక్కువ నాణ్యత గల పొగాకును సాగు చేసిన రైతులు కూడా నష్టపోకుండా వారికి గిట్టుబాటు ధర లభించేలా కొనుగోలు సంస్థలతో చర్చించాలని అధికారులకు సూచించారు. ఉత్పత్తిని నియంత్రించడం ద్వారా రైతులకు స్థిరమైన గిట్టుబాటు ధరలు లభించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్తో ఈరోజు సమావేశమై 5 అత్యంత కీలకమైన పెండింగ్ ప్రతిపాదనల నివేదికను సమర్పించారు. ఈ ప్రతిపాదనలపై కేంద్ర కార్యదర్శి సానుకూలంగా స్పందిస్తూ, వీటికి అధిక ప్రాధాన్యత ఇచ్చి నెల రోజుల్లోనే స్పష్టమైన రూపాన్ని తీసుకువస్తామని, త్వరలోనే సర్క్యులర్ను జారీ చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి సమర్పించిన ప్రతిపాదనల్లో రాజమహేంద్రవరంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం, రాష్ట్రంలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ కేంద్రాన్ని నెలకొల్పడం, లలిత కళా అకాడమీ ప్రాంతీయ కేంద్రాన్ని స్థాపించడం, విజయవాడలో అత్యాధునిక కళాక్షేత్ర ఆడిటోరియం నిర్మాణం చేపట్టడం, కడపలో కేంద్ర సాహిత్య అకాడమీ ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వంటివి ఉన్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ రాష్ట సచివాలయంలో ఎల్నినో ప్రభావంపై పలు శాఖల అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేసి ప్రాణ ఆస్తి పంటల నష్టాన్ని పూర్తిగా నివారించాలని ఆదేశించారు. హైరిస్క్ రైతు సేవా కేంద్రాలు మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి పరిస్థితులను ప్రతిరోజు పర్యవేక్షించాలని, రైతులకు నిరంతరం సాంకేతిక సలహాలు అందిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగు, తక్కువ కాలపరిమితి పంటలు, డ్రై సోయింగ్ను విస్తృతంగా ప్రోత్సహించాలని సూచించారు. మిగులు జిల్లాల నుంచి కొరత జిల్లాలకు పశుగ్రాస రవాణా వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రతి మండలంలోనూ కనీసం ఒక పశు శిబిరం ఏర్పాటు చేసి పశువులకు తాగునీరు, పశుగ్రాసం, వైద్య సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని సాయి ప్రసాద్ చెప్పారు. రాజధాని అమరావతిలో రివర్ ఫ్రంట్ టూరిజం ప్రాజెక్టులపై రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఏడీసీఎల్ అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. రాష్ట సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి, అధికారులు పాల్గొన్నారు.

అమరావతిలో రోడ్లు భవనాల నిర్మాణం పూర్తయ్యే సమయానికి టూరిజం ప్రాజెక్టులు పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలను పరిగణనలోకి తీసుకుని పర్యాటకులను ఆకర్షించేలా ప్రాజెక్టులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. దేశ సర్వతోముఖాభివృద్ధికి రైల్వేలు కీలకమని రాష్ట విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. అమృత్ భారత్ పథకం కింద అత్యాధునిక సౌకర్యాలతో దేశవ్యాప్తంగా అభివృద్ధి చేసిన 75 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వర్చువల్గా ప్రారంభించిన సందర్భంగా తెలియజేశారు.

0: అమృత్ భారత్ పథకం కింద అత్యాధునిక సౌకర్యాలతో దేశవ్యాప్తంగా అభివృద్ది చేసిన 75 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వర్చువల్గా ప్రారంభించిన సందర్భంగా తెలియజేశారు. ఇందులో భాగంగా 12.56 కోట్ల రూపాయల ఖర్చుతో అభివృద్ది చేసిన మంగళగిరి రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవంలో మంత్రి లోకేష్ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, కనెక్టివిటీ పెరిగితేనే ప్రగతి సాధ్యమవుతుందన్నారు. దేశ ఆర్థిక సామాజిక ప్రగతిలో రైల్వే శాఖ కీలక పాత్ర పోషిస్తోందని, దేశాన్ని ఏకం చేసే ఏకైక అతిపెద్ద సంస్థ రైల్వే మాత్రమే అని పేర్కొన్నారు. కాగా నేడు ప్రధానమంత్రి ప్రారంభించిన రైల్వే స్టేషన్లలో రాష్ట్రంలోని కంభం, రాయనపాడు స్టేషన్లు కూడా ఉన్నాయి. నైరుతి బంగాళాఖాతం నుండి ఉత్తర లక్షద్వీప్ ప్రాంతం వరకు సగటు సముద్రమట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని, వీటి ఫలితంగా రానున్న 2 రోజుల్లో కోస్తా ఆంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని పేర్కొంది. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశముందని, బలమైన గాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కాలువ చివరి భూముల వరకు సాగునీరు అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సెంట్రల్ డెల్టా వాటర్ మేనేజ్మెంట్ పర్యవేక్షణలో భాగంగా ఆయన ఈరోజు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, ఐతాబతుల ఆనందరావులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బొబ్బర్లంక నుండి సమనసలాకుల వరకు పర్యటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర అభివృద్దిలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. భారత్ అభివృద్ది చెందిన దేశంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7 గంటలకు లలిత గీతం, 7:15 పల్లె ప్రాంతాలు, ఇందులో స్థానీయ దేవుళ్లపై జానపదాలు, అలాగే టి నాగేంద్ర బృందం ఆలపించే జానపద గీతాలు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 అభిలాష కార్యక్రమంలో మీరు లేఖల ద్వారా కోర సినిమా పాటలు. 8:45 సామరస్యం నాటిక, రచన కె రవీంద్ర త్రివిక్రమ్, నిర్వహణ ఉదయ్ భాస్కరమూర్తి. 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ హెచ్ గుండూరావు గారి గానం, 10:00 ఇంద్రధనసు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు. ఇవండి ఈ సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

రేపు ప్రసారం అయ్యే కార్యక్రమాల వివరాలు రేపు ఉదయం 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళశాసనం. వినయగుమాట వినిపిస్తున్నవారు శ్రీ ఎస్ఎల్వి రాజగోపాలాచార్యులు. 6:35 సేద్యపు శుద్ధులు. ఇందులో లేగదూడల పెంపకం సంరక్షణ, హేమంతరాజు గారి ప్రసంగం.

6:55 ప్రసార వివరాలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు. 7:15 భగవద్గీత పారాయణం, గానం, వ్యాఖ్యానం మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. అనంతరం ఆలోచన లోచనం, రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య. అనంతరం ఎందరో మహానుభావుల కార్యక్రమంలో ప్రముఖ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ గురించిన వివరాలు, వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి. 8:15 ఆంగ్లంలో వార్తలు. 8:30 ప్రకాశం జిల్లా సమాచార లేఖ, రచన ఎంబీఎస్ ప్రసాద్. 8:35 హలో అభిలాష, శ్రోతలు ఫోన్ ద్వారా కోరే సినిమా పాటలు. 9:30 ఏకచిత్ర గానం శీర్షికన ఆర్కే ఫిలిం అసోసియేషన్ వారి అల్లరి ప్రియుడు చిత్రం నుండి సినిమా పాటలు. 10:00 వసుదైక కుటుంబం,

0: 10:15 నుండి సాయంత్రం 5 వరకు వివిధ భారతి కార్యక్రమాలు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

సాయంత్రం 5 గంటలకు లే పాక్షిక కార్యక్రమంలో మీరు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు, 5 గంటల 30 నిమిషాలకు పినాకిణి స్త్రీల కార్యక్రమంలో పద్మరాగాలు 11వ సంచిక. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మణుల విజయగాథలు. పద్మశ్రీ అవార్డు గ్రహీత ల్యూడ్మిల్లా విక్టర్నోవా హుకోవ్లా గారి గురించిన వివరాలు. కథనం శ్రీమతి ఎం కల్పన, నిర్వహణ హారిక. అనంతరం పశుర్వేది శిశిరవేది శ్రీమతి కె మాధురి గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ వి వెంకటేశ్వర రాణి.

ఆరు గంటలకు లలిత గీతం, ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు, ఆరు గంటల ఇరవై నిమిషాలకు ప్రసార వివరాలు, ఆరు గంటల ముప్పై నిమిషాలకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, ఏడు గంటలకు లలిత గీతం, ఏడు గంటల ఐదు నిమిషాలకు తెలుగులో

జాతీయ స్థాయి వార్తలు 7:15 కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమంలో జీవన ఎరువులు, శిలీంద్రియాలు, క్రిమి సంహారకాలు ఇవి వాడవడం వలన ఉపయోగాలు. వెలుగుప మండలం తగ్గుపర్తి అభ్యుదయ రైతు శ్రీ ఎం ఎర్రిస్వామి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. అనంతరం భూగర్భ జల చైతన్య గీతం, రైతులకు సూచనలు మరియు వాతావరణ వివరాలు. ఏడు గంటల 45 నిమిషాలకు శ్రీ వివి రమణ గారి లలిత సంగీతం. 8:00 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు. 8:45 శ్రీమతి అనసూయదేవి బృందం గారి జానపద సంగీతం. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:16 స్పాట్ లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవండి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం.
1: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

0: విన్నా పాట. గజని చిత్రం కోసం కార్తీక్ ఆలపించిన వేటూరి గీతం అది. సంగీతం హరీష్ జయరాజ్.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి

0: గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

0: విన్నా పాట. జెంటిల్మెన్ చిత్రం కోసం సాహుల్ హమీద్ స్వర్ణలత ఆలపించిన పాటది.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వాహ్, భలే గుందే.
3: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
4: ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది. విన్నా పాట జమిన చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట అది. జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్.

విందాం. మీరింతవరకు చిత్రసీమ కార్యక్రమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం లలిత గీతం.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:05 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుండి మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే దేశ మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈరోజు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ కేంద్ర పథకాల కింద లబ్ధిదారులకు 3,216 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేశారు. బ్యాడ్మింటన్లో పివి సింధు ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ 2026 సెమీఫైనల్స్కు చేరుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుంచి మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటిస్తారు. ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీన మోల్దోవా దేశాన్ని సందర్శిస్తారు. ఆ దేశ అధ్యక్షులు మయా సాండుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. మోల్దోవా పార్లమెంటు స్పీకర్ ఇగోర్ గ్రోసుతో పాటు మోల్దోవా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో సమావేశమవుతారు. భారత రాష్ట్రపతి మోల్దోవా దేశాన్ని సందర్శించడం చరిత్రలో ఇదే మొదటిసారి. తమ తదుపరి పర్యటనలో భాగంగా ఈ నెల 21 నుండి రాష్ట్రపతి ఉత్తర మాసిడోనియాలో పర్యటిస్తారు. భారత రాష్ట్రపతి ఆ దేశాన్ని సందర్శించడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ పర్యటనలో భాగంగా ఆమె ఆ దేశ అధ్యక్షులు గోర్దానాతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే ప్రధానమంత్రి హ్రిస్టజన్ని అసెంబ్లీ స్పీకర్ను కలుసుకుంటారు. అనంతరం అక్కడి అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. భారత్ ఉత్తర మాసిడోనియా వ్యాపార సదస్సులో కూడా రాష్ట్రపతి పాల్గొంటారు. పర్యటన చివరి దశలో భాగంగా ఈ నెల 23 నుండి రాష్ట్రపతి రొమేనియా దేశంలో పర్యటిస్తారు. 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో రొమేనియా అధ్యక్షులు నికోసర్ డన్, తాత్కాలిక ప్రధానమంత్రి ఇలీ బోలోజన్ ప్రభృతులను కలుసుకుంటారు. అనంతరం భారత రొమేనియా వ్యాపార సదస్సును ఉద్దేశించి ప్రసంగించి ప్రవాస భారతీయులతో సంభాషిస్తారు.

0: రాష్ట్రపతి ముర్ము జరిపే ఈ మూడు దేశాల పర్యటన ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనీపట్ మధ్య నడిచే దేశ మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈరోజు ప్రారంభించారు. రైల్వే రంగంలో స్వచ్ఛమైన స్థిరమైన రవాణా విధానాన్ని అవలంబించడంలో ఈ మొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభం ఒక ముఖ్యమైన అడుగు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి హర్యానాలో 12,470 కోట్ల రూపాయలకు పైగా విలువైన జాతీయ రహదారి ప్రాజెక్టులను దేశానికి అంకితం చేయడంతో పాటు పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా 157 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ అమృత్సర్ కత్రా ఎక్స్ప్రెస్ వేను కూడా ఆయన జాతికి అంకితం చేశారు.
1: భవిష్య మే జబ్ భీ హైడ్రోజన్ ట్రైన్ కా జిక్ర ఆయేగా తో జింద్ కా సోనీపత్ కా హర్యానా కా నామ్ భీ ఆయేగా హీ ఆయేగా. మే ఆప్ సభీ కో పూరే దేశ్ కో భారతీయ రేల్ కీ ఆధునికతా సే జుడే ఇస్ బడే కదమ్ కే లియే బహుత్ బహుత్ బధాయి దేతా.
0: భారతదేశపు ఈ హైడ్రోజన్ రైలు 3,200 హార్స్ పవర్ సామర్థ్యాన్ని కలిగి ఉండడమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పొడవైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా నిలుస్తుందని ప్రధానమంత్రి కొనియాడారు. మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రారంభించిన సందర్భంగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలు ప్రారంభం దేశ సాంకేతిక పురోగతిలో ఒక చారిత్రాత్మక విజయమని కొనియాడారు. హర్యానాలో పెట్టుబడుల గురించి ప్రస్తావిస్తూ ఆయన, గతంలో రాష్ట్రానికి కేటాయించిన రైల్వే బడ్జెట్ 315 కోట్ల రూపాయల నుంచి ప్రస్తుతం సుమారు 3,500 కోట్ల రూపాయలకు గణనీయంగా పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 18,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని వెల్లడించారు.
2: జింద్ మే హైడ్రోజన్ బనానే కా ప్లాంట్ లగాయా గయా హై. ఉస్ హైడ్రోజన్ సే బిజ్లీ బన్తీ హై ఔర్ ఉస్ బిజ్లీ సే ట్రైన్ చల్తీ హై. కోయి ధువా నహీ, కోయి పెట్రోల్ యా డీజల్ కీ రిక్వైర్మెంట్ నహీ, ఏక్దమ్ సాఫ్ స్వచ్ఛ ఔర్ సిర్ఫ్ నికల్తా హై పానీ కీ బూందే. మే ఇస్ బడీ ఉపలబ్ధి కే లియే భారత్ కే నేతృత్వ కో మాన్య ప్రధానమంత్రి జీ కో ఔర్ భారత్ కే ఇంజనీయర్స్ కీ టెక్నికల్ క్షమతా కో సల్యూట్ కర్తా హూ.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన రుణ పంపిణీ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి వివిధ కేంద్ర పథకాల కింద 1,03,246 మంది లబ్దిదారులకు 3,216 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేశారు. ఇందులో వ్యవసాయ రంగానికి 2,363 కోట్ల రూపాయలు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు 325 కోట్లు, గృహ విద్య వాహన సౌరశక్తి రుణాల కోసం 624 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రతి గ్రామానికి అర్హులైన ప్రతి పౌరుడికి బ్యాంకింగ్ సేవలను అందించడమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని నిర్మలా సీతారామన్ చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధనలో ఈ ఆర్థిక సహాయం తోడ్పడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ జరిమానాలు నష్టపరిహారాల వివాదాల పరిష్కారం కోసం విశ్వాస్ 2026 పథకాన్ని ప్రారంభించింది. ఇది యజమానులకు ఒకేసారి వివాదాలను పరిష్కరించుకునే అవకాశం కల్పిస్తుంది. నోటిఫికేషన్ వచ్చిన తేదీ నుండి 6 నెలల పాటు ఈ పథకం అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా 14 జూన్ 2024 కంటే ముందు జరిగిన డీఫాల్ట్లపై జరిమానాలను గణనీయంగా తగ్గించారు. సవరించిన నిబంధనల ప్రకారం 2 నెలల వరకు ఆలస్యానికి నెలకు 0.25%, 2 నుంచి 4 నెలల వరకు 0.50%, 4 నెలలు దాటితే నెలకు 1% చొప్పున జరిమానాను లెక్కిస్తారు. ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటల్గా పారదర్శకంగా సాగుతుంది. యజమానులు డిజిటల్ సంతకం లేదా ఈ సైన్ ద్వారా

0: ఈపీఎఫ్ఓ పోర్టల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. యజమానులకు సహాయం చేయడానికి, దరఖాస్తులను వేగంగా పరిశీలించడానికి క్షేత్రస్థాయి కార్యాలయాల్లో ప్రత్యేక విశ్వాస్ సెల్స్ను ఏర్పాటు చేశారు. బ్యాడ్మింటన్ విభాగంలో 2 సార్లు ఒలింపిక్ పతకం సాధించిన పివి సింధు ప్రతిష్టాత్మక జపాన్ ఓపెన్ 2026 సెమీఫైనల్స్కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ ప్రారంభానికి ముందే జపాన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ నొజోమి ఒకుహారా టోర్నీ నుంచి వైదొలగడంతో సింధు సెమీఫైనల్స్లోకి ప్రవేశించారు. ప్రపంచ 10వ ర్యాంకర్ అయిన పివి సింధు రేపు టోక్యో మెట్రోపాలిటన్ జిమ్నాసియంలో జరిగే సెమీఫైనల్ పోరులో చైనాకు చెందిన ప్రపంచ 4వ ర్యాంకర్ చెన్ యుఫైతో తలపడతారు. మలేషియా ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్ తర్వాత పివి సింధుకు ఈ ఏడాది ఇది 3వ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సెమీఫైనల్ కావడం విశేషం. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరాఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో సాధారణం నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. పశ్చిమ బెంగాల్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ముజఫరాబాద్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుండి మోల్దోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనీపట్ మధ్య నడిచే దేశ మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈరోజు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ కేంద్ర పథకాల కింద లబ్ధిదారులకు 3216 కోట్ల రూపాయల రుణాలు పంపిణీ చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. విందం పల్లె ప్రాంతాలు, స్థానీయ దేవులపై జానపదాలు. ముందుగా

0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: భక్తి పరమార్థ సాధనకు.

మార్గం. క్షేత్రాలు, తీర్థాలు పుణ్య సాధనకు సోపానాలు అయినప్పటికీ కేవలం వీటి ద్వారానే ముక్తి లభిస్తుంది అని అనుకోవడం సమంజసం కాదు, సరైనది కాదు కూడా. భగవన్నామస్మరణకు మనసు, భక్తి భావన ముఖ్యం. ఈ రెండూ ఉన్న భక్తుడు తను ఉన్న చోటునే సాధకుడు కాగలడు. జనులలో ఈ భక్తి భావన ప్రోత్సాహానికి ప్రతి ఊర్లోనూ ఆలయ నిర్మాణాలు జరిగాయి, జరుగుతూ ఉన్నాయి కూడా. తామున్న ఊరిలోన వెలసిన దైవాలను, యతీశ్వరులను గురించి జనపదులలో అనేక భక్తి గీతాలు వెలుగులోనికి వచ్చాయి. పల్లె ప్రాంతాలలో భజనలలో తమ ఊరి దేవతలను కీర్తిస్తూ ఎన్నో పాటలు రచనలకు నోచుకున్నాయి. అలా వెలుగులోనికి వచ్చిన దేవాలయాల మీద వెలసిన పాటలను నేడు ఆలకిద్దాం. కూడేరు. కూడేరు పేరుకు అర్థం ఏంటంటే రెండు ఏర్లు కూడిన ప్రాంతం అని అర్థం. మరోలా చెప్పాలంటే సంగమం అని చెప్పుకోవచ్చు.

గుర్తిస్తూ ఎన్నో పాటలు రచనలకు నోచుకున్నాయి. అలా వెలుగులోనికి వచ్చిన దేవాలయాల మీద వెలసిన పాటలను నేడు ఆలకిద్దాం. కూడేరు. కూడేరు పేరుకు అర్థం ఏంటంటే రెండు ఏర్లు కూడిన ప్రాంతం అని అర్థం. మరోలా చెప్పాలంటే సంగమం అని చెప్పుకోవచ్చు. కూడేరు సమీపాన వెలసిన జోడులింగాల శివాలయం ఒకటి ఉంది. ఈ శివాలయంలో కార్తీక మాసంలో విశేష దీపోత్సవం జరుగుతుంది. ఆ దీపోత్సవాన్ని చూసి ఎవరో భక్తులు గానం చేశారు. ఆ భక్తి గీతాన్ని కృష్ణంరెడ్డిపల్లి వాసి శ్రీమతి పి వాణి పాడగా విందాం.

సంతే విదనూరు ఓ పల్లె. ఇది హిందూపూర్ నుండి 14 కిలోమీటర్ల దూరంలో బెంగళూరు వెళ్లే రహదారికి కుడివైపున ఉంది. ఈ గ్రామంలో జనమేజయ ప్రతిష్ట ఆంజనేయ స్వామి నెలకొన్న పురాతన ఆలయం ఉంది. ఆ స్వామిని కీర్తిస్తూ శ్రీమతి పుట్టమ్మ జక్కేపల్లివాసి మడకశిర మండలం పాడగా విందాం.

పెనుగొండలో సూఫీ ఫకీరు బాబయ్య గారు సమాధి అయ్యారు. ఆయనను మతభేదాలు లేక అందరూ ప్రార్థించే మహోన్నత వ్యక్తి. ఆయన గురించి జానపదులు పాడుకునే ఈ పాట విందామా? పాడినవారు నల్లమాడ మండలం వాసి గోపేపల్లి శ్రీమతి పి. రామక్క.

0: దేవాలయాలలో వెలిసిన దేవతామూర్తుల గురించి భక్తిభావం స్ఫురించేలాగ రాసినటువంటి ఈ రచనలను జానపద గీతాల రూపాలలో విన్నాం కదా. దేవాలయాలలో వెలిసినటువంటి దేవతామూర్తులను స్తుతిస్తూ పాడినటువంటి ఈ జానపద గీతాలు విన్నాం కదా.
1: మరిప్పుడు విందాం శ్రీ టి నాగేంద్ర బృందం ఆలపించిన జానపద గీతాలు.

0: ఈనాటి కార్యక్రమంలో గిరిజన ఆత్మగౌరవానికి, గ్రామీణ అభ్యున్నతికి నూతన దిక్సూచి ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్. రచన శ్రీ ప్రభాత్, పఠనం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్రావు గారు.
1: కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ సమాజ సంక్షేమం కోసం ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. గిరిజన గ్రామాల్లో వెలుగునింపడం, యువతకు ఉపాధి కల్పించడం, పిల్లలకు విద్య అందించడం, మహిళలకు సాధికారత కల్పించడం, ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఇవన్నీ ఈ పథకం లక్ష్యాలు. ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం 2024 సెప్టెంబర్లో ఆమోదం తెలిపింది. దీన్ని సంక్షిప్తంగా పిఎం జుగాగా పేర్కొంటున్నారు. ఈ పథకం కోసం సుమారు 79,156 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను కేటాయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 56,333 కోట్ల రూపాయలు కాగా, రాష్ట్రాల వాటా 22,823 కోట్ల రూపాయలు. ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 63,000కు పైగా గిరిజన గ్రామాలు, 549 జిల్లాలు, 2,740 బ్లాక్లు అభివృద్ధి చెందుతాయి. దీని ద్వారా 5 కోట్లకు పైగా గిరిజనులు లబ్ధి పొందుతారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజడా పారావు చెప్పిన మాటలు మనందరికీ స్ఫూర్తిదాయకం. అలాంటి మానవ సమాజంలో శతాబ్దాలుగా ప్రకృతితో సహజీవనం చేస్తూ, అడవులను సంరక్షిస్తూ, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ వస్తున్న ఆదివాసీలు ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉన్నారు. భారతదేశ అభివృద్ధి ప్రయాణంలో గిరిజన సమాజం పాత్ర ఎంతో విశిష్టమైంది. వారి సంస్కృతి సంప్రదాయాలు, ప్రకృతితో మమేకమైన జీవన విధానం భారతదేశ వైవిధ్యానికి ప్రతీక. అయితే స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచిన అనేక గిరిజన ప్రాంతాలు అభివృద్ధికి దూరంగానే ఉండిపోయాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ పిఎం జుగా. తెలంగాణ నేల గిరిజన వీరుల త్యాగాలకు పోరాటాలకు పుట్టినిల్లు. జల్ జంగిల్ జమీన్ నినాదంతో గిరిజన హక్కుల కోసం పోరాడిన కుమరం భీం పేరు నేటికీ గిరిజనుల గుండెల్లో మారుమోగుతోంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాహసోపేత పోరాటం చేసిన రామ్జీ గోండ్ గిరిజన స్వాభిమానానికి ప్రతీకగా నిలిచారు. వీరు కలలుగన్న స్వాభిమానం, స్వయం అభివృద్ధి, సామాజిక న్యాయం లక్ష్యాలను నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్. చెట్టు ఎత్తు చూసి ఆశ్చర్యపడకండి, దాని వేర్ల బలం తెలుసుకోండి అంటారు పెద్దలు. భారతదేశ అభివృద్ధి మహావృక్షానికి గిరిజన సమాజమే బలమైన వేరు. ఆ వేర్లు బలపడితేనే దేశం మరింతగా అభివృద్ధి చెందుతుంది. ఈ ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇది కేవలం ఒక సంక్షేమ పథకం కాదు. గిరిజన గ్రామాలను ప్రగతి బాటలో పురోగమింపజేసి ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చే సమగ్ర ఉద్యమం. ఈ పథకం ప్రత్యేకత సంతృప్తి ఆధారిత అభివృద్ధి.

అంటే ఒక గ్రామంలో ఒక్కరికి కాదు, అర్హులైన ప్రతి కుటుంబానికి అన్ని సౌకర్యాలు అందించాలనేదే లక్ష్యం. ఒక్క పువ్వుతో వసంతం రాదు అన్నట్టుగా కొంతమందికి మాత్రమే ప్రయోజనం కలిగితే అభివృద్ధి సంపూర్ణం కాదు. అందుకే అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు, నీరు, విద్యుత్తు, ఆరోగ్యం, విద్య, ఉపాధి అందించే దిశగా ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది. 2021 జనాభా అంచనాల ప్రకారం తెలంగాణలో గిరిజన జనాభా దాదాపు 37 లక్షలకు పైగా ఉంది. రాష్ట్ర జనాభాలో 10% పైగా గిరిజనులు ఉన్నారు. లంబాడీలు, గోండులు, కోయలు, చెంచులు, కొలాములు, నాయక్ పోడులు, కొండరెడ్డిలు వంటి అనేక తెగలు తెలంగాణ వైవిధ్యానికి ప్రతీక. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజనుల జనాభా అధికంగా నివసిస్తోంది. అనేక గ్రామాలు ఇప్పటికీ అటవీ ప్రాంతాల్లో ఉండడంతో విద్య, వైద్యం, రవాణా, డిజిటల్ సేవలను అందుబాటులోకి తేవడంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. చెరువు దగ్గరలో ఉన్న నీళ్లు అందక దాహం తీర్చుకోలేని పరిస్థితి అన్నట్టుగా ప్రభుత్వ పథకాలు ఎన్ని ఉన్నా కొన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయిలో చేరలేకపోయాయి. అలాంటి పరిస్థితులను మార్చేందుకే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ పీఎం జుగా అమలవుతోంది. ఈ పథకం ప్రధాన లక్ష్యాల్లో మొదటిది మౌలిక సదుపాయాల కల్పన. ఇంటి దీపం వెలిగితే ఊరు వెలుగుతుంది అన్నట్టు గ్రామాల అభివృద్ధికి మౌలిక వసతులే పునాది. ప్రతి గిరిజన కుటుంబానికి పక్కా ఇల్లు, తాగునీరు, విద్యుత్తు, రహదారి, మొబైల్ నెట్వర్క్, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలను అందించడం ఈ పథకం లక్ష్యం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, భారత్ నెట్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన వంటి పథకాలతో అనుసంధానం చేసి ఈ లక్ష్యాన్ని సాధిస్తున్నారు. ఈ పథకం రెండవ లక్ష్యం విద్యాభివృద్ధి. గిరిజన పిల్లలు చదువులో వెనుకబడకూడదనే ఉద్దేశంతో హాస్టళ్లు, స్కాలర్షిప్లు, డిజిటల్ తరగతులు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఈ పథకంలో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. గిరిజన విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచడం, హాస్టళ్ల నిర్మాణం, డిజిటల్ విద్య, ఉన్నత విద్య అవకాశాలను విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. 1000కి పైగా హాస్టళ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. కొమ్రంభీం పోరాడిన కాలంలో విద్య అందరికీ అందుబాటులో లేదు. కానీ ఈ కాలంలో గిరిజన పిల్లలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా, వైద్యులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా ఎదుగుతున్నారు. ఈ పరివర్తనకు పీఎం జుగా వంటి కార్యక్రమాలు మరింత బలాన్నిస్తాయి. ఈ పథకం మూడవ లక్ష్యం ఆరోగ్య భద్రత. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది మన సంస్కృతి చెప్పిన గొప్ప సత్యం. అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మాతా శిశు సంక్షేమం, పోషకాహారం, టీకాలు అందజేస్తున్నారు. ఈ పథకంలో భాగంగా సికిల్ సెల్ అనీమియా వంటి వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మొబైల్ మెడికల్ యూనిట్ల ఏర్పాటు మొదలైన కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రధానమంత్రి జనజాతి ఉన్నత గ్రామ అభియాన్ 4వ లక్ష్యం ఉపాధి ఆర్థిక సాధికారత. గిరిజన యువతకు నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి అవకాశాలు, అటవీ ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయాలు, వ్యవసాయం, పశుపోషణకు ప్రోత్సాహం అందించడం జరుగుతోంది. చేతి నిండా పని ఉంటే కడుపు నిండా అన్నం దొరుకుతుందన్న సామెతను సార్థకం చేసే కార్యక్రమం ఇది. పీఎం జుగా కేవలం పథకం మాత్రమే కాదు, గిరిజనాభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక ఉద్యమం. 17 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ఆరోగ్యం, విద్య, గృహ నిర్మాణం, రహదారులు, తాగునీరు, డిజిటల్ కనెక్టివిటీ, ఉపాధి వంటి 25 ప్రధాన రంగాల్లో సేవలను అందిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో గిరిజన సంక్షేమ రంగంలో కేంద్ర ప్రభుత్వం 23 లక్షలకు పైగా అటవీ హక్కుల పట్టాలను పంపిణీ చేసింది. 1 కోటి మందికి పైగా గిరిజన విద్యార్థులకు విద్యా సహాయం అందించింది. ఈ విజయాలను మరింత విస్తరించేందుకు పీఎం జుగా అమలవుతోంది. విత్తనం మొలకెత్తితేనే పంట వస్తుంది అన్నట్టు ఈ పథకం ఫలితాలు ఇప్పటికే అనేక ప్రాంతాల్లో కనిపించడం ప్రారంభమైంది. తెలంగాణకు పీఎం జుగా ప్రాధాన్యత ఇస్తోంది. తెలంగాణ రాష్ట్రం గిరిజన సంస్కృతికి నిలయం. గోండులు, కొండరెడ్డిలు, కోయలు, లంబాడీలు, చెంచులు వంటి అనేక తెగలు రాష్ట్రంలో నివసిస్తున్నాయి. ప్రత్యేకించి ఆదిలాబాద్, కొమ్రంభీం, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో గిరిజన జనాభా అధికంగా ఉంది. పీఎం జుగా ద్వారా ఈ ప్రాంతాల్లో రహదారులు, విద్య, ఆరోగ్యం, డిజిటల్ కనెక్టివిటీ, తాగునీటి సదుపాయాలు మరింతగా మెరుగుపడే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న గిరిజన అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ గిరిజన గ్రామాలు మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నివసించే కొండరెడ్డి గిరిజనుల కోసం గృహ నిర్మాణం, సంక్షేమ కార్యక్రమాలను విస్తరిస్తున్నట్టు తాజా నివేదికలు తెలియజేస్తున్నాయి.

0: ఇది గిరిజన ప్రాంతాలను ప్రధాన అభివృద్ధి స్రవంతిలోకి తీసుకురావాలన్న లక్ష్యానికి ఉదాహరణ. గ్రామీణాభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తుండడం కూడా పిఎం జుగా వంటి కార్యక్రమాల విజయవంతమైన అమలుకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తోంది. తెలంగాణలోని ములుగు, ఏటూరు నాగారం, తాడ్వాయి, ఉట్నూరు, కేరమేరి, వాంకిడి, దమ్మపేట వంటి గిరిజన ప్రాంతాల్లో ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ్ అభియాన్ పథకం ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. రహదారులు మెరుగుపడితే విద్యార్థులు సులభంగా పాఠశాలలకు వెళ్తారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తే యువత ప్రపంచంతో పోటీ పడుతుంది. ఆరోగ్య సేవలు చేరువైతే కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఇది కేవలం అభివృద్ధి కాదు, ఇది సామాజిక న్యాయం. వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడమే నిజమైన పురోగతి అనే భావనకు పిఎం జుగా ప్రతిరూపం. గిరిజన సమాజం గురించి మాట్లాడేప్పుడు కొమ్రం భీమును గుర్తు చేసుకోవాలి. ఆయన పోరాటం కేవలం భూమి కోసం కాదు, గౌరవం కోసం. రామ్జీ గోండ్ పోరాటం కేవలం అధికారానికి వ్యతిరేకంగా కాదు, స్వాభిమానం కోసం. నేడు ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ అభియాన్ పిఎం జుగా ద్వారా ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి అవకాశాలు ఆ మహనీయుల కలలను సాకారం చేసే దిశగా ఒక ముందడుగు. చినుకు చినుకు కలిసి వాన అవుతుంది, వానా వానా కలిసి నదిగా మారుతుంది అన్నట్టు చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలు కలిసి గిరిజన ప్రాంతాల రూపురేఖలను మారుస్తాయి. ప్రతి ఇంటికి నీరు, ప్రతి గ్రామానికి రహదారి, ప్రతి బిడ్డకు విద్య, ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ప్రతి యువకుడికి ఉపాధి, ఇవే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ అభియాన్ పిఎం జుగా లక్ష్యాలు. గిరిజన గ్రామాలు ఉన్నత స్థాయి గ్రామాలుగా మారాలి. గిరిజన కుటుంబాలు సంతోషంగా జీవించాలి. గిరిజన యువత ఆశయాలు నెరవేరాలి. అదే ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ అభియాన్ పథకం రూపకల్పనలో అసలైన స్ఫూర్తి. అడుగు అడుగుకు అభివృద్ధి, ఇంటింటికి సంక్షేమం అనే నినాదాన్ని సాకారం చేసే కార్యక్రమమే ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ అభియాన్. గిరిజనుల అభ్యున్నతి దేశ అభ్యున్నతి, గిరిజన గ్రామాల పురోగతి భారతదేశ పురోగతి. ఈ ఆశయంతోనే గిరిజన అభివృద్ధి యజ్ఞం ముందుకు సాగుతోంది. ఈ దిశలో ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ అభియాన్ పిఎం జుగా పథకం ఆదివాసీల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఉపకరిస్తోంది.
1: గిరిజన ఆత్మగౌరవానికి, గ్రామీణ అభ్యున్నతికి నూతన దిక్సూచి ప్రధానమంత్రి జనజాతి ఉన్నత్ గ్రామ అభియాన్. వివరాలు విన్నారు రచన శ్రీ ప్రభాత్, పఠనం డాక్టర్ రాయారావు సూర్యప్రకాశ్రావు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

0: ఆకాశవాణి వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం విందాం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు. ముందుగా ఉత్తరం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు గ్రామం నుండి రాస్తున్న శ్రోతలు భారతీలాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్లో, దజయ్లో, దాదిత్యలో, కిరణ్, జాన్విక, శ్రోత్, విశ్రుత్, లక్ష్మి, ప్రహ్లాద్, శివనారాయణ, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్. వీరంతా కోరుతున్న పాట. సమరసింహారెడ్డి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ పాట.

తరువాత ఉత్తరం. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం గ్రామం నుండి రాస్తున్న శ్రోతలు అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నైన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్న పాట బంగారు బొమ్మలు చిత్రం నుండి ఈ పాట వీరి కోసం.

విన్న ఆ పాట. నీడలేని ఆడది చిత్రంలోనిది. కోరిన శ్రోతలు అనంతపురం జిల్లా సింగనమల నుండి లక్ష్మీనారాయణ, నాగమునమ్మ, రవికుమార్, భారతి. తర్వాతి ఉత్తరం రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి రాస్తున్న శ్రోతలు బిజిలి వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీంద్ర కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల, వెంకటేష్, విజయ్ కుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రితిక, భవ్యశ్రీ, భానుశ్రీ, రితిక, రింకి, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు. వీరంతా కోరుతున్న పాట నర్తనశాల చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని కోరుతున్నారండి. మరి వారి కోసం

విన్నా పాట. నేనున్నాను చిత్రం కోసం చిత్ర అలపించిన పాటది. ఈ పాటని కోరిన శ్రోతలు భువనగిరి, విద్యానగర్ నుండి మహమ్మద్ బురహానుద్దీన్, యూసఫ్ఉద్దీన్, ప్రీతి సురేష్, మాదాసు సత్యం, కవిత, నజీం, అబ్దుల్ బాబా, అంజాన్, మధుసూదన్ రెడ్డి. కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం. అనంతపురం గుత్తి రోడ్డు రాణినగర్ నుంచి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, ఎల్లమ్మ, లక్ష్మీ నరసింహ, రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, కరుణాకర్. వీరంతా కోరుతున్న పాట సాగర సంగమం నుండి ఒక మంచి పాట వినిపించమని కోరుతున్నారండి. మరి వారి కోసం వారు కోరిన ఈ పాట.

మీరు ఇంతవరకు అభిలాష కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కోరిన పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 8:30 కాస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుండి మోల్డోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాలలో అధికారికంగా పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేసిన 75 రైల్వే స్టేషన్లను ఈరోజు ప్రారంభించారు. మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని సృష్టించడం ప్రభుత్వాల, సంస్థల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి ఉద్ఘాటించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుండి మోల్డోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాలలో అధికారికంగా పర్యటించనున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 20వ తేదీన ఆమె మోల్డోవాను సందర్శించి ఆ దేశ అధ్యక్షురాలు మాయా సాండూతో సమావేశమై ప్రతినిధుల స్థాయి చర్చలు జరుపుతారు. అలాగే మోల్డోవా పార్లమెంట్ అధ్యక్షుడు ఇగోర్ గ్రోసుతో సమావేశమై మోల్డోవా భారత్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో సంభాషిస్తారు. ఈ నెల 21వ తేదీన నార్త్ మాసిడోనియా సందర్శించి ఆ దేశ అధ్యక్షురాలు గోర్దానా సిల్జానోస్క్వా డౌకోవాతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే ప్రధానమంత్రి క్రిస్టిజన్ మిక్కోస్కీతోనూ, అసెంబ్లీ అధ్యక్షుడితోనూ సమావేశమై నార్త్ మాసిడోనియా అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 23వ తేదీ నుండి జరిగే 2 రోజుల రొమేనియా పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ఆ దేశ అధ్యక్షుడు నికుషోర్ డాన్, తాత్కాలిక ప్రధానమంత్రి ఇలీ బోలోజన్, సెనేట్ అధ్యక్షులు మిర్సియా అబ్రుడియన్, ఛాంబర్ ఆఫ్ డిప్యూటీస్ అధ్యక్షుడు సోరిన్ గ్రిండియానోలతో సమావేశమవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పంజాబ్లోని జలంధర్లో 5,470 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేసిన 75 రైల్వే స్టేషన్లను ఆయన వర్చువల్గా ప్రారంభించారు. జలంధర్లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశంలోని పౌరుల జీవితాలను సులభతరం చేయడం, వారి పురోగతి కోసం నూతన అవకాశాలను కల్పించడం వంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పేద ధనిక అనే భేదం లేకుండా ప్రతి కుటుంబానికి ఉత్తమ సౌకర్యాలు అందించడమే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. నాగరిక్ దేవోభవ స్ఫూర్తి ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిలోనూ ప్రతిబింబిస్తుందని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: దేశ్ కీ పెహ్లీ హైడ్రోజన్ ట్రైన్ శురూ కర్నే కా అవసర్ మిలా హై. గరీబ్ హో, మిడిల్ క్లాస్ హో, ఐసే హర్ పరివార్ కో బెస్ట్ సే బెస్ట్ సువిధా మిలే, ये हमारा प्रयास है. भारतीय रेल है एक गरीब परिवारों की, मिडिल क्लास परिवारों की सवारी है. लेकिन 2014 से पहले तक रेलवे की क्या स्थिति थी ये आप अच्छे से जानते हैं.
0: అంతకుముందు ప్రధానమంత్రి చండీగఢ్లో ఆరోగ్య సంరక్షణ, విద్య, రహదారి, మౌలిక సదుపాయాల వంటి కీలక రంగాలలో సుమారు 4,700 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభనుద్దేశించి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, చండీగఢ్ అభివృద్ధితో ప్రజల జీవితాలు మారిపోయాయని, ఈ ప్రయోజనాలు ఆ నగరానికే పరిమితం కాకుండా హర్యానా

0: పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు కూడా చేరాయని అన్నారు. మహిళా నేతృత్వంలోని అభివృద్ధి లక్ష్యాన్ని సాకారం చేసుకునేందుకు సురక్షితమైన, గౌరవప్రదమైన పని ప్రదేశాలు చాలా అవసరమని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణదేవి అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైన పని ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ నిషేధం పరిష్కార చట్టం 2013పై జాతీయ మహిళా కమిషన్ NCW నిర్వహిస్తున్న 2 రోజుల జాతీయ అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతి మహిళకు గౌరవంగా నిర్భయంగా పనిచేసే హక్కు ఉందని, సురక్షితమైన పని వాతావరణాన్ని సృష్టించడం ప్రభుత్వాలు, యజమానులు, సంస్థల ఉమ్మడి బాధ్యత అని ఉద్ఘాటించారు. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి, సమ్మిళిత జాతీయ అభివృద్ధిని సాధించడానికి పని ప్రదేశంలో భద్రతను బలోపేతం చేయడం తప్పనిసరి అని అన్నపూర్ణాదేవి పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 13 వరకు జరగనున్న ఈ సమావేశాలలో కొన్ని కీలకమైన అంశాలను చర్చించి సభ ఆమోదం పొందాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, రాజీవ్ రంజన్ సింగ్, కింజరాపు రామ్మోహన్ నాయుడు, కిరణ్ రిజిజులు ఈరోజు ఢిల్లీలో సమావేశమై వ్యూహాన్ని ఖరారు చేశారు. అలాగే ఈ నెల 19న ప్రభుత్వం అన్ని పార్టీల నాయకులతో సమావేశానికి ఏర్పాటు చేసింది. పార్లమెంటు ఉభయ సభలు సజావుగా పనిచేసేలా సహకరించాలని ప్రభుత్వం ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలను కోరనుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, గత 12 సంవత్సరాల్లో భారతీయ రైల్వేలో అనేక కీలక మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. జింద్ సోనిపట్ మార్గంలో సుమారు 90 కిలోమీటర్ల దూరం హైడ్రోజన్ రైలు సేవలు ప్రారంభమయ్యాయని, భవిష్యత్తులో ఇవి మరింత విస్తరిస్తామని తెలిపారు. 3200 హార్స్ పవర్తో పనిచేసే ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పొడవైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలో 3-4 దేశాలకు మాత్రమే హైడ్రోజన్ రైళ్లను నడిపే సామర్థ్యం ఉందన్న ప్రధానమంత్రి, 21వ శతాబ్దపు భారతీయ రైల్వేలు హైడ్రోజన్ సాంకేతికతతో నడుస్తాయని పేర్కొంటూ,
1: 1300 से ज्यादा रेलवे स्टेशन को आधुनिक बनाया जा रहा है और इनमें से कई स्टेशन पर काम पूरा हो चुका है. आज ऐसे ही 75 स्टेशन का लोकार्पण किया गया है. हमारा देश विकसित राष्ट्र बनने की ओर बढ़ रहा है. ये केवल स्टेशन नहीं है, ये एक प्रकार से सिटी सेंटर है. जालंधर कैंट स्टेशन आधुनिक भी हुआ है और उसकी कैपेसिटी भी बहुत बढ़ गई है.
0: ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ, హైడ్రోజన్ సాంకేతికతను దేశీయంగా అభివృద్ధి చేయాలన్న బలమైన జాతీయ సంకల్పంతోనే దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ప్రారంభమైందని, ఇది స్వదేశీ సాంకేతిక ప్రగతిలో ఒక చారిత్రక విజయమని అభివర్ణించారు. ఈ రైలుకు డీజిల్ కానీ పెట్రోల్ కానీ అవసరం లేదని, ఇది పూర్తిగా పర్యావరణ అనుకూలమైనదని పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన విస్తృత రైల్వే ఆధునీకరణ కార్యక్రమంలో ఈ విజయం ఒక భాగమని చెప్పారు. హర్యానా రాష్ట్ర రైల్వే బడ్జెట్ 315 కోట్ల రూపాయల నుండి సుమారు 3500 కోట్ల రూపాయలకు గణనీయంగా పెరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 18000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ,
2: देश में इतनी कॉम्प्लेक्स टेक्नोलॉजी को डेवलप किया गया है. इट वॉज वेरी इंपॉर्टेंट टू डेवलप दिस टेक्नोलॉजी क्योंकि हाइड्रोजन एक न्यू एनर्जी है, न्यू फ्यूल है. उसकी टेक्नोलॉजी भारत में कैसे डेवलप हो, आत्मनिर्भर भारत की स्वदेशी टेक्नोलॉजी ये बनाना, ये बहुत इंपॉर्टेंट है. और ये आज एक बड़ा माइलस्टोन है रेलवे के लिए. हाइड्रोजन बहुत ही सेफ फ्यूल इस तरह से है कि 0.25% से ज्यादा अगर कहीं पर भी हाइड्रोजन का कॉन्सेंट्रेशन इसमें दिखाई देता है तो ऑल सेफ्टी सिस्टम्स विल बेसिकली गेट इन टू एक्टिवेशन. तो बहुत ही सेफ गाड़ी है.
0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ABPMJAY ద్వారా దేశవ్యాప్తంగా 190,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన నగదురహిత చికిత్సలు జరిగాయని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ తెలిపారు. న్యూఢిల్లీలో ABPMJAY ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అమలుపై జరిగిన 2 రోజుల జాతీయ సమీక్షా సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భరోసా పథకంగా నిలిచిందన్నారు. 94 కోట్లకు పైగా ABHEA నంబర్ల ఏర్పాటు, 100 కోట్లకు పైగా ఆరోగ్య రికార్డుల అనుసంధానంతో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉండే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు ఏబీడీఎం డిజిటల్ పునాదిని వేసిందని మంత్రి

0: వివరించారు. అత్యంత పేద బలహీన వర్గాల ప్రజలను అన్ని ఆరోగ్య సంరక్షణ చర్యల కేంద్ర బిందువుగా ఉంచుతూ ఈ పథకాల అమలులో సమన్వయాన్ని బలోపేతం చేయాలని ప్రతాప్రావు జాదవ్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాలపై ఉన్న అల్పపీడనం బలహీనపడి సాధారణ అల్పపీడనంగా మారిందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. రానున్న 7 రోజుల్లో ఈశాన్య భారతదేశం, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో అక్కడక్కడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుండి మోల్డోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాలలో అధికారికంగా పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమృత భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ది చేసిన 75 రైల్వే స్టేషన్లను ఈరోజు ప్రారంభించారు. మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని సృష్టించడం ప్రభుత్వాల, సంస్థల ఉమ్మడి బాధ్యత అని కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి ఉద్ఘాటించారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం విందం చిత్రగీతం.

0: చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం సామరస్యం నాటిక. రచన శ్రీ కె రవీంద్ర త్రివిక్రమ్. నిర్వహణ శ్రీ వి ఉదయభాస్కరమూర్తి.
1: ఆకాశవాణి సామరస్యం నాటిక. రచన శ్రీ కాటూరు రవీంద్ర త్రివిక్రమ్. నిర్వహణ శ్రీ వారణాసి ఉదయ భాస్కర్ మూర్తి. వినండి సామరస్యం నాటికా.

0: గోపాల కృష్ణుడు నల్లనా, గోకులమున పలు తెల్లనా, కాళిందిలో నీళ్లు నల్లనా, పాట పాడంగా గుండె చల్లనా, గోపాల కృష్ణుడు నల్లనా.
1: తల బద్దలైపోతుంది. విశాలి, ఓ వైశాలి, ఇక్కడున్నావా? అరుస్తున్నా పలకవే.
2: నా పేరు విశాలి, వైశాలి కాదు, విశాల. నాకు చెవులు లేదు, అలా భూకంపం వస్తున్నట్టు అరవక్కర్లేదు.
1: సరే, ఒప్పుకున్నాను. నీ చేత్తో ఓ కమ్మని కాఫీ ఇస్తావా?
2: చేత్తో కాక కాలితో ఇస్తారా? ఫ్లాస్కోలో ఉంది, గ్లాసులో పోసు తాగండి.
1: ఏ, నీ చేత్తో ఇస్తే పరువు తక్కువ?
2: నేనివ్వకపోతే మీరు తాగలేరా?
1: నేను నీ భర్తని. ఆఫీసు నుండి అలసిపోయి వస్తే కనీసం కాఫీ ఇవ్వాలని కూడా నీకు అనిపించడం లేదా?
2: నేను భర్తని, నేను భర్తని అని 10 సార్లు చెప్పుకోకపోతే నేను కూడా మీలాగే ఆఫీసులో పనిచేసి వస్తున్నాను కదా. నాకు మీ చేత్తో కాఫీ ఇస్తే మీకు నా మర్దానా?
1: నేను నీకు కాఫీ ఇవ్వాలా? ఎంత నీ జీతం నాకంటే ఎక్కువైతే మాత్రం ఇంత అహంకారమా?
2: జీతమే కాదు, మీకంటే ఆఫీసులో నేను పడే శ్రమ కూడా ఎక్కువే. ఆ విషయం ఎప్పుడన్నా గ్రహించారా?
1: అంటే ఇంతకీ ఏమిటి? నీకంటే హోదా తక్కువ వాణ్ణి అంటావు, పనికిరాని వాణ్ణి అంటావు, చవటని అంటావు.
2: అవన్నీ మీరే అనుకుంటున్నారు, నేనేమీ అనలేదు.
1: అనకపోయినా నీ మనసులో ఉద్దేశం అదేగా.
2: నా మనసులో లేని ఉద్దేశాలు ఊహించి అంటగట్టడం దేనికి? నన్ను విసిగించగా కాస్త విశ్రాంతి తీసుకొని ఇవ్వండి.
1: నీకే కాదు, నాకు విశ్రాంతి అవసరమే.
2: అబ్బబ్బా, మధ్యలో ఆ గోల ఏమిటి?
1: ఇది గోళ, ప్రసిద్ధ మృదంగ విద్వాంసుడు చేసిన కచేరీ రికార్డింగ్. ఇది
2: ముందు ఆ టేబుల్ రికార్డు కట్టేస్తారా లేదా?
1: నువ్వు కట్టేయమనంగానే కట్టేయాలా?
2: ఇంట్లో మీరు తప్ప ఇంకెవరు లేరా?
1: అంటే నాకేమి ప్రాథమిక హక్కులు ఉండవా?
2: ఇతరుల హక్కులకు భంగం కలగచేయటం మీ ప్రాథమిక హక్క?
1: ఓరి బాబు, అందుకే మా అమ్మ ముందరే చెప్పింది, చదువుకున్న పిల్లని చేసుకోకురా, చెవులు పట్టుకుని ఆడిస్తుంది అని. విన్నానా? ఎందుకు వింటాను? ఇలా అవస్థలు అవమానాలు పడాలి అని నా మోహన రాసుంటే.
2: ఇంతకీ ఆ మృదంగం బాధుడు కట్టేస్తారా లేదా?
1: ఇదిగో కట్టేస్తా. ఇంకేం చెయ్యాలో చెప్పండి సార్, చేస్తాను.
2: సార్ ఏమిటి?
1: పొరపాటు అయిపోయింది, క్షమించండి మేడం.
2: అంత ఓవర్ యాక్షన్ అక్కర్లేదు, నాకు ఇవాళ ఒంట్లో బాగాలేదు. మీరు వంట చేస్తారా లేక హోటల్ నుంచి తెప్పిస్తారా?
1: క్వాలిఫైడ్ వంటవాణ్ణి నేనుండగా మళ్ళీ హోటల్కి ఎందుకు మేడం? నేనే చేస్తాను, ఏం కావాలో చెప్తారా?
2: మెనీ ఐటమ్స్ అక్కర్లా, మీనే వంట చేయండి చాలు.
1: అంటే అరటికాయ వేపుడు, అప్పడాలు, చారు సరిపోతుందా?
2: చాలు.
1: వీళ్ళమ్మ కడుపులు మాడ, ఆ నలుడికి భీముడికి ఎందుకు వేధవ బుద్ధులు పుట్టి వంట

0: చేశారు కానీ అప్పటినుంచి మగవాడికి వంటింటి శిక్ష తప్పించవటం లేదు.
1: ఏమిటి ఏదో గొణుకుతున్నారు?
0: పైకనే ధైర్యం లేక గొణుక్కుంటున్నానులే. సత్యభామలాగా బాణం మీద బాణం వేసేట్లు వాగ్బాణాలు వేస్తుంటే నేను తట్టుకోవద్దు. అసలే అర్భకుణ్ణి.
1: లోపల ఈ కోరికలు కూడా ఉన్నాయన్నమాట.
0: ఏ కోరికలు?
1: అదే సత్యభామ, గోపికలు వగైరా వగైరా.
0: ఓరు నాయనో, ఏది చెప్పినా ప్రమాదంగా ఉందే. మేడం గారు, మేం మౌన దీక్షలో ఉన్నాం, కాసేపు నన్ను వదిలేయండి.
1: అంటే నన్ను నోరు ముసుకు కూర్చోమనా?
0: ఇలా నా తప్పేనన్నమాట. ఇంతకీ నన్ను వంట చెయ్యమంటావా, హోటల్ నుంచి తెమ్మంటావా?
1: వంట చేస్తానన్నారు, మళ్ళీ అంతలోనే మార్పా?
0: ఇలా వెనక నుంచి బాత్తు ఉంటే ఏం వంట చేస్తాను నా బొంద?
1: సరే, నేనేం మాట్లాడను, మీరు వంట కానియండి.
0: అమ్మయ్యా, థ్యాంక్స్ మేడం.
2: అమ్మగోలు, అమ్మగోలు!
3: ఎవరాలు?
2: నేను అప్పలమ్మని.
3: ఓహో, నువ్వా? పని మనిషి అప్పలమ్మవా? ఏమిటో చెప్పు.
2: మీ పని మనిషి నా కోడలే కదా బాబు.
3: అవును కదా.
2: నా కొడుకు కోడలు కొండకెళ్ళినారు, నన్ను మీ ఇల్లు చూసుకోమన్నది మా కోడలు.
3: ఓహో, లీవ్ వేకెన్సీలో వచ్చావా? సరే, అమ్మగారిని పిలుస్తానుండు.
1: పిలవక్కల్లా, నేనే వచ్చాలేండి. అప్పలమ్మ, పెరట్లు అంట్లున్నాయి, ముందు వాడి సంగతి చూడు.
2: అట్టగా అమ్మగోలు, కాసిన కాఫీ ఇవ్వండి తల్లి, గుండె నీరసమైపోనాది.
1: ఏమండి, అప్పలమ్మ కాస్త కాఫీ ఇవ్వండి.
3: ఇద్దరూ ఉన్నప్పుడు ఫోన్లే అనుకున్నాను, ఇప్పుడు అప్పలమ్మ ముందు కూడా ఇన్సల్టా?
1: దీనిలో ఇన్సల్ట్ ఏముంది? కాఫీ ఇవ్వమంటే తప్ప.
3: నేను ఇవ్వను, నువ్వే ఇచ్చుకో.
2: వాళ్ళమ్మ వాళ్ళమ్మ, మీరెందుకు రవస చేసుకుంటాలో? అప్ప అలాస్కో ఏడుందో చెప్పండి, నేనే తెచ్చిసుకుంటాను.
3: బెడ్రూంలో ఉంది.
2: అలాగలాగే.
1: ఆగు.
2: ఏటమ్మగోలు?
1: నేనే తెచ్చిస్తానుండు.
2: అలాగే.
3: చిచ్చి, మరి మగాడికి ఇంట్లో విలువ లేకుండా పోతుంది.
2: ఏంటి బాబు అంటున్నాలు?
3: ఏటీ లేదులే, నువ్వు నీ పని చూసుకో.
2: అలాగే బాబు.

0: అమ్మగోలు అమ్మగోలు.
1: ఏటి అప్పలమ్మగోరు?
0: అమ్మగోలు లేలా అయ్యగోలు.
1: నీకు రా పలకదా?
0: అప్పుడప్పుడు పలకదు బాబు.
1: ఏ
0: చుట్ట నింపుకి నాలుగు కాలిపోనాది.
1: నువ్వు చుట్ట తాగుతావా?
0: అదేంటి బాబు అలా అడిగేసినాలు, మాకు చుట్టే సూర్యుడు.
1: చుట్టే సూర్యుడా? అదెట్లా?
0: అదంతే బాబు, సూర్యుడు రాపైన పర్లేదు, చుట్ట నేకపోతే మాకు రోజు గడవదు బాబు. అందుకే చుట్టని సూర్యుడుగానే చూస్తాం.
1: సర్లే సర్లే, ఈ చుట్ట పురాణం ఆపు. చూడబోతే గ్రీసంగాడి కంపెనీలో ఉంది నీది.
0: ఆయనవలు బాబు,
1: చుట్టకి చుట్టంలే.
0: ఏటో బాబు, మీ మాటలు నాకు బాధపడవు సావు.
1: బోధపడకపోతే పోన్లే, బాధ పెట్టకపోతే చాలు.
2: ఏమిటి అప్పలమ్మతో మీటింగు?
0: ఏటి నేది అమ్మగోలు, పని అయిపోనాది, మీకు చెబుదామని
2: చెప్పావుగా, ఇక వెళ్ళు, రేపు పెందరాడేరా.
0: అమ్మగోలు.
2: ఏమిటి?
0: కూసింత పచ్చడేమైనా ఎట్టండమ్మా.
2: సరే తెస్తానుండు.
0: అయ్యగోలు.
1: ఏటి అప్పలమ్మగోలు?
0: వాళ్ళమ్మోళ్ళమ్మ చెతుర్లాడుతున్నాలే అయ్యగోలు.
1: నా బాగుందలే, నీతోనే చెతుర్లాడాలా? ఇంతకి ఏమిటో చెప్పు.
0: మా ముసలోడికి ఏదన్నా చొక్కా?
1: ముసలోడికి ఇవ్వడానికి ముసలు చొక్కాలేమీ లేవు, తర్వాత చూద్దాంలే.
0: పోనీ అమ్మగోళ్ళని అడిగి ఓ పని చెప్పించండి బాబు.
1: ఏమిటి? నన్ను చూస్తే పంచెలు కట్టే పల్లెటూరి వాళ్ళ ఉన్నానా?
0: తమలకేం బాబు, చినిమా ఎట్టలా ఉన్నారు.
1: అమ్మ ముసలిది గడ్డికురాలే. సర్లే సర్లే, అదేదో అమ్మగారిని అడుగు.
0: నాగే బాబు. అమ్మగోలు.
2: వస్తున్నా. ఏమిటి?
0: అయ్యగోలు పాత పని చెప్పించండి అమ్మగోలు, ముసలోడు సలికి చచ్చిపోతున్నాడు.
2: సర్లే ఇది తీసుకో, ఇందులో గోంగూర పచ్చడి పెట్టాను.
0: నూరేళ్ళు చల్లగా బతుకు తల్లి.
2: సర్లే రేపు ఎంద్రాడే వచ్చాయి.
0: అట్టగా నమ్మగలు.
2: ఇంకా నిలబడ్డావేంటి?
0: పాత పంచ
2: రేపు చూసి ఇస్తాలే.
0: అట్టగట్టగా నమ్మగారు, వెళ్ళొత్తా.

0: అర్జెంటుగా ఓ 2000 ఇవ్వు.
1: ఎందుకు?
0: ఉంగరానికి ఇవ్వాలి.
1: ఉంగరం ఏమిటి?
0: జాతకరిచ్చా గోమేధికం ఉంగరంలో ధరిస్తే మంచిది అంటే ఆర్డర్ ఇచ్చి చేయించాను. ఒక 2000 తక్కువైనాయి.
1: మీ జీతాలు వచ్చాక తీసుకోండి.
0: ఈ లోపల నువ్వు ఇవ్వచ్చుగా.
1: నా దగ్గర లేవు.
0: అరే మొన్ననేగా డిఏ ఏరియస్ వచ్చాయి.
1: ఓహో, మీ చూపు వాటి మీద పడిందన్నమాట.
0: ఇందులో రహస్యం ఏముంది? పేపర్లో వచ్చింది, అందరితో పాటు నేను చూశాను.
1: చూస్తే చూశారులేండి, నా దగ్గర ఇప్పుడు రూపాయి కూడా లేదు.
0: ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంటాయిలే? చెక్కు ఇవ్వు, బ్యాంకు నుండి తెచ్చుకుంటాను.
1: బ్యాంకులో లేవు.
0: బ్యాంకులో లేవా? ఎందుకని?
1: మా తమ్ముడికి పంపించాను.
0: వాడికి ఎందుకు పంపించావు?
1: ఆ విషయం మీకు అనవసరం. నేను మీ డబ్బు పంపితే ఆ ప్రశ్న వెయ్యాలి.
0: నీ డబ్బైనా నా డబ్బైనా మన కుటుంబానికి వినియోగించాలి, కానీ ఇతరులకు కాదు.
1: మరి కిందటి నెల మీ అన్నయ్యకి డబ్బు పంపినప్పుడు ఈ విషయం గుర్తులేదా?
0: మా అన్నయ్యకి మీ తమ్ముడికి పోలికేమిటి? అన్నయ్య ఆర్థికంగా చితికిపోయాడు, నయం కాని వ్యాధితో బాధపడుతున్నాడు. మానవతా దృష్టితో పంపించాను. పైగా ఆ పరిస్థితుల్లో ఆదుకోవడం తమ్ముడుగా నా బాధ్యత కూడా.
1: నేను కూడా అక్కయ్యగా నా బాధ్యత నెరవేర్చుకోవడానికి డబ్బు పంపించాను.
0: ఇప్పుడు వాడికి అంత డబ్బు అవసరం ఏమొచ్చిందో?
1: పైదవదవులకు ఫారిన్ వెళ్తున్నాడు, టిక్కెట్కి తక్కువైందంటే పంపాను.
0: టిక్కెట్ కూడా అప్పు చేసి ఇప్పుడు ఆ పై చదువులు చదవకపోతే ఏమైంది?
1: అందరూ మీలాగే అనుకోలేరు కదా. కట్టం డబ్బులు చాలకపోతే అప్పులు చేసి మరీ పెళ్ళిళ్ళు చేస్తున్నారు. వైద్యానికి చాలకపోతే డబ్బు అప్పు చేసి ప్రాణం కాపాడుకుంటున్నారు. చదువు కూడా వీటికంటే ఏమీ తక్కువ కాదు. అది వాడికి జీవితాన్ని ఇస్తుంది, చక్కటి భవిష్యత్తునిస్తుంది. అందుకే పంపాను.
0: సరే, నీ డబ్బు నీ ఇష్టం. నేను చెప్పేదే ఉంది, ఉంగరం ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాను.
1: అవసరం లేదు. వచ్చే నెలలో ఫెస్టివల్ అడ్వాన్స్ వస్తుంది, అప్పుడు తీసుకోండి.
0: ఏమో, ఏం చెప్తాం? అప్పుడు ఏ అవసరాలు అడ్డం వస్తాయో? నా మోహానికి ఉంగరం కూడానా?
1: ఈయన ధోరణి మారదు.

0: చూడండి, అర్జెంటుగా టవల్ ఇవ్వండి. దారిలో శాంతం తడిసిపోయాను, బాగా చలిగా ఉంది.
1: ఇదిగో టవల్, నేను తల తొడవనా?
0: అవసరం లేదు, నేను తుడుచుకుంటానులేండి.
1: కాస్త ఆగొస్తే బాగుండేది కదా, చూడు ఎలా తడిసిపోయావో.
0: ఇంత వాన వస్తుంది అనుకోలేదు. మీరు ఫోన్ చేయండి, నాకు తినాలని లేదు.
1: ఒక్కడిని ఏం తింటానులే, నాకు వద్దు.
0: అదేమిటి, నేను తోడు కూర్చుంటాను, తినండి.
1: వద్దులే. అవును, నీకు ఆకలి ఎందుకు లేదు?
0: జ్వరం వచ్చినట్టుగా తలనొప్పి, ఒళ్ళు నొప్పులుగా ఉంది.
1: అరే అలాగా, డాక్టర్ని పిలుస్తాను.
0: అవసరం లేదు, ఇంట్లో మందులు ఉన్నాయి, అవి చాలండి.
1: పోనీ బ్రెడ్ తీసుకురానా?
0: ఈ వాన్లోనా? వద్దులేండి, మీరు కూడా తడిసిపోతాను.
1: పర్వాలేదులే, నేను తెస్తాను, 2 వేలు వస్తాను.
0: వద్దండి, ఇదిగో మిమ్మల్నే. చెప్పిన మాట వినరు కదా.

0: విశాల, విశాల, ఏమిటి మునుగుతున్నావు?
1: అయోమయంగా ఉంది, ఒళ్ళంతా గాలిలో తేలిపోతున్నట్టుగా ఉంది. ఏమండి, నేను నేను చచ్చిపోతానేమోనండి. ఏమిటో, భయం భయంగా ఉంది.
0: విశాల, నో నో విశాల, అలాంటి మాట్లాడద్దు. నీకేమీ కాదు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం వేస్తాను. వెంటనే మనం ఆసుపత్రికి వెళదాం.

0: విశాల, ఎలా ఉంది?
1: పర్వాలేదు, ఇప్పుడు కాస్త రిలీఫ్గా ఉంది.
0: థ్యాంక్ గాడ్. నేను చాలా భయపడిపోయాను విశాల.
1: ఎందుకు భయం?
0: నీకేమన్నా అయితే నేను బ్రతకలేను విశాల.
1: నిజంగా?
0: ఎస్, మనస్ఫూర్తిగా అంటున్నాను. నిన్ను చూడకుండా ఉండలేను. నీకేమైనా జరిగితే నేను బ్రతకలేను విశాల.
1: నాకు మాత్రం అలా ఉండదా?
0: నిజంగా?
1: నిజంగానే
0: విశాల. నేను చాలా అదృష్టవంతుణ్ణి.
1: నేను కూడా.

0: విశాల, ఇక నుండి మన ఇద్దరం పోట్లాడుకోకూడదు.
1: మీతో గొడవ పడాలని నాకు ఉండదు. కానీ
0: నాకు తెలుసు విశాల, ఇది కేవలం మన ఇంటి సమస్యే కాదు, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఇంట్లో జరిగే కథ ఇది. ఈ సమస్యని సామరస్యంతోనే పరిష్కరించుకోవాలి తప్ప పట్టుదలలు పంతాలతో ఆధిక్యత భావాలతో కాదు.
1: నిజమేనండి, మనది కలహాల కాపురంగా తయారవటానికి నా తప్పులు కూడా కొంత.
2: మీరు ఇంతవరకు సామరస్యం నాటిక విన్నారు. రచన శ్రీ కె రవీంద్ర త్రివిక్రమ్, నిర్వహణ శ్రీ వి ఉదయ
0: భాస్కర్మూర్తి.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 9 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.
0: సమరానికి బదులు సామరస్యం ప్రారంభమవుతుందన్నమాట.

0: on our mobile app News on AIR. This program is also available on our YouTube channel News on AIR Official. Spotlight.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడు విందు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ హెచ్ గుండూరావు గారి గానం.
2: శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ హెచ్ గుండూరావు గారి గానం. ముందుగా శ్రీహరి వల్లభే, ఉదయ రవిచంద్ర రాగం, ఆదితాళం, మైసూర్ వాసుదేవాచార్య కీర్తన.

0: శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ హెచ్ గుండూరావు గారి గానం విన్నారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఇంద్రధనుసు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు. ముందుగా ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చిత్రం కోసం హరిహరన్ కౌసల్య ఆలపించిన ఈ పాట.

విన్నా పాట క్రిమినల్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలప్పించిన సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఎంఎం కిరవాణి. తరువాత వినండి ఇంటింటి రామాయణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన వేటూరి గీతం, సంగీతం రాజన్ నాగేంద్ర.

విన్నా పాట. పసివాడి ప్రాణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన వేటూరి గీతం అది. సంగీతం చక్రవర్తి. వినండి, పాండవ వనవాసం చిత్రం కోసం ఘంటసాల సుశీల ఆలపించిన ఈ పాట.

విన్నా పాట? ఏం మాయ చేసావే చిత్రం కోసం? కార్తీక్ శ్రేయ ఘోషల్ ఆలపించిన పాటది. తర్వాత వినండి, ఖడ్గం చిత్రం కోసం సుమంగళి ఆలపించిన ఈ పాట.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

విన్నా పాట ఆరెంజ్ చిత్రం కోసం నరేష్ అయ్యర్ ఆలపించిన పాట ఇది. కార్యక్రమంలో చివరిగా వినండి గుండమ్మ కత్తి నుంచి ఘంటసాల సుశీల ఆలపించిన ఈ పాట.

మీరు ఇంతవరకు ఇంద్రధనుసు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు రేపు ఉదయం 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం. 6:30 మెదుగు మాట వినిపిస్తున్న వారు రాజగోపాలాచార్యులు. 6:35 సేద్యపు శుద్ధులు. ఇందులో లేగదూడల పెంపకం సంరక్షణ గురించి హేమంతరాజు గారి ప్రసంగం. 6:55 ప్రసార వివరాలు. 7:00 లలిత గీతం. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక. అనంతరం ఆలోచన లోచనం. రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య. అనంతరం ఎందరో మహానుభావులు కార్యక్రమంలో ప్రముఖ శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ గురించిన వివరాలు. వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి. 8:15 ఆంగ్లంలో వార్తలు. 8:30 ప్రకాశం జిల్లా సమాచార లేఖ రచన ఎంవిఎస్ ప్రసాద్. 8:35 హలో అభిలాష కార్యక్రమంలో మీరు ఫోన్ ద్వారా కోరే సినిమా పాటలు. 9:30 ఏకచిత్రగానం శీర్షికన ఆర్కే ఫిలిం అసోసియేట్స్ వారి అల్లరి ప్రియుడు చిత్రం నుండి పాటలు వింటారు. ఉదయం 10:00 సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు. 5:00 లేపాక్షి కార్యక్రమంలో మీరు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు. 5:30 పినాకిణి స్త్రీల కార్యక్రమంలో పద్మరాగాలు. 2026 గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు. పద్మశ్రీ అవార్డు గ్రహీత ల్యూడ్మిల్లా విక్టర్నోవా కోక్లోవా గారి గురించిన వివరాలు. 11వ సంచిక కథనం శ్రీమతి ఎం కల్పన, నిర్వహణ హారిక. అనంతరం పశుర్వేతి శిశిర్వేతి శ్రీమతి కె మాధురి గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ వి వెంకటేశ్వర రాణి. 6:00 లలిత గీతం. 6:00

గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ, 7:15 కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమంలో జీవన ఎరువులు, శిలీంద్రియాలు, క్రిమి సంహారకాలు వాడటం వల్ల ఉపయోగాలు, వెలుగుప మండలం తగ్గుపర్తి అభ్యుదయ రైతు ఎం ఎర్రిస్వామి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త ఏ హేమంతరాజు, నిర్వహణకి శృతి ప్రియాంక, అనంతరం భూగర్భజల చైతన్య గీతం, రైతులకు సూచనలు మరియు వాతావరణ వివరాలు, 7:45 వివి రమణ గారి లలిత సంగీతం, 8:00 అభిలాష కార్యక్రమంలో మీరు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు, 8:45 శ్రీమతి అనసూయాదేవి బృందం వారి జానపద సంగీతం, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ, 10:00 జాతీయ సంగీత కార్యక్రమం. ఇవ్వండి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. నిలయంలో సమయం 11:35. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి 101.7 MHz పై రేపటి మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్తే, జై హింద్.